ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. శుభోదయం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026, మే నెల 14వ తేదీ, గురువారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహర్ట్స్ పై ఇయాలటి మా ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే వినొచ్చు. సమయం 5:55 దాటి 45 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో హిందీలో వార్తల్ని, ఆ తర్వాత 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తల్ని వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

భక్త జనులకు వందనము అభివందనం, ఆర్త జనులకు నందనం ఆ హృది నందనం. వరనిధి దయానిధి అయిన సాయి సన్నిధి తరగని పెన్నిధి అని మనం నిరంతరం మననం చేసుకోవడానికి వ్రతాభక్తిగా ఈ షిరిడీ శ్రీపతిని అంకితం చేస్తున్నాము.

ఇప్పటి వరకు ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో విన్నవి షిరిడీ హారతులు, సాయిబాబా భక్తి గీతాలను విన్నము. రేపు పొద్దుగల ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ స్తోత్రము అష్టోత్తరమును విందాము.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ సమయం 6:40 ఇయాల్టి కార్యక్రమాలు. ఇయాల ఇప్పటి నుంచి రాత్రి 11 వరకు ప్రసారం కానున్నటువంటి కార్యక్రమాల వివరాలు, అవి ప్రసారమయ్యేటి సమయాల్ని చూద్దాం. పొద్దున 7:15 నుంచి 8 వరకు ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో ఈరోజు విందాము పానం పదలం శీర్షికన కంటి చూపు లోపాలను ఎలా తగ్గించవచ్చు. ఈ అంశం గురించి నేత్ర వైద్యురాలు డాక్టర్ వైశాలితో ముచ్చటను. న్యాయం చట్టం శీర్షికన పనిచేసే స్థలాల్లో వేధింపుల నుంచి మహిళలకు రక్షణ. ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చటను విందాము. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో పొద్దుట పూట ప్రసారంలో ఆ సమయానికి ట్యూన్ చేసుకుని వినడం మరవకుండ్రి. పొద్దున 8 సమాచార ప్రభాత్ను, 8:30 మార్నింగ్ న్యూస్ ను వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాము. 8:30 ప్రతిరోజులాగానే నవలతో కార్యక్రమం ఈరోజు గురువారం రోజు వినొచ్చు. ఈ నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 36వ భాగం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతిరెడ్డి. శ్రోతలు, మీకు ఎంతగానో నచ్చి మిమ్మల్ని అలరించే పాటల కార్యక్రమాల్లో భాగంగా పొద్దుట పూట ప్రసారంలో 8:45 నుంచి 10 వరకు సింగిడి సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటల్ని వినొచ్చు, కోరుకోవచ్చు. 10 నుంచి పగటికి 3 వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 3:00 నుంచి 5:00 వరకు హిందీ వివిధ భారతి కార్యక్రమాలను వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. సాయంత్రం 5:00 మాట చెప్పుండ్రీ పాట ఇనున్రీ కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 వరకు కొనసాగుతాయి. సాయంత్రం 5:30 పిల్లల కోసం వినిపిస్తున్నటువంటి ప్రత్యేక శీర్షిక కతిందాం. ఈ శీర్షికన ఈరోజు విందాము సరికొత్త ఆవు పులి కథల సంపుటి నుంచి హెచ్చరిక కథను, స్నేహితులు కథల సంపుటి నుంచి మంచి దొంగ కథను చదివి వినిపిస్తారు జ్యోతి సంధ్యలీల. ఈ కథల్ని రాసింది గరిపెల్లి అశోక్, కన్నెగంటి అనసూయ. లలిత సంగీత కార్యక్రమంలో సాయంత్రం 5:45 ఎంఎస్ రామారావు పాడిన లలిత గీతాలను వినొచ్చు. పల్లె పదాలు కార్యక్రమంలో సాయంత్రం 6:20 తామసి మండలం బండల్నాగపూర్ గ్రామానికి చెందిన గుడికందుల గంగాధర్ బృందం పాడిన జక్కుల కాషాయ తత్వాలు 4వ భాగాన్ని, గుడిహాత్నూర్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సిరికొండ దేవుబాయి బృందం పాడిన గురుబోధ పాటలను వినడం మరవకుండ్రి. రాత్రి 7:15 నుంచి 7:45 వరకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రాత్రి 7:15 నుంచి 7:45 వరకు కిసాన్ వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు విందాము పూత పిందె దశలో మామిడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటను. రైతు అంతరంగం ప్రతి సోమగురు శనివారాలలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో సమీకృత వ్యవసాయం గురించి బజార్ హాత్నూర్ మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన రైతు కాళే గణపతితో ముచ్చట వింటారు. వికసిత భారత్ 7:45 హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. బాసరుచులు కార్యక్రమంలో రాత్రి 9:30 ప్రముఖ రచయిత నందగిరి వెంకట్రామారావు చారిత్రాత్మక కథానిక నుంచి ఓ ఖండికను, ప్రముఖ కవి ఎలనాగ కవిత పంక్తుల్ని చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాత్రి 10:00 దేవేంద్ర మురుగుదేశ్వర్ వేణుగానం ప్రసారమవుతుంది. వీటితో పాటు సాయంత్రం పూట ప్రసారంలో సినిమా పాటల్ని మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రిలో సాయంత్రం 5:00 ఉషారులో 8:00 ఉషారైన పాటల్ని వినొచ్చు. ఈ రెండు కార్యక్రమాలకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. ఫిల్మీ గానేలో 9:40 హిందీ సినిమా పాటల్ని, 10:30 మధురిమలో పూర్తిగా మధురమైన పాత కొత్త పాటల్ని ఇనుడు మరవకుండ్రి. శ్రోతలు, మొత్తానికి మిమ్మల్ని అలరించేటటువంటి ప్రత్యేక కార్యక్రమాల్ని ప్రతి రోజట్లాగానే రూపొందించి మరీ వినిపిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
ఆకాశవాణి సమయం 6:45 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తల్ని విజయవాడ 6:56 ఢిల్లీ నుంచి ఏడుగొట్టంగా జిల్లా సమాచార లేఖను 7:05 తెలుగులో వార్తల్ని వరుసగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి విందాం. ట్యూన్ చేసి వింటనే ఉన్నారు 100.2 FM లో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టంపరిచేందుకు ప్రతి నెల గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు వ్యవస్థలో సామర్థ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 15% వృద్ది సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకోగలమని, ఇందుకు వేగంగా గణాంకాలను సేకరించాల్సి ఉంటుందని నిన్న అమరావతి సచివాలయంలో జరిగిన ప్రణాళికా శాఖ సమీక్షలో ఆయన అన్నారు. జీఎస్టీపీ అంచనాలను సాంప్రదాయ విధానంలో కాకుండా రియల్ టైం మానిటరింగ్ ద్వారా రూపొందించేలా రాష్ట స్థాయి నుంచి మండల స్థాయి వరకు సిబ్బందికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం స్థూల రాష్ట దేశీయోత్పత్తి అంచనాలు 3 నెలలకు ఏడాది కాలానికి రూపొందిస్తున్నారని, దీంతో ఆర్థిక స్థితిగతులపై తక్షణ అవగాహన సాధ్యం కావడం లేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన నిన్న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని చెప్పారు.

0: తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్మార్ట్ పోల్స్, రోడ్లు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రానిక్ వాహనాలు వంటి అంశాలపై ప్రతి చోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. హైదరాబాద్లో నిన్న ఆయన మున్సిపల్ శాఖ అధికారులతో పట్టణ కేంద్రాల ఆధారిత మెగా గ్రోత్ కారిడార్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పెద్ద మున్సిపాలిటీలకు సమీపంలో రేడియల్ రోడ్లుండేలా డిజైన్ సిద్దం చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ చెప్పారు. క్యాన్సర్ను గుర్తించేందుకు 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్టంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ఏర్పాటు చేశామని మంత్రి నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ బుక్ చేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయం నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వంట గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఇందుకు ఈ నెల 16నే తుది గడువుగా నిర్ణయించామని, తర్వాత ఎక్కడా బ్యాక్లాగ్స్ ఉండటానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన వయోవృద్దులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లను త్వరలోనే అందజేస్తామని ఆ రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా జీళ్ల చెరువులో ఆయన నిన్న ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సామాజిక పథకాలకు సంబంధించిన అర్జీలను ఆయన తీసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. తెనాలిలో అగ్ని ప్రమాదాల నివారణకు మరొక ఫైర్ ఇంజిన్ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆయన నిన్న తెనాలిలో సూర్యశిల్పశాలలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ
1: విగ్రహాల తయారీలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డైజ్ అవే బేసికల్ గా వాళ్ళకున్న ప్రధానమైన ఆస్తులు. రాబోయే రోజుల్లో కూడా తెనాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా డీఎస్పీ గారు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఇప్పుడు పరిశీలించాం. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే లోపల ఉన్న ఏమైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వల్ల పొరపాటు జరిగిందా, పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఈలోపు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కొత్త ఫైర్ టెండర్ ఒకటి మనం తెప్పించుకున్నాం తెనాలికి. అది ఖచ్చితంగా మనకి తెనాలి పట్టణంలోనే పర్మనెంట్ గా ప్లేస్ అయ్యేటట్టు మనకి అందుబాటులో ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మార్కుల రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫలితాలను విడుదల చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులపై చాలామంది విద్యార్థులు పునః లెక్కింపు, పునః పరిశీలనకు దరఖాస్తు చేసుకున్నారని, ఈ ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, హాల్ టికెట్, పుట్టిన తేదీ, ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చని ఆయన సూచించారు. యువత డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని స్టార్టప్లు, ఆవిష్కరణల ద్వారా దేశ అభివృద్దికి తోడ్పడాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతం

0: ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్టంలోని ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు తెలియజేస్తూ,
1: అండమాన్ నికోబార్ దీవులను కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు ప్రతి నెలా గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్టంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్టంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆర్థిక విషయికయా మంత్రి పరిషద్ సమిత్యా అస్మై విపణన సత్రాయ చతుర్దశ గ్రైష్మిక సస్యానాం ఎంఎస్పీతి న్యూనతమ సమర్థన మూల్యాన్ని వర్ధయితుం అనుమోదితం. నవదేహల్యాం కేంద్రీయ మంత్రిసభాసభాయాః అనంతరం ప్రసార మాధ్యమాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అవదత్ యత్ అనేన నిర్ణయేన ఉత్పాద దకేభ్యః తేషాం ఉత్పాదానాం కృతే లాభప్రదం మూల్యం సునిశ్చితం భవిష్యతి ఇతి.
3: ఖరీఫ్ కే లియే జో ఫైసలా లియా గయా ఉస్మే జిత్నే భీ ఖరీఫ్ కే క్రాప్స్ హై ఉన్ సబ్ మే కాస్ట్ ప్లస్ 50% యా 50 సే అధిక్ టోటల్ 2,60,000 కరోడ్ రూపే కిసానో కో పే అవుట్ జాయేగా ఇస్ పూరే ఫైసలే సే ఔర్ ఇస్ సాల్ కా ఎన్యువల్ ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ హోగా 824 లాక్ మెట్రిక్ టన్ LMT.
2: अस्य सत्रस्य विपणनकालाय ग्रैष्मिक सस्यानां न्यूनतम समर्थन मूल्यानां वृद्धिं स्वीकृत्य नवदेहल्यां केन्द्रीय मन्त्रिसभायाः निर्णयः देशे कोटिशः खाद्यप्रदायकेभ्यः स्वोत्पादानां उचितं लाभप्रदञ्च मूल्यं प्राप्नुयात् इति सुनिश्चितं करिष्यतीति प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना उक्तम्. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్థనాదారభ్య అస్య మాసస్య 20 దినాంక పర్యంతం యుఏఈ, నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీ ఇత్యేతేషాం దేశానాం యాత్రాయాం భవిష్యతి. విదేశ మంత్రాలయస్య సచివః సిబి జార్జః సూచితవాన్ యత్ పంచరాష్ట్రాణాం భ్రమణస్య ప్రథమపాదే శ్రీమోదీ యుఏఈ అధ్యక్షం షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యనేన సహ మిలిష్యతి. సహ అవదత్ యత్ ఉభావపి నేతారౌ ద్విపాక్షిక విషయేషు విశేషతః ఊర్జా సహకారే పరస్పర హితస్య క్షేత్రీయ అంతారాష్ట్రీయ విషయేషు చ విచార వినిమయం కరిష్యతః. అద్య నవదేహల్యాం బ్రిక్స్ విదేశ మంత్రి మండలస్య ద్వివార్షికం సమ్మేళనం ఆరభ్యతే. సమ్మేళనస్య అధ్యక్షః విదేశమంత్రి ఎస్ జయశంకరః భవిష్యతి. బ్రిక్స్ దేశానాం విదేశమంత్రిణః సదస్య రాష్ట్రాణాం ప్రతినిధిదళ ప్రముఖాశ్చ అస్యాం సభాయాం భాగం గ్రహిష్యంతి. కేంద్రీయ అన్వేషణ విభాగః NEETUG 2026 इति परीक्षायाः विषये अभिकथित अनियमिततायाः प्रश्नपत्रस्य अनियमिततया प्रकाशनेति विषये च 5 अभियुक्तान् गृहीतवान्. प्रकरणस्य 5 अभियुक्ताः जयपुरतः 3, एकैकौ गुरुग्राम नाशिकतः, अन्ये अनेके च संकिताः सम्प्रति परीक्षमाणाः सन्ति. असम सर्वकार अस्य मासस्य 26 दिनांके राज्य विधानसभायां यूनिफॉर्म सिविल कोड UGCC इति समान नागरिक संहिता विधेयकं प्रवर्तयिष्यति. मुख्यमंत्री हिमंत बिश्व शर्मा इत्येषः मुख्यमंत्री रूपेण द्वितीय कार्यकालस्य प्रथम मंत्रिसभायाः अध्यक्षतां कृत्वा प्रसार माध्यमान् संबोधयति.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి హన్మకొండ జిల్లా సమగ్ర నివేదిక. నివేదికనందిస్తారు వీణావాణి గారు.
1: రాష్ట్రంలో రైతుల అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 3 రోజుల రాష్ట స్థాయి మెగా రైతు మేళాను మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీ కడియం కావ్య తదితరులతో కలిసి ప్రారంభించారు. భూ భారతి ద్వారా భూ సమస్యల పరిష్కారం చేస్తున్నామన్నారు. దేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేసిన తెలంగాణకు రైతు సంక్షేమ పథకాలే కారణమన్నారు. రైతు బలం రాష్ట బలం, రైతు ఆనందం ప్రభుత్వ ఆనందమన్నారు. ప్రాధాన్యత రంగాలకు అధిక రుణాలు బ్యాంకర్లు అందించాలని, అత్యధికంగా పంట రుణాలు ఇవ్వాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. ఇటీవల 2025-26 వార్షిక సంవత్సరానికి బ్యాంకులు ఇచ్చిన రుణాలపై బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ, జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లబ్దిదారులకు జాప్యం లేకుండా రుణాలు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో హనుమకొండ జిల్లా రుణ లక్ష్యం 15,484 కోట్ల రూపాయలు కాగా, ఇందులో 13,733 కోట్ల రూపాయల రుణ లక్ష్యం సాధించినట్లు తెలిపారు. పరకాల మహిళా డైరీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల ద్వారా పాల సేకరణ చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీఆర్డీఏ అధికారులతో డైరీ కార్యకలాపాలపై సమీక్ష చేశారు. పరకాల డైరీకి 4 బీఎంసీలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించాలన్నారు. జిల్లాలో జాతీయ రహదారులు, ఆర్ఓబీల నిర్మాణ అభివృద్ది పనుల పురోగతిపై హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ దృష్టి పెట్టారు. ఇటీవల కూడా కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారులు, రైల్వే, రోడ్లు భవనాల శాఖ కూడా అధికారులతో చర్చించారు. పరకాల ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ది అవకాశాలు పెంచేందుకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ కీలకంగా మారుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఇటీవల పరకాల పట్టణంలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు స్థల పరిశీలన కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులు పాల్గొన్నారు. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ అందించేందుకు ఏటీసీ కీలకంగా మారనుందన్నారు. ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేసి మట్టి తరలింపు ప్రక్రియ సాఫీగా నిర్వహిస్తూ 15 నాటికి పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులు పరిశీలించిన కలెక్టర్ పూడిక మట్టి తరలింపుపై సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లకు కీలక సూచనలు చేశారు. రాష్ట ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. ఆ దిశగా డీసీసీ బ్యాంక్ రైతులకు ఆర్థికంగా అండగా ఉంటూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇటీవల హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ నూతన శాఖను ఘనంగా ప్రారంభించారు. హనుమకొండ నగరంలో భద్రకాళి ట్యాంక్ బండ్ అభివృద్ది పనులు పూర్తయ్యాయి. గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 84,20,00,000 రూపాయలతో నిర్మించిన ఈ బండ్ను ఇటీవలే రాష్ట మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ సంయుక్తంగా ప్రారంభించారు. భద్రకాళి దేవాలయం, పద్మాక్షి ఆలయం, సిద్దేశ్వర్ల గుట్టల మధ్య ఉన్న ఈ బండ్ నగర పర్యాటకానికి కొత్త ఆకర్షణగా నిలుస్తుందని వారు తెలిపారు. గోవుల అక్రమ రవాణా అడ్డుకునే క్రమంలో చట్టాలను అతిక్రమించవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ కమిషనరేట్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దుల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహన తనిఖీలు నిర్వహించబడుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు భూసార పరీక్షలతో నేలలో లోపాలు గుర్తించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రామ్ చరణ్, గోపిక తెలిపారు. హనుమకొండ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా సేంద్రీయ ఎరువులతో భూసారం ఎలా పెరుగుతుందో రైతులకు అవగాహన కల్పించారు. సాగులో రసాయనాల వాడకాన్ని తగ్గిస్తే భూసారం పెరుగుతుందన్నారు. రైతులు యూరియా బదులుగా పచ్చిరొట్ట వాడాలని వారు సూచించారు.
0: మీరు ఇంతవరకు హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు డి వీణావాణి గారు.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి సమయం 7 గంటలకు వస్తుంది. ఇప్పుడు జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబీ జార్జ్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ 5 దేశాల పర్యటనలో భాగంగా ముందుగా రేపు యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు.
3: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
1: Anantaram ade roju Netherlands cherukuntaru Pradhanamantri. 2017 paryatana tarvata Netherlands lo paryatinchadam ide rendo sari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తరువాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధ రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియోను కలుసుకుని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం కూడా మోదీ సందర్శిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 7వ లీడ్స్ 2025 నివేదిక విడుదల, అలాగే 4వ లీప్స్ 2025 అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంలో 3/2 భాగాన్ని కవర్ చేస్తాయని తెలిపారు. భారత ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీ పడాలంటే లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం అత్యవసరమని, దీన్ని ఒక జాతీయ మిషన్గా ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. దీనికోసం మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టుగా తెలిపారు. దేశ ఆర్థిక వృద్దికి నిరంతర పెట్టుబడులు, స్టార్టప్ల ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రధాన బలాలని గోయల్ కొనియాడారు. పరిశోధన, అభివృద్ది, తయారీ రంగాల కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అన్నారు. బ్రిక్స్ సమాపేశంలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో నేతృత్వంలో రష్యా ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ ఈ విషయాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ముఖ్యంగా ఆర్థిక, ఇంధన రంగాల్లో నిరంతరం వృద్ది కనిపిస్తోందని జైశంకర్ గుర్తు చేశారు.
4: The last few years have seen a steady and sustained growth in our bilateral partnership. Its economic and energy dimensions have become more pronounced. Our political cooperation is even more valuable in an uncertain and volatile global environment. We have expanded our collaboration in science and technology. The mobility of talents and skills has acquired greater salience, and our interest in ensuring better connectivity is deeper.
1: పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆర్డీఐ పథకం కింద 5 ఒప్పందాలపై సంతకాలు చేసే కార్యక్రమంలో ప్రసంగించారు. డీప్ టెక్ ఆవిష్కరణలు వేగవంతం చేసేందుకు పరిశ్రమ ప్రభుత్వ సహకారం బలోపేతానికి ప్రభుత్వం సృష్టించిన దృక్పథానికి ఇది నిదర్శనమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఇంధనం, అంతరిక్షం, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మార్కెటింగ్ సీజన్ 2026-27 గాను 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమాపేశం తర్వాత సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారుగా 2,60,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. 2004-05 నుంచి 2013-14 వరకు జరిగిన 4.75 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించిన రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18.99 లక్షల కోట్ల రూపాయలని వైష్ణవ్ వివరించారు.
5: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
1: అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుంచే ఏడాదికి 6,300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుతం భౌగోళిక రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఇది ఆత్మ నిర్బర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం DOPT జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం ఈ నెల 24వ తేదీతో ముగిన పదవీకాలను పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మరో ఏడాది పాటు ప్రవీణ్ సూద్ దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన వర్షం, తుఫాను పిడుగుల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బదోహీ జిల్లాలో అత్యధికంగా 15 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది చనిపోయారు. పిడుగులు పడ్డం, గోడలు కోల్డం, చెట్టు విరిగి పడ్డం వల్ల ఈ మరణాలు సంభవించాయి. మెడికల్ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నిలిపేయాలని, దానికి బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు రాష్టాలను అనుమతించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్రాన్ని కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, దర్యాప్తు సీబీఐకి బదిలీ అనే విషయం ప్రస్తావిస్తూ జాతీయ స్థాయి పరీక్షల్లో లోపాలు ఎత్తిచూపారు. నీటి వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వేడిగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్టాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ, సిక్కిం, తమిళనాడు, పదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రఘువంశీ 71 పరుగులు చేయగా రింకు సింగ్ 49 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో వరలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 105 పరుగులతో సెంచరీ చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో ఉన్న మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా రాయ్పూర్ లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అంబటాల సంగతులు. శాస్త్రం, సాంకేతికం, విజ్ఞానం, వినోదం, సంగీతం, ఇట్లా అన్ని అంశాలను కలగలిపి అక్కరికొచ్చేటి ముచ్చట్ల నింపించేటి కార్యక్రమమే మా ఈ అంబటాల సంగతులు కార్యక్రమం. ఈరోజటి ఈ కార్యక్రమంలో విందామో పానంపదలం శీర్షికన కంటి చూపు లోపాలను ఎలా తగ్గించవచ్చు, ఈ అంశం గురించి నేత్ర వైద్యురాలు డాక్టర్ వైశాలితో ముచ్చటను విందాము. న్యాయం చట్టం శీర్షికన పనిచేసే స్థలాల్లో వేధింపుల నుంచి మహిళలకు రక్షణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట విందాము. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. అలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ట్యూన్ చేసి వింటనే ఉండండి 100.2 ఎఫ్ఎంను. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం వసంత ఋతువు, ఉత్తరాయణం, వైశాఖ మాసం, కృష్ణపక్షం, ద్వాదశి, ఉత్తరాభాద్ర నక్షత్రం, గురువారం. వాతావరణ సూచన. ప్రతిరోజట్లాగానే ఈరోజు కూడా సాధారణంగా ఎండ ఎక్కువగానే ఉంటుంది. గాలి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీచేటి అవకాశం ఉంది. గాలిలో తేమ 56% ఉంటుంది. రానున్న 24 గంటల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గరిష్టం 42 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 29 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సూచన విన్నారు. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము ఊపిరి, ఈ శీర్షికన మధురమైన సంగీతాన్ని 2 నిమిషాల పాటు అందరం ఆస్వాదిద్దాం.

0: సోపిరి ఈ శీర్షికన మధురమైన సంగీతాన్ని ఆస్వాదించినాం కదా. ఇప్పుడు విందాము యోసం ధరల కోసం యోసం సలహాను.
1: నా పేరు సి అశ్విని, హార్టికల్చర్ డిప్లొమా కాలేజీలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. అయితే మనకు రసం పీల్చే పురుగులలో తెల్లదోమ, పేను బంక, తామర పురుగులు మూడు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కానీ పేను అనేది తామర పురుగులు అనేది చాలా ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆకులు ముడుచుకుపోయి రబ్బర్ రబ్బర్గా మారడం, చిన్నగా అయిపోవడం, దాని తర్వాత మొక్క ఎదగకపోవడం అనేది జరుగుతుంది. అయితే దీనికోసం మనము రీజెంట్ని, ఫిప్రోనీల్ని కనుక స్ప్రే చేసుకుంటే ఈ తామర పురుగుల్ని అనేది నివారించుకోవచ్చు. లేదు మనము అంతకుముందు ఫిప్రోనీలు మనం వాడి ఉన్నామంటే దాని ప్లేస్ లో డైమిథియోయేట్ కానివ్వండి, ఇమిడాక్లోపిడ్ కానివ్వండి, పిచికారీ చేసుకున్నా కూడా దీని ఉధృతి అనేది తగ్గించుకోవచ్చు. అయితే మనకు మిరప, టమాటాలో నల్లి సమస్య అంతగా లేదు. కానీ వంగ విషయానికి వస్తే తప్పనిసరిగా మూడు వారాల వయసుల నుంచే ఈ నల్లి అనే కీటకం, రసం పీల్చే పురుగు ఇది కూడా, దీని ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది ఏం చేస్తుంది అంటే నల్లి అనేది ఆకులు అడుగు బాగానే చేరి రసం పీల్చేస్తుంది. అలా రసం పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఆకులు అనేవి తెల్లగా పాలిపోయినట్టు చిన్న చిన్న మచ్చలు కనిపిస్తున్నాయి. అది మొదటి దశ. దశ ఎక్కువగా అయిపోయింది అనుకోండి, తీవ్రత ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందంటే ఆకులు అనేవి సాలె గుళ్ళ వల్లగా మారిపోతున్నాయి. దాని ఉధృతి వల్ల మొత్తము నారు మొత్తం కూడా చనిపోవడం జరుగుతుంది. అయితే నల్లి నివారణ కోసం తప్పనిసరిగా డైకోఫాలు 5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. డైకోఫాలు లేదు అనుకుంటే మనకు ప్రాపర్ గైట్ లేదా స్పైరోమెస్ఫెన్, ఈ రెండు కూడా మనకు నల్లికి చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అవి కూడా 3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ నల్లిని నివారించుకోవచ్చు.
0: ఇది ఇయాలటి యోసం సలహా. రేపటి అంబటాల సంగతుల కార్యక్రమంలో మరొక యోసం సలహాను వినవచ్చు.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బొర్రద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: कानूनी सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు, మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమాన్ని. చరిత్రలో ఈరోజు ఏడాదిలోని 365 రోజులలో ప్రతిరోజుకొక విశిష్టత, తగిన గుర్తింపు, ఆ రోజు ఏదైనా ప్రత్యేక రోజు, విశిష్టమైన రోజు, పండుగ రోజు, ఇలా ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. మరి ఈ అలటి రోజుకున్నటువంటి విశేషాలని గమనిద్దాం. ఈరోజు శివాజీ తనయుడు శంభాజీ, రాజ్యాంగ పరిషత్ సభ్యుడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, సినీ నిర్మాత దర్శకుడు మృణాల్ సేన్ వీళ్ళ ముగ్గురి జయంతులు, అంతర్జాల వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ పుట్టినరోజు ఈరోజు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు, మరాఠా సామ్రాజ్య రెండవ ఛత్రపతి. 1681-1689 సంవత్సరం దాకా పరిపాలించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో నిరంతరం పోరాడి హిందూ స్వరాజ్యాన్ని కాపాడిన వీర యోధుడు శంభాజీ తన జయంతి ఈరోజు. ఔరంగజేబు క్రూరంగా హింసించిన మతం మార్చుకోవటానికి నిరాకరించి నా కంఠంలో ప్రాణమున్నంత వరకు నేను హిందూనే అంటూ 11 మార్చి 1689 సంవత్సరంలో తులాపూర్లో దారుణంగా హింసించబడి వీరమరణం పొందారు. శంభాజీ మహారాజ్ తన ధైర్య సాహసాల వల్ల మొఘలుల దండయాత్రలను అడ్డుకున్నందున ధర్మవీరుగా ప్రజల చేత కొనియాడబడుతున్నారు. తన జయంతి సందర్భంగా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా తనను యాద్ చేసుకుంటున్నది. ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా నుంచి వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాము పానం పదిలం. ప్రతి గురువారం నాడు పానం పదిలం శీర్షికన ఆరోగ్యానికి సంబంధించినటువంటి వివరాలను, వివిధ రకాల ఆరోగ్య సమస్యలను గురించి అవగాహనను, అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి పలు వైద్య నిపుణులు వచ్చి వివరించేటి కార్యక్రమం మీ ఈ మా పానం పదిలం. ఇయలటి పానం పదిలం శీర్షికన కంటిచూపు లోపాలను ఎలా తగ్గించవచ్చు, ఈ అంశం గురించి నేత్ర వైద్యురాలు డాక్టర్ వైశాలితో సుమనస్పతి రెడ్డి వెడుతున్నటువంటి ముచ్చటను ఇప్పుడు విందాము.
2: డాక్టర్ వైశాలిజీ నమస్తే.
3: నమస్తే సార్.
2: ఏక్ హిసాబ్ సే యే కహా జా రహా హై కి దునియా మే షాయద్ 100 కరోడ్ లోగ్ ఐసే హోంగే జిన్కీ నజర్ కీ జో పరేషానీ హై, సమస్యా హై, ఉస్కో కిసీ నా కిసీ తరహ దూర్ కియా జా సక్తా హై యా కమ్ బహుత్ హద్ తక్ కియా జా సక్తా హై. पर इतने लोगों की समस्या ये दूर नहीं हो रही है और वो नजर की समस्या से वो पीड़ित हैं, बाधित हैं और उससे उनको परेशानी हो रही है, तो इस समस्या को क्योंकि पूरी तरह से दूर किया जा सकता है, इसके बारे में सभी को सोचना चाहिए और हर परिवार वाले या जो व्यक्ति इस समस्या से पीड़ित हैं वो भी इसका समाधान खोज कर पा सकते हैं. तो अब ये बताइए, कुछ लोगों में तो ऐसी अंधता होती है या पूरी तरह उनकी नजर नहीं होती जिसके बारे में कोई समाधान हो नहीं सकता, तो उनकी समस्याओं के बारे में तो कुछ किया नहीं जा सकता, पर वो लोग अपनी जिंदगी अच्छी तरह से व्यतीत कर सकें उसके लिए कुछ समाधान तो हैं अलग से, पर हम उनकी बात नहीं कर रहे हैं. जिन लोगों में नजर की समस्या है उनके बारे में हम बात कर रहे हैं. तो फिर ये बताइए कि किन किन कारणों से ये नजर की समस्या लोगों में हो सकती है, बचपन में या बड़े होने के बाद.
3: सबसे पहले तो हम बच्चों में जो अंधत्व के कारण है उसके ऊपर बात करेंगे
2: जी,
3: क्योंकि बच्चे फ्यूचर है, अपने नेशन का फ्यूचर है, इसलिए बच्चों पर ज्यादा कॉन्सेंट्रेट करना अपना काम रहता है. तो बच्चों में सबसे महत्वपूर्ण है जिसे हम मेडिकल टर्म में रिफ्रैक्टिव एरर बोलते हैं, यानी कि चश्मे का प्रॉब्लम रहता है ज्यादा करके उनमें. तो ये बहुत छोटा सा प्रॉब्लम रहता है.
2: अच्छा, चश्मे का प्रॉब्लम
3: है, यानी उनको कभी चश्मा लगाए तो उनका नजर मिस इम्प्रूव हो सकता है.
2: चश्मे लगाने की जरूरत है.
3: हाँ, चश्मे की जरूरत पड़ती है उनको. तो ऐसे सिचुएशन में पेशेंट बच्चा जो है वो क्या करेगा, अपनी आंखों को बार बार हाथ लगाते रहेगा, बार बार वो रब करते रहेगा आंखें, क्योंकि उसको दिखता नहीं है, अच्छी तरह से दिखने के लिए आंखों को हाथ रब करते रहेगा आंखों को. तो जब भी पेरेंट्स ये ऑब्जर्व करेंगे तो उनको क्या करना है, बच्चों को आंखों के डॉक्टर के पास लेके जाना है। और ऐसे बच्चों में मोस्टली उनको चश्मे से नजर आने के चांसेस ज्यादा रहते हैं, यानी चश्मे का ही प्रॉब्लम रहता है।
2: चश्मा लगा दे तो उनकी नजर की समस्या हल हो जाएगी,
3: हल हो जाएंगी। यानी चार में से तीन पेशेंट को यही प्रॉब्लम रहता है कि उनको चश्मा दिया तो वो प्रॉब्लम परमानेंटली हम सॉल्व कर सकते हैं, ऐसे नहीं कि टेम्पररी वो सॉल्व हो रहा है। अगर हम वो अवॉइड कर रहे हैं बचपन में तो ऐसे हो सकता है वो कॉम्प्लिकेटेड इतना बढ़ जाता है कि हम उसको चश्मा लगा के फिर डैमेज और रिपेयर नहीं कर सकते, परमानेंट डैमेज होता है।
2: तो अगर इस तरह की नजर की समस्या है तो वो एक तो और बच्चे नहीं बता पा रहे हैं, तो माँ बाप किस तरह उसको पहचाने? एक तो आपने बताया कि वो बार बार आंखों में हाथ लगाते रहेगा, या अध्यापक, स्कूल के टीचर या जो उनके परिवार वाले हैं, और किस किस तरह इसको पहचान सकते हैं कि इस बच्चे को परेशानी हो रही है?
3: वो तो बोलेंगे कि कभी कभी मेरे आंखों से ज्यादा पानी आता है बोलेंगे, नहीं तो आंखों को उनको बार बार वो इन्फेक्शन होता रहेगा, जो हम लिड बोलते हैं, पलक बोलते हैं, उसमें उनको बार बार फुंसियां होती रहेगी, क्योंकि वो हाथ लगा रहे बार बार तो उनको रिपीटेडली इन्फेक्शन होने के चांसेस रहते हैं, और हेडेक हो रहा है बोलेंगे। और अगर बच्चे थोड़े बड़े हैं, स्कूल में जा रहे हैं, तो वो बोलेंगे कि बोर्ड पे जो भी लिख रहे हैं हम, जो टीचर लिखते हैं वो नहीं दिख रहा है। तो इसके लिए हमें टीचर्स को ट्रेनिंग देना है कि वो विजन चेक करे बच्चों का। तो हमारे इस प्रोग्राम में ये भी इंक्लूडेड है कि हम टीचर को ट्रेनिंग देते हैं, और वो बच्चों को स्कूल में ही, जो बच्चे कंप्लेंट करते हैं तो उनका
2: मतलब स्कूल में डॉक्टर स्कूलों में ट्रेनिंग दे करके
3: ट्रेनिंग देते हैं। हमारे टेक्नीशियंस रहते हैं, सिर्फ विजन कैसे टेस्ट करना है उनका ट्रेनिंग वो देते हैं।

0: ऐसे इस समस्या को दूर किया जा सकता है पूरी तरह से।
1: प्रिवेंशन इज बेटर देन क्योर। आंखों की रोशनी अगर आप बचाए रखेंगे तो आपके दुनिया की, आपकी जिंदगी की रोशनी बच सकती है। सिंपल से कॉजेस से हम अपने आंखों की रोशनी बचाए रख सकते हैं।
0: जी डॉक्टर वैशाली जी, उस बात पर इस संवाद को हम यहीं समाप्त करते हैं, और हमारे सुनने वालों को ये कार्यक्रम बहुत ही फायदेमंद रहेगा, ये हम आशा करते हैं। नमस्ते।
1: नमस्ते।
2: पानम पदलम ఈ శీర్షికన కంటి చూపు లోపాలను ఎలా తగ్గించవచ్చు, ఈ అంశం గురించి నేత్ర వైద్యురాలు డాక్టర్ వైశాలితో ముచ్చట విన్నాం. తనతో ముచ్చట పెట్టినరు సుమనస్పతి రెడ్డి.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇది 4 జిల్లాల కుమ్రం భీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్. ఈ 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాము న్యాయం చట్టం. న్యాయ వ్యవస్థలోని తీరుతెన్నులను గురించి, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చట్టాలను గురించి సామాన్య పౌరులకు సైతం అవగాహన కల్పించేటి కార్యక్రమమే మా ఈ న్యాయం చట్టం కార్యక్రమం. ఇయాలటి న్యాయం చట్టం శీర్షికన పనిచేసే స్థలాలల్లో వేధింపుల నుంచి మహిళలకు రక్షణ. ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందినటువంటి న్యాయవాది బొల్లారం సుధీర్ తన ముచ్చటలో చాలా వివరాలని అందిస్తున్నారు. ఇప్పుడు ఆ ముచ్చటను విందాం. తనతో ముచ్చట పెడుతున్నది సి ప్రియాంక.
5: మహిళలు పనిచేసే చోట లింగ వివక్షత మరియు లైంగిక వేధింపుల నుండి తమని తాము రక్షించుకునే విధానాలు, మార్గదర్శకాలు చెప్పడానికి మనతో ప్రముఖ న్యాయవాది సుధీర్ బొల్లారం గారు ఉన్నారు. నమస్తే సార్.
6: నమస్కారం అమ్మా.
5: ఎటువంటి విషయాల్లో ఎక్కువగా మహిళలు లైంగిక వివక్షతని ఎదుర్కొంటున్నారో వివరిస్తారా?
6: మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మనకి ఈ మహిళల మీద జరిగే అత్యాచారాలు కావచ్చు, అదేవిధంగా లైంగిక వేధింపులు కావచ్చు, వీరి నుంచి కాపాడడానికి ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలను చేపట్టింది. అటువంటి చర్యలలో భాగంగానే మనులు రాజకీయంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నారు, అదేవిధంగా విద్యావంతులు అవుతున్నారు. కానీ ఈ ప్రభావం ఆ మహిళలపై ఎక్కువగా ఉన్నది. అందులో భాగంగానే దీంట్లో పార్లమెంట్లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి కొన్ని కమిటీలను నిర్దేశించింది. ఆ కమిటీలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆఫీసులలో తీసేసుకుంటే మహిళలపై ఎక్కువగా లైంగిక వేధింపులు కొన్ని ఆఫీసులలో ఎక్కువగా ఉన్నాయి, కానీ అవి బయటపడట్లేదు, కొందరు చెప్పుకోవట్లేదు.
5: కొన్ని దేశాలలో మరియు మన దేశంలో కూడా కొన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలలో మెన్స్ట్రువల్ లీవ్ అనేది ఉందంట, అట్లాగే చట్టపరంగా ఒక హక్కుగా అడిగే అవకాశం ఉందా మహిళలు?
6: మనం పార్లమెంట్ ని మనం ఏ అమెండ్మెంట్ చేసుకోవాలన్నా, ఎటువంటి హక్కులు అడగాలన్నా అడిగే హక్కు మనకు భారత రాజ్యాంగం కల్పించింది. భారత రాజ్యాంగం ప్రకారం దీనిపై మాకు కావాలి అని అధిక సంఖ్యలో అడిగితే పార్లమెంట్ అమెండ్మెంట్ చేసి ఆ సెలవులు ఇచ్చే అధికారం కూడా పార్లమెంట్ కు ఉంది.
5: అవసరం ఎంతవరకు ఉంది అనే దాన్ని
6: గుర్తిస్తారు. అది మీకు అవసరం అనుకున్నప్పుడు పార్లమెంట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి పనివేళల్లో లేదా సెలవులో రాయితీ ఇవ్వడం జరుగుతుంది.
5: అంటే ప్రైవేట్ రంగ సంస్థలలో కూడా ఇది ఇంప్లిమెంట్
6: చేయవచ్చు. ఆ పార్లమెంట్ అమెండ్మెంట్ చేసిందంటే ప్రైవేటు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇంకా ఏవైనా సంస్థలు కావచ్చు, దానికి లోబడి పని చేయవలసినవే.
5: మరి మహిళలందరూ అంటే ఇది ఎట్లా సాధించుకోవచ్చు, మెజారిటీని ఎట్లా గ్యాదర్ చేసుకోవాలి?
6: అంటే మహిళలందరూ కలిసి అవసరాన్ని బట్టి ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ పీరియడ్ లో శారీరక అవసరాన్ని బట్టి వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి మాకు హక్కు కావాలి, మాకు సెలవులు కావాలి అని అనుకున్నప్పుడు 100% దాన్ని పార్లమెంట్ అమెండ్మెంట్ చేస్తారు. అది మన గవర్నమెంట్ అనుమతి ఇస్తుంది, జీవో కూడా అమల్లోకి వస్తుంది. కానీ అది మీరు కోరుకోవాలి,
5: కోరికని తీసుకెళ్లాలి, అక్కడ
6: అమెండ్మెంట్ అయ్యే విధంగా మీరు ప్రయత్నించాలి.
5: ప్రయత్నం చేస్తే మాత్రం సాధ్యం.
6: సాధ్యం
5: ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వకపోతే న్యాయపరంగా ఏ విధంగా సాధించుకోవచ్చు మహిళలు?
6: దీనికి ప్రభుత్వం, మన తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, దీనిపై సమాన పనికి సమాన వేతనం ఉండాలి ఖచ్చితంగా. మహిళలకు కొంత వారి యొక్క ఆర్థిక పరిస్థితిని అనుసరించి ఎక్కువ సమయం పనిచేసి తక్కువ వేతనాన్ని పొందడం జరుగుతున్నది. కానీ ఇది సమాన పనికి సమాన వేతనం అన్నది సరైన నిర్ణయమే.
5: ప్రైవేట్ రంగ సంస్థలలో ఏం జరుగుతుందంటే పురుషులతో సమానంగా స్త్రీలు పనిచేసినప్పటికీ స్త్రీలకి కొంత తక్కువ వేతనాన్ని ఇవ్వడం అనేది కొన్ని సంస్థలలో జరుగుతుంది కనుక ఇది న్యాయపరంగా సాధించుకునే వెసులుబాటు ఉందంటారు. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆడవారి మాతృత్వ అవసరాన్ని బట్టి దేహదారుఢ్యంని బట్టి కేవలం నైపుణ్య సంబంధమైన పనులు, కేవలం ఆలోచనపరమైన మేధాపరమైన పనులు అంటే ఇంట్లో కూర్చునే పనిచేసే వెసులుబాటు కూడా కల్పిస్తున్నాయట. అవి మన దేశంలో మన దగ్గర చట్టపరంగా సాధించుకోవచ్చా మహిళలు?
6: మన దగ్గర మేధస్సు ఉన్నవాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ గవర్నమెంట్ అధికారులు పనిచేస్తున్నారు. అదే మేధస్సు ఉన్నవారు ఇంట్లో కూర్చొని కంప్యూటర్ ద్వారా కంప్యూటర్ ఆపరేట్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. సాధించుకోవడమే కాదు ఈ ప్రస్తుత పరిస్థితిలో కొనసాగుతూ కూడా ఉంది. దేహదారుఢ్యమే కాదు, దేహదారుఢ్యము అని అంటే ఇప్పుడు ఐపీఎస్ కు సంబంధించినటువంటి దాంట్లో తెలివి ప్లస్ దేహదారుఢ్యం ఉండి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి ఐపీఎస్ అవుతున్నారు. అదే లేదు అనుకుంటే మనం మంచి తెలివి మంతులై ఉండి దేహదారుఢ్యం లేకుండా ఉంటే ఎందరో మంది ఐఏఎస్ మహిళలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఉదాహరణ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే, కొన్ని ప్రైవేట్ డిపార్ట్మెంట్లను తీసుకుంటే దాంట్లో అన్నీ ఉండి కూడా కొంతమంది ఖాళీగా ఉన్నవారు ఉన్నారు, కొంతమంది పనిచేస్తూ ఉన్నవారు, లక్షలు సంపాదిస్తున్న వారు ఉన్నారు.
5: అంటే మహిళలకు ఏమిటంటే ఒక ఉద్యోగము చేయడానికి ఒప్పుకుని అందులో చేరినప్పటికీ కూడా వాళ్ళకి పిల్లల సంరక్షణ భారం అనేది ఉంటది కదా మహిళల జీవితంలో. అట్లాంటప్పుడు వాళ్ళ పెళ్లి తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ పనిని మార్చుకోవడానికి హక్కుగా అడిగే అవకాశం లేదేమో మన దేశంలో.
6: మనం ఒక జాబ్ కొట్టిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఈ మెటర్నిటీ లీవ్ లో అయిన తర్వాత వారికైనా భారంతో కూడుకున్నటువంటివి కాకుండా వెసులుబాటు కల్పించే అవకాశాన్ని ప్రభుత్వం
5: ప్రైవేటీకరణ
6: దీంట్లో ఇది లేదు, ఇది రావాలి.
5: ప్రైవేట్ రంగంలో కూడా అదే అవేర్నెస్ వస్తే కొంత మార్పులు చేసుకోవడానికి వాళ్ళ పని వేళల్లో గాని పని భారంలో గాని చేసే పని. అంటే కొన్నిసార్లు నేను ఇంటి నుంచే పని చేస్తాను మీకు కావాల్సిన పని అన్నప్పుడు అంటే ఆ వెసులుబాటు అవేర్నెస్ అనేది గవర్నమెంట్ నుంచి న్యాయపరంగా
6: మీరు అడగచ్చు.
5: ఇక లైంగిక వేధింపులు అయితే నిత్య కృత్యం పనిచేసే చోట. పనిచేసే చోట ఉద్యోగులు వేధింపులకి గురైతే ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా, అంటే ఒక్కోసారి ఆధారాలు సమర్పించలేని పరిస్థితి ఉంటది పనిచేసే చోట. సో ఎలాంటి ఆధారాలు వాళ్ళు సేకరించలేనట్టి సమయంలో తోటి ఉద్యోగుల పట్ల, పురుష ఉద్యోగుల మీద ఎలాంటి చట్టపరమైన న్యాయాన్ని కోరవచ్చు?
6: మన స్టేట్ లెవెల్లో దీనిపై ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. 2/11/2013 రోజున మనకు సెక్సువల్ హరాస్మెంట్పై ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో ఎక్కడైతే వర్కింగ్ ప్లేస్లో ఉన్నారో, గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఏ సెక్టార్లో ఉన్నా కావచ్చు, అక్కడ స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒక కమిటీలను ఏర్పాటు చేసుకోమని చెప్పింది. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మందితో కూడుకొని ఉంటే గవర్నమెంట్లో, అంటే మహిళలు ఉంటే అటువంటి దాంట్లో మనకు ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదా అసిస్టెంట్ కలెక్టర్ లేదా ఎవరైనా వాళ్ళు దానికి ప్రెసిడెంట్గా ఉంటారు. అయితే ఆ ప్రెసిడెంట్గా ఉండి మిగతా వాళ్ళు సభ్యులుగా ఉంటారు. దీనికి ఈ కమిటీకి టోటల్ సివిల్ కోర్టు కథ ఏవైతే హక్కులు ఉన్నాయో అటువంటి వాటిని ఈ కమిటీ కల్పించింది
5: హక్కులు.
6: కానీ ఈ కమిటీలు మన ఆదిలాబాద్లో లేదు. ఇది ఏర్పాటు చేస్తే అది గ్రీవెన్స్, సమ్ టైప్ ఆఫ్ గ్రీవెన్స్. ఎక్కడికి ఏది జరిగినా, ఏ మహిళకు ఏం జరిగినా అక్కడ ఒక పిటిషన్ ఇస్తే ఆ మహిళలందరూ ఈ యొక్క మహిళకు సపోర్ట్గా నిలుస్తారు. ఎప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం వీళ్ళకు ఉంది, అక్కడ జరిగిందా లేదా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేదు అయ్యింది అనుకుంటే పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇవ్వచ్చు, ఆ బాధిత మహిళకు అన్ని విధాలుగా సహకరించవచ్చు. అయితే ఫస్ట్ ఈ కమిటీ అన్నది ఏర్పాటు చేసుకుంటే మహిళలకు చాలా మట్టుకు ఈ జరిగే సెక్సువల్ హరాస్మెంట్ ఏదైతే ఉందో, అదేవిధంగా ఈ ఆఫీసులో కావచ్చు ప్రైవేట్ యాజమాన్యంలో కావచ్చు, ఇవి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి.
5: అంటే ఒంటరి మహిళగా ఉద్యోగంలో ఉంటూ అందరు పురుషుల మధ్యన కలిసి పనిచేస్తున్న టైంలో లైంగిక వేధింపులకు ఏమైనా గురైతే తను ఎలాంటి ఆధారాలు సేకరించలేనప్పుడు ఆ సివియారిటీని బట్టి తను ఏమైనా రిపోర్ట్ చేస్తే చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉందా?
6: వెంటనే తీసుకుంటారు, దాంట్లో ఏ భేదం లేదు. పూర్తి యాక్ట్స్ అన్ని మహిళలకు అనుకూలంగానే ఉన్నాయి. 100% మహిళ పోయి చెప్తే సరిపోతుంది, 100% కంప్లైంట్ తీసుకుంటారు.
5: సాక్ష్యాలు అడగరంటారా?
6: సాక్ష్యాలు తర్వాత, ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయితే, ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫైల్ చేయాల్సిందే. దాని మీద పోలీస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా

0: చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. మహిళలు పనిచేసే చోట కనీస అవసరాలని అంటే టాయిలెట్స్ కానీ, శానిటరీ నాపీస్ కానీ, విశ్రాంతి గదుల్ని కానీ, పిల్లల సంరక్షణ కోసం ఏమైనా గదుల్ని కానీ సాధించుకునే వెసులుబాటు ఉందా?
1: ఖచ్చితంగా ఉంది. దాన్ని అమెండ్మెంట్ చేసింది వచ్చింది, కానీ అమలు కావట్లేదు. ఖచ్చితంగా మహిళలు పనిచేసే చోట మీరు అడిగిన అవసరాలు 100% ఉండాల్సిందే. దీనిపై మనకి కమిటీ ఏదైతే ఉందో మీరు కమిటీ ఏర్పాటు చేసుకుంటే ఆ కమిటీ అన్నది ఈ ఆఫీసులలో ఇక్కడ ఏమున్నాయి ఏమీ లేవని చూస్తుంది. చూసి అది ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ కు రిపోర్ట్ చేయవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయవచ్చు, కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయవచ్చు. ఈ రిపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, మీరు అనుకున్నట్టుగా ఇవన్నీ డెవలప్ లోకి వస్తాయి. ఫస్ట్ మనం కమిటీ ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉండాలి.
0: అంటే మొదట కమిటీ ఏర్పాటు చేసుకుని
1: కమిటీ ఏర్పాటు చేసుకుని అందులో 10 మంది కూడితో సభ్యులు ఉండాలి. దానికి ప్రెసిడెంట్ గారు, కలెక్టర్ గారు ఉంటారు, అదేవిధంగా జేసీ గారు అన్న ఉండొచ్చు, లేకపోతే అసిస్టెంట్ కలెక్టర్ గారు అన్న ఉండొచ్చు, హయ్యర్ క్యాడర్ ఎవరైనా ఉండొచ్చు. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్, ఉదాహరణకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, డిఓ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రతి డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్ లో 10 మందికి మించి ఏ మహిళలు ఉన్నా ఆ అదర్ డిపార్ట్మెంట్ కలుపుకొని 10 మందితో కూడుకుని కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీ సివిల్ రైట్స్ కలిగి ఉంది. అదేంటి, ఒక గ్రీవెన్స్ ఏది వచ్చినా అక్కడికి పోయి పిటిషన్ ఇవ్వచ్చు. ఆ కమిటీ ఆ మహిళకు న్యాయం చేసే విధంగా ఉంటుంది. ఒక మహిళకు ఇబ్బంది జరిగినప్పుడు ఈ మహిళలతో కూడుకున్నది అన్యాయం చేయరు కదా. మరి చేయనప్పుడు అక్కడ ఏది జరిగింది వాస్తవం, ఏది జరగలేదు అన్నది నిర్ధారణ జరుగుతుంది కదా. ఆ జరిగిన తర్వాత వీళ్ళు ఒక పంచనామా చేసుకుని ఆ రిపోర్ట్ ని కూడా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసే అధికారం మీకుంది. ఇది మంచి పవర్ తో కూడుకున్నది.
0: ఎందుకంటే మహిళా సాధికారత అని చెప్పి ఎక్కువగా ఆడవాళ్ళు ఏంటంటే ఇది వరకు ఇంట్లో కూర్చుని ఉన్నట్టు కాకుండా ఇప్పుడు బయటకు వచ్చి అన్ని సాధిస్తున్నారు, అన్ని రంగాలలో ఉన్నారు. ఎక్కువ టైం వాళ్ళు బయట ఉంటున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలనేవి కల్పించడం అనేది కనీస బాధ్యత కదా.
1: పని అవసరం లేని సమయంలో మన యొక్క అధికారి మనల్ని కావాలని ఉంచుకున్నప్పుడు కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు, మనపై బడని తీసుకొస్తే. నో డౌట్. అంటే పని వేళలో ఏదైతే లేదు, అవసరం లేకుండా మనల్ని హారాస్మెంట్ చేద్దాం, ఆ పని అయిపోయిన తర్వాత కూడా మీరు 5 గంటల నుంచి 9 గంటల దాకా ఉండాలి అని అనుకున్నప్పుడు అది సమ్ టైప్ ఆఫ్ హారాస్మెంటే. నో డౌట్. అక్కడ ఏ పని లేదు, లేకున్నా కూడా ఆయన ఉంచుకుంటున్నాడు అంటే హారాస్మెంటే కదమ్మా. కాబట్టి 100% దాని మీద మనం ఎఫ్ఐఆర్ చేయించవచ్చు. ఆ అటువంటి దాంట్లో ఏర్పాటు చేసుకునే కమిటీ కూడా సహాయ సహకారాలను తీసుకొని అటువంటి వారిపై మనం ఒత్తిడి తీసుకొస్తే ఈ హారాస్మెంట్ అనేది చాలా వరకు తగ్గుతుందమ్మా.
0: లింగ వివక్షత నుండి తనను తాను రక్షించుకుంటూ మహిళ సాధికారత దిశగా అడుగులు వేయడానికి కావలసిన సూచనలు మార్గదర్శకాలు అందించినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.
2: న్యాయం చట్టం ఈ శీర్షికన పనిచేసే స్థలాలలో వేధింపుల నుంచి మహిళలకు రక్షణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట విన్నాము. తనతో ముచ్చట పెట్టిండ్రు సి ప్రియాంక. శ్రోతలు మీరు ఉన్నటువంటి ఈ ముచ్చటను మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా లేదా ఎవరికైనా సరే వినిపించాలి అని అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినిపించవచ్చు, వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయటం మరవకుండ్రి. ఇది అంబటాల సంగతుల కార్యక్రమం. శ్రోతలు, ఈరోజు రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారి జయంతి. దీవాన్ బహదూర్ సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ భారతీయ న్యాయవాది, రాజ్యాంగ రచనకై ఏర్పరచబడిన భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు. 1929 నుంచి 1944 సంవత్సరం దాకా మద్రాసు రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా కూడా పనిచేసినటువంటి రాజ్యాంగ పరిషత్తు సభ్యులు అయినటువంటి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM తనని యాద్ చేసుకుంటున్నది.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: పోలీస్
6: మిస్ సీమా
5: చెప్పండి.
6: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి.

0: ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
0: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
0: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో అమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: సహకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
5: శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమాన్ని.

విన్న ఆ పాట సప్తపది చిత్రంలోనిది. వేటూరి సుందరరామూర్తి స్వర రచనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గాత్రం అందించారు. సంగీతం అందించింది కెవి మహాదేవన్. శ్రోతలు, మరిన్ని సినిమా పాటల్ని ఇయాలటి సింగిల్లో వినొచ్చు. 8:45 నుంచి 10 వరకు మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే 2300981 2950 ఈ రెండు నంబర్లలో ఏదో ఒకదానికి ఫోన్ కలపండి, మీకు నచ్చిన పాటల్ని కోరుకోండి. పాటలు ప్రారంభమైన దగ్గర నుంచి నిన్న మొన్నటిదాకా విడుదలైన పాటలలో మీరే పాటనైనా కోరుకోవచ్చు. ఇంతటితో ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దుట పూట ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన నిమ్మకాయ షర్బత్, ఆమ్ పన్న, వీటి తయారీ గురించి ఆహార నిపుణుడు ఏన్ రాంబాబు ప్రసంగం ఉంటుంది. ధ్యానం, దాని ప్రయోజనాలు. ఆదిలాబాద్లోని రిమ్స్ ఛాతీ విభాగం అధిపతి, హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం శిక్షకులు ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ జాదవ్తో ముచ్చట వింటారు. కైతా శీర్షికన ముద్దసాని శ్వేత స్వీయ కవితలు ప్రసారమవుతాయి. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. రేపటి అమ్మటాల సంగతులు కార్యక్రమంలో ఆ సమయానికి ట్యూన్ చేసుకుని వినడం మరవకుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 8 కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో సమాచార ప్రభాత్ను, తర్వాత 8:30 మార్నింగ్ న్యూస్ వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాము. ట్యూన్ చేసి వెంటనే ఉండండి 100.2 FM. తిరిగి మనం 8:30 ప్రసారమయ్యే నవలతో కార్యక్రమంలో కలుద్దాం.

0: life continues in others through the noble act. And with that, it's back to you, Saira.
1: Thanks, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Two-day meeting of BRICS foreign ministers to begin in New Delhi today. Assam government to introduce Uniform Civil Code Bill in State Assembly on 26th of this month. India bans export of sugar until September this year to cool domestic prices. West Bengal government lifts all restrictions on interstate movement of potato, onion, fruits, vegetables, food grain and other essential commodities. Heavy rain and dust storm leaves 60 people dead across Uttar Pradesh. Praveen Sood gets 1-year extension as CBI director. And Virat Kohli slams record 9th IPL century as Royal Challengers Bengaluru beat Kolkata Knight Riders by 6 wickets in Raipur. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and NewsOnAir app. And with that, we end the morning news. Have a great day.
2: Akashavani Adilabad 1.2 FM Manasu Ninda నవలతో ఉత్తమ సాహిత్యపు నవలల్లోంచి ఏరి కూర్చి రూపొందించిన ప్రత్యేక నవల పఠన కార్యక్రమం నవలతో. ఈరోజుటి ఈ నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 36వ భాగాన్ని విందాము. దాన్ని వినే కంటే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాము.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: నవలతో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహికను విందాము. ఈరోజు 36వ భాగం ప్రసారమవుతుంది. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్యోద్యమంలో ఒక గొప్ప అధ్యాయం అని చెప్పొచ్చు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దానికోసమే ప్రాణాల్ని అర్పించినటువంటి మహాయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. కేవలం 27 వయసులోనే నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయకులతో సైన్యంగా ఏర్పరచుకుని చాలా పరిమిత వనరులతో బ్రిటీష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు. చివరి రక్తం బొట్టుదాకా బ్రిటీషర్లకు ఎదురొడ్డి ప్రాణాలను విడిచిండ్రు. ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే 100 మంది అల్లూరి సీతారామరాజులు జన్మిస్తారని గంభీరంగా, ధైర్యంగా బ్రిటీషర్ల ముందు మాట్లాడిన తీరు రామరాజు ధైర్యాన్ని సూచిస్తుంది. 1897 సంవత్సరం నుంచి 1924 సంవత్సరపు కాలం అల్లూరి కాలమని చెప్పొచ్చు. బ్రిటీషర్లకు చెమటలు పట్టించిన రోజులవి. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు విజయగాథను ఆకుపచ్చ సూర్యోదయం పేరుతో నవలా రూపంలో కళ్లకు కట్టినట్లు రచించిండ్రు డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు. తను కథా రచయిత, విమర్శకుడు, జర్నలిస్టు, సంఘ సంస్కర్త కూడా. ముఖ్యంగా హేతువాద ఉద్యమాలలో తన పాత్ర గొప్పదనే చెప్పొచ్చు. గతంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో కార్యక్రమ ముఖ్య నిర్వహణ అధికారిగా విధులు నిర్వహించినటువంటి సుమనస్పతిరెడ్డి గారి కంఠంలో ఈ ఆకుపచ్చ సూర్యోదయం ధారావాహిక నవలాపట్టణం గతంలో శ్రోతల ప్రశంసలని అందుకున్నది. మళ్లీ ఇప్పుడు మీకు పునఃప్రసారంగా వినిపించబడుతున్నది ఈ నవలతో కార్యక్రమం. సుమనస్పతిరెడ్డి గారి పఠనం ఈ నవలను ముందు వరుసలో నిలబట్టిందనే చెప్పొచ్చు. మరి ఇవాళ తన కంఠంలో విందాము 36వ భాగాన్ని.
5: రాత్రి నుంచి మండుతున్న నెగళ్లు శాంతిస్తున్నాయి. అడవి జంతువుల నుంచి రక్షణకు వేస్తారవి. రోడ్డు పనికొచ్చిన వాళ్లంతా అక్కడే గూళ్లు కట్టుకుని ఉన్నారు. ఎప్పుడో పోడు కోసం చదును చేసిన స్థలం. నెగళ్లు చల్లారాక ఆ గూళ్ల పక్కనే చిన్న చిన్న రాళ్లతో పేర్చిన పొయ్యిలు రాజుకోవడం మొదలవుతుంది. చిరు జ్వాలలతో కోడిజాము వేళ కనిపించే దృశ్యం అదే అక్కడ. నెగడు నుంచి ఒక కొరకంచె తీసుకుని చితుకులు వేసి ఉన్న ఆ పొయ్యిలో పెట్టి ఊదడం మొదలుపెట్టింది సన్యాసమ్మ. పొయ్యి రాజుకున్నాక లేచి వెళ్లి తన గూడులో ఉన్న కుండను తీసుకువచ్చి పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసింది. దానిమీద చట్టి పెట్టింది. బుగ్గి మంచుతో చల్లగా ఉంది వాతావరణం. ఆమె నడుస్తుంటే ఒక రాజసం ఉంటుంది.

0: కు ఆమె పొడవు కూడా ఒక కారణం. మహారాణి నడుస్తున్నట్టే ఉంటుంది, మగవాడితో సమంగా పనిచేయగలదని పేరుంది. కొద్దిసేపట్లోనే ప్రతి గూడుకు పక్కన పొయ్యిలు మండడం మొదలయ్యింది. మగవాళ్లలో కొందరు లేచి కూర్చున్నారు, ఇంకొందరు ఇంకా పడుకునే ఉన్నారు గొంగళ్ల కింద. నీళ్లు మరుగుతున్న శబ్దం వస్తే గూడు లోపలనుంచి బియ్యం పోసి ఉంచిన చాట తెచ్చి అందులో ఉంపింది. కొంచెం దూరంగా నిలబడి వేప్పుళ్ళ నములుతున్నాడు ఆమె భర్త లచ్చన్నదొర. చూస్తా ఉండు అని చెప్పి గూడు లోపల కూర్చొని ఆముదం తలకు రాసుకుని కొప్పు చుట్టుకుంది. అన్నం వార్చి తర్వాత మూకుడు పెట్టి సొరకాయ బుర్రలో ఉంచుకున్న నూనె పోసి పనసగింజలు వేయించింది. మధ్యాహ్నం పిల్లలు తినడానికి ఇంకొన్ని గింజలు కూడా వేయించింది. వెలుగు వస్తుండగా అంతా బయలుదేరారు పనికి. 5 రోజులు గడిచాయి. అప్పటికే లంబసింగి ఊరి శివార్లకు వచ్చేసింది రోడ్డు. 6వ రోజు పని మొదలు పెడుతున్నారు. చెట్టు కొట్టేసిన ఆ నేల మీద గొలుసులతో కొలతలు వేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో కరణాలు ఉపయోగించే కొలత గొలుసే అది. ఒక కొస కిష్టయ్య, 2వ కొస పిళ్ళై పట్టుకొని నేలమీద గుర్తులు పెడుతున్నారు. 10 గొలుసుల దూరం అంటే 1 ఫర్లాంగు.
1: ఇదిదా కట్లాయ్ అంటే అదేమబ్బా? ఆ కొలత 10 గొలుసుల దూరం, సమయం 4 దినములు,
0: గట్టిగా అరిచి చెప్పాడు పిళ్ళై. రోలర్ నడుపుతున్నానన్న మాటే గాని విలియం దృష్టంతా సన్యాసమ్మ మీదే ఉంది. అది గమనించాడు బాస్టియన్. పక్కనే నిలబడి ఉన్న కిష్టయ్యతో అన్నాడు బాస్టియన్,
2: ఏంట్రా కిష్టయ్య, ఆ డ్రైవర్ గాడు ఇందాకట్నుంచి అలా చొంగ కార్ చేసుకుంటున్నాడేంటి? దాన్ని చూసి
3: సన్యాసమంటే ఆడికి మహామోజు, కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు అన్నాడు కిష్టయ్య.
0: కొంచెం దూరంగా కనిపిస్తోంది సన్యాసమ్మ.
2: ఏంట్రా బంతిపువుల మెరిసిపోతాంది,
0: చాలా ఆత్రంగా అన్నాడు బాస్టియన్.
2: రాత్రే ఎన్నెల్లో నిలబడి శుభ్రంగా తానం అది చేసింది దొరా
0: అన్నాడు కొంటెగా కిష్టయ్య.
2: అమ్మ ఎదవా, చూసావేంట్రా, ఎరా ఇది పడుకోదంటావా
0: అన్నాడు బాస్టియన్ ఆపగా.
2: కష్టం దొరా
0: అన్నాడు కిష్టయ్య. అప్పుడే వేసిన రోడ్డును చదును చేసి విలియం రోలర్ దిగి ముఖం తుడుచుకుంటూ వెనక్కి చూశాడు. అప్పటికే ఆపిన పనిని మొదలుపెట్టారు. ఆ వేగం ముచ్చటేస్తోంది అతడికి. కాని వాళ్ల భయం సంగతి అతడికి తెలియడం లేదు. చాలా ఆనందంగా పనిచేస్తున్నారు, అలసట అంతా మరచి. అప్పుడు అనిపించింది, బాస్టియన్ లేకపోతేనే పని బాగా జరుగుతోందని. ఎవరి గొంతులో నుంచో హఠాత్తుగా పాట మొదలయ్యింది.
4: ఒడ్డు ఒడ్డు కొండల కాడ,
0: అదో స్ఫుటమైన గొంతు.
4: జంబై జో జోదులంగరు,
0: అనేక గొంతులు కలిశాయి వెంటనే.
4: లోపలి లంకల నట్టా నడుమ,
0: మళ్లీ మొదటి గొంతు.
4: జంబై జో జోదులంగరు,
0: ఆ గొంతులే ఒకేసారి లేస్తున్నాయి, ఒకేసారి ఆగిపోతున్నాయి. దగ్గరకు పోయే కొద్దీ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అది ఆవు పులి కథ. పాటగా పాడుతున్నారు.
4: పాలు పట్టి వత్తునయ్యా, జంబై జో జోదులంగరు, నా నిలబడి అగీ బాసలు, జంబై జో జోదులంగరు, నీటిని నిలబడి నీటి బాసలు, జంబై జో జోదులంగరు, ఇందే ఉండవో వాయుముఖము, జంబై జో జోదులంగరు, తల్లి లేని బాలవు కొడక, జంబై జో జోదులంగరు, గంగా ఒడ్డున గడ్డే మేయు, తల్లి లేని బాలవు కొడక, జంబై జో జోదులంగరు, కొండ కింద కొనలే మేయు, తల్లి లేని బాలవు కొడక, జంబై జో జోదులంగరు.
0: పల్లంగా ఉంది ఆ ప్రాంతం.
2: అరఫర్లాంగ్ దూరం. అక్కడ జరుగుతోంది రోడ్డు పని. ఇంకా అడుగులు పడుతుండగానే ఒక్క ఉరుకుతో గుర్రం దిగి గప్పీదొర బంగ్లా మెట్ల వైపు పరుగులాంటి నడకతో వెళ్లాడు బాస్టియన్. 10 మెట్లెక్కితే ముందు ప్యూన్ల క్వార్టర్లు కనిపిస్తాయి. కుడిపక్క దాంట్లోనే ద్వారం కిష్టయ్య ఉంటున్నాడు. ఎడంపక్క క్వార్టర్స్లో ఓవర్సియర్ సంతానం పిళ్ళై ఉన్నాడు. కిష్టయ్య ఉన్న క్వార్టర్స్లోకి దూరాడు బాస్టియన్. సాయంత్రం 5 గంటలవుతోంది. చల్లగా ఉంది వాతావరణం. తీరా లోపల ఎవరూ లేరు. కొద్దిగా చీకటిగా ఉంది. హతాశుడైపోయాడు.
3: ఈ కిష్టిగాడు అది వచ్చేసిందని చెప్పాడు, ఏమైంది
2: అనుకున్నాడు బాస్టియన్ తనలో. గదిలో ఒక నులక మంచం, ఒక మూలగా ఒక నీళ్ల కుండ. ఆ మంచం మీదే కూర్చున్నాడు బాస్టియన్. అసలు పెద్ద కుట్ర పన్ని ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప దానితో పొందు సాధ్యం కాలేదు. ఆ పేరు తలుచుకోగానే ఒళ్లంతా తిమ్మిరెక్కిపోతోంది బాస్టియన్కి. అదో నల్ల కలువల గుట్ట. కొండసంత గ్రామంలోనే ఆమెను చూశాడు బాస్టియన్. పేరు డోలా లక్ష్మమ్మ. ఆ ఊరుదే. మొగుణ్ణు వదిలేసి ఒంటరిగా ఉంటోందన్న విషయం బాస్టియన్ను మరీ తొందర చేసింది. మొదట ఒక ఘాట్ రోడ్డు పనికి ఆమె వచ్చేటట్టు చేశాడు బాస్టియన్. అక్కడ మేస్త్రి రామమూర్తికి సంగతి చెప్పి ఉచ్చులోకి దించే బాధ్యత అప్పగించాడు. ఇవేమీ తెలియని లక్ష్మమ్మ ఓ రోజున వచ్చి, మేస్త్రి 2 రూపాయలు కావాలి, ఇంకోసారి రోడ్డు పనికి వచ్చి తీర్చుకుంటాను అని మొరపెట్టుకుంది. బాస్టియన్ అనుమతి తీసుకోమని చెప్పి పంపాడు. 10 పైసలు కూడా వదలని బాస్టియన్ 2 రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడు. అదే ఆమె పాలిట శాపమైంది. ఆ 2 రూపాయలు అడ్డం పెట్టుకుని ఆమెను లొంగదీసుకున్నాడు. కొంతకాలంగా ఆమె బాస్టియన్ ఇలాకాగా ప్రసిద్ధి. గుమ్మంలో వెండి కడియాల చప్పుడయింది. లోపలికి వచ్చి తలుపులు వేస్తోంది లక్ష్మమ్మ. అమాంతం వెళ్లి కౌగిలించుకోబోయాడు బాస్టియన్.
5: ఏంటి ఎలుగొడ్లా పడిపోతున్నారు, ఓ పాలాగండి
2: అంది చనువుగా చిరాకు పడుతూ.
3: ఆగలేనే, నన్ను ఆపకే నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు వంగుతూ. ఒకసారి ఆగండి.
2: ఎందుకు అన్నాడు బాస్టియన్.
5: కిష్టయ్య వస్తాడు, ఆడు చూస్తాడని అంది నవ్వుతూ.
3: ఇప్పుడు ఆడెందుకు
2: అన్నాడు చురచల చూస్తూ.
5: కౌజు పిట్ట కూర చేపల పులుసు అట్టుకుని రమ్మన్నాను కిష్టయ్యని అంది
2: మంచం మీద దభీమని కూర్చుంటూ. ఆ ఏర్పాటుకు కరిగిపోయిన బాస్టియన్ ఒక్క ముద్దు అంటూ మోటుగా దగ్గరగా తీసుకుని చుంబించాడామెను. అప్పుడే బంగ్లా బయట వినిపించింది కిష్టయ్య గొంతు. ఎవరిమీదో అరుస్తున్నాడు. ఓ 4-5 నిమిషాల తర్వాత తలుపు తోసుకొని వచ్చాడు కిష్టయ్య. అన్నం క్యారియర్, ఆకులతో మూతులు కట్టిన కూర పులుసు గిన్నెలు అక్కడ పెట్టి వేగంగా వెళ్లిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు కిష్టయ్య. కాని ఓ మాట గుర్తుకొచ్చి ఆగాడు.
5: ఇదిగో లచ్చి, ఆ మూలంది చూడు గోంగడి, అది మంచం మీదేసుకొని వండం తినండి. కింద ఎలగొద్దుల కంపు. మంచం మీదే అలాగే కంచాలు పెట్టీకు, ఎలకలు కొట్టిగలవు
2: అనేసి వెళ్ళిపోయాడు. ఆ గొంగడి అలా ఉపయోగపడుతున్న సంగతి ఇప్పుడే కిష్టయ్యతో తిట్లు తిని వెళ్లిపోయిన మనిషికి తెలియదు. అతడు మూగయ్య. ఇంకా మంచు పడుతూనే ఉంది. చలి తగ్గలేదు. చిన్నా పెద్ద అంతా ఏదో ఒకటి శరీరం మీద కప్పుకొని ఉన్నారు. మూగయ్య ఒంటి మీద మాత్రం చిన్న చీర పేలిక. ఇంకో 2 రోజులే పని. కానీ ఈ చలి సంగతేమిటి? ఈ 2 రోజులే కాదు, శీతాకాలం ఇంకో 1.5 నెలలైనా ఉంటుంది. వచ్చే సంవత్సరం మళ్లీ చలికాలం వస్తుంది. గొంగడి లేకుండా ఎలా? ముక్కు కారిపోతుంది, తలంతా భారం, గెడ్డం పెరిగిపోయి కొద్దిగా జ్వరంతో ఉన్నాడు మూగయ్య. అప్పుడే వచ్చాడు పనిలోకి. ఓ చెట్టు కింద రోడ్డు రోలర్ ఫైర్ మ్యాన్తో మాట్లాడుతున్నాడు కిష్టయ్య.
5: కిష్టయ్య
2: భయం భయంగా పిలిచాడు మూగయ్య దగ్గరగా వెళ్ళి.
3: ఏంట్రా
2: గట్టిగా అరిచాడు కిష్టయ్య. 2 చేతులు జోడించి దాదాపు కళ్లల్లో నీళ్లతో సైగ చేశాడు మూగయ్య తన గొంగడి ఇమ్మంటూ.
3: గొంగడి, ఛీ,
1: మాపటేలా.

రా పట్టుకుపో, శనవు తెలిపోద్ది పెద్ద బూతు మాటతో అన్నాడు కిష్టయ్య. ఇంకొక్క రోజు, మళ్ళీ నెల రోజుల పాటు ఈ బండపాటు ఉండదు. ఉంటే తిందాం లేకపోతే పస్తులుందాం అన్నట్టు వడివడిగా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం అయింది. ఇంతవరకు బాస్టియన్ ఒక్క మాట అనలేదు. ఇది మరీ విచిత్రంగా అనిపిస్తోంది వాళ్లకు. చిట్రాళ్ల గొప్పు నుంచి కొత్త రోడ్డు దాదాపు గప్పీదొర బంగ్లా దగ్గరకు వచ్చేసింది. గప్పీదొర బంగ్లాకు అవతల ఇంతకు ముందు వేసిన రోడ్డుతో కలిపితే డౌనూరు దాకా రోడ్డు నిర్మాణం పూర్తయినట్టే. గప్పీదొర బంగ్లాకు కొంచెం ఇవతలే ఉంటుందా రాయి. చాలా వరకు బద్దలు కొట్టినా కొంత అడ్డం వస్తుందనిపించింది పిళ్ళైకి. అందుకే దాన్ని ఇంకొంచెం బద్దలు కొట్టమన్నాడు. పైగా ఇద్దరు మగ మనుషులకి సమానం, నువ్వే చేసేయి అని సన్యాసమ్మకు పురమాయించాడు. దానితోనే 2 గంటల నుంచి పోరాడుతోందామె. పిళ్ళై చూపించిన గుర్తు దగ్గరకు రావడానికి ఇంకో 1/2 గంట పడుతుంది. ఒకసారి వచ్చి బాస్టియన్ చూసెళ్లాడు. ఆమె సుత్తితో బలంగా మోదుతున్నప్పుడు కదిలే ఆ గుండెల్ని చూస్తూ కాలక్షేపం చేశాడు. ఏదో రకంగా ఆమెను తాకాలి, అదే అతడి దుర్బుద్ధి. ఏమైందో తెలియదు, ఆ దెబ్బ చాలా గట్టిగా వేసింది సన్యాసమ్మ. అరచేయంత రాతిపెచ్చు ఊడిపడింది. దానితోపాటు శానం కొస కూడా అంగుళం మేర విరిగింది. ఒళ్ళు తెలియడం లేదే, ఒక్క అరుపు అరిచాడు బాస్టియన్. ఇటు తిరిగేలోపునే వీపు మీద బలంగా తన్నాడు ఆమెను ఒళ్ళు తెలియని కోపంతో. ముఖం వెళ్లి ఆ పెద్ద రాయికి తగిలింది బలంగా. తరువాత అప్పటిదాకా కొట్టిన రాళ్లమీద బొక్కబోర్లా పడిపోయి కెవ్వుమంది సన్యాసమ్మ. ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు బాస్టియన్, ఆ క్రోబార్లని మొన్న మొన్నే బాగు చేయించాం, మళ్ళీ ఇదా, బుద్ధి లేదా? అప్పటికీ ఆమె గెడ్డం 2 పెదవులు పగిలి పళ్ళు కూడా కదిలి నోటి నుంచి ధారగా స్రవిస్తోంది రక్తం. పాకుతున్న బిడ్డలాగా మోకాళ్ల మీద అరచేతుల మీద ఆనుకొని నేలమీద ఉందామె. నోట్లో నిండుతున్న ఉప్పటి వెచ్చటి రక్తాన్ని ఖాండ్రించి ఉమ్మేస్తోంది. ఏడుస్తూ దగ్గుతూ పొలమారుతున్న గొంతుతో పక్కనే నీళ్లు చల్లుతున్న కొండమ్మ చటుక్కున వచ్చి, ఏంటి బాబు ఇది, సచ్చిపోతాది, ఏంటిది, చాలండి అంది గట్టిగా. తన శరీరం పెడుతున్న బాధతోనా, లేకపోతే తన శరీరాన్ని ఇంతగా గాయపరిచిన అవతల మనిషి మీద కసితోనా అర్థం కాలేదు బాస్టియన్కు. సన్యాసమ్మ కుడిచేతి వీళ్లు సుత్తి పిడిచుట్టూ బిగుసుకుంటూ ఉంటే అతడు 2 అడుగులు వెనక్కి వేశాడు. సన్యాసమ్మ అక్కడే గొంతు కూర్చొని నోట్లో రక్తాన్ని ఖాండ్రించి ఉమ్ముతూనే ఉంది. దూరంగా ఆమె భర్త లచ్చన్న నిస్సహాయంగా చూస్తూ

0: నవలతో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 36వ భాగాన్ని వినరు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించినరు సుమనస్పతి రెడ్డి. శ్రోతలు, ఈ నవలతో కార్యక్రమం ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 తిరిగి బుధ గురువారాలలో పొద్దున 8:30 పునఃప్రసారం అవుతుంది. గమనించగలరు, వినడు కూడా మరవకుండ్రి. చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
2: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఎస్ పాట కావచ్చు, ఒక పాట మనసులోకి యాదిరాంగనే అరే ఈ పాట మళ్ళీ వింటే బాగుంటుంది అని అనుకున్న వెంటనే మీరు వెంటనే ఫోన్ చేయొచ్చు సింగిడి సినిమా పాటల కార్యక్రమానికి. ఇంకా సంగీత పరంగా మీకు బాగా నచ్చిన పాట కావచ్చు, మీరు పాత పాటలు వినేటోళ్ళైతే బాగా ఇష్టపడే పాటలు కావచ్చు, మీ మనస్సుని మస్తు కదిలించిన పాట కావచ్చు, స్ఫూర్తిదాయకంగా నిలిచిన పాట కావచ్చు. పాటలు ఎప్పటివైనా ఏ కాలం నాటివైనా సరే పాటలు ప్రారంభమైన దగ్గర నుంచి నిన్న మొన్న విడుదలైన పాటలలా మీకు నచ్చింది, మీరు మెచ్చింది, మీరు వెంటనే వినాలనుకున్న పాట ఏదైనా సరే ఫోన్ చేసి అడిగేయండి. 2300081295081 ఈ రెండు నెంబర్లలో ఎదుకదానికి ఫోన్ కలపండి. 0873 2 అనే STD కోడ్ని కలిపి వెంటనే వినిపించేస్తుంది. మీ రేడియోని ఇస్తాం జ్యోతి.

0: கச்சா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ నుంచి వెలువడుతున్న సింగిడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం జ్యోతితో శ్రోతలు మీరు మీకు నచ్చిన పాటల్ని ఉత్తరాల ద్వారా కూడా మా పాటల కార్యక్రమాలకి రాసి పంపించవచ్చు. మీరు ఉత్తరాల్ని రాసి పంపించాల్సినటువంటి మా చిరునామా రాసుకొనిరి, నోట్ చేసుకొనిరి. కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. ఎప్పుడైతే ఉత్తరం ద్వారా మాకు పాటను వినిపించండి, శుభోదయం అందరికీ అని అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ ఉత్తరం ద్వారా పాటను వినిపించమని కోరుతున్నారు హిట్లర్ చిత్రంలో నుంచి. వీళ్ళ కోసం ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ యాస బాసలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఈ నాలుగు జిల్లాల కుమ్రం భీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల, ఆదిలాబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే.
2: హలో, నమస్తే బబ్లు.
1: బాగున్నావా నానా? ఎలా ఉన్నావు?
2: బాగున్నాను.
1: మీ ఊర్లో ఎండలు ఎట్లా ఉన్నాయి? వర్షం పడ్డదా నిన్న?
2: వరంగల్ అసలు ఎండలు చాలా విపరీతంగా అయితేనే అసలు వర్షమే లేదు
1: నిన్న. వర్షం మాకిక్కడ వర్షం పడ్డది.
2: అవునా?
1: ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడ్డది, అందుకే ఉరుములు అనే పాట వినిపించిన.
2: ఒక్క వర్షపు చిలుక లేదు ఇక్కడ మా ఎండ మా వరంగల్. మరి ఏంటో
1: గట్టిగా అనుకోండి బబ్లు, అందరు కలిసి తొందరగా వర్షాలు రావాలి అని కదా. సరే, ఈ మధ్య కాలంలో ఏం సినిమా చూసావు బబ్లు?
2: ఈ మధ్య కాలంలోనా అంటే థియేటర్ లో కాదు కానీ టీవీలోనే మామూలుగా అప్పట్లో 2000 చాలా ఇయర్స్ నుంచి రిలీజ్ అయిన సినిమాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు జర్నీ సినిమా కానీ లేకపోతే రీసెంట్ గా నుంచి చెప్పాలంటే ఇది మూవీ తెలుసా, గోపి గోడ మీద పిల్లి.
1: అంటే దాదాపు 95% సినిమాలు తెలిసి ఉంటే ఒక 4% తెలియవు, దాంట్లో ఇది ఒక సినిమా.
2: సరే, నీకు ఇంకో మూవీ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మధుమాసం సినిమా తెలుసా?
1: అవును తెలుసు. ఈయనది సత్యం హీరో.
2: ఓకే,
1: అంటే దాదాపు కొత్త సినిమాలు తెలుసు, మధ్యలో సినిమాలు తెలుసు, ఆ పాత మధురాలు తెలియకపోవచ్చు, మళ్ళా మధ్యలో కొన్ని వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి. అవి హిట్ కాదు ఫట్ కాదు, చాలా మందికి తెలిసే వరకు అది వెళ్ళిపోతాయి. అట్లాంటి సినిమాలు తెలియవు. ఇప్పుడు గోపి కూడా అలాంటి కోవలోకి వస్తుంది. అవన్నీ తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పింది గోపి సినిమా ఎవరికి తెలియకపోవచ్చు, నాకే కాదు. నానా అవన్నీ క్లాసిక్ హిట్స్ బిట్ట, అవన్నీ తెలుస్తాయి కొన్ని.
2: డియర్ కామ్రేడ్ నాకు తెలుసా, విజయ దేవరకొండ భయ్య ఎప్పుడైతే వివాహం చేసుకున్నాను నాకు నిజంగా
1: వాళ్ళని
2: చూస్తే ఇలా ఉండాలబ్బా ఈ జనరేషన్ లో వీళ్ళలాగా ఉండాలి అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా.
1: అలా
2: ఎప్పుడు రష్మిక అక్కని అన్నయ్య వీళ్ళని చూస్తే
1: మంచి అనిపిస్తుంది.
2: నవదంపతులు.
1: ఓకే, అర్థమైంది. సరే, ఇప్పుడు సింగిడిలో ఏ పాట విందాం మరి మనం చెప్పు, వినిపించేస్తాను. పాట వినేద్దాము, వినడానికి కూడా చాలా మంచి పాట, మ్యూజికల్ హిట్ వినేద్దాము.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు, ఒక జాతి, ఒక భాష, ఒక సంస్కృతి గురించి సుసంపన్నంగా తెలియాలంటే అపురూప సాహిత్య రూపంలో ఉన్నటువంటి పుస్తకాల రూపంలో దొరుకుతాయి. ఇంకా ఇవి నిరంతరం మార్పు చెందుతూ ఆధునికతను సంతరించుకుంటున్నాయి కూడా. మరి రోజు రోజుకి మార్పు చెందుతున్న విభిన్న సంస్కృతుల్ని, నిరంతర మార్పుల్ని తెలుసుకోవాలంటే ఆధునిక సాంకేతిక మాయాజాలం మనకు ఉపయోగపడుతుంది. ఆ సాంకేతికతలోనే మా 100.2 FM ద్వారా వినిపిస్తున్న ప్రతి కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ అనే లైవ్ యాప్ ద్వారా ప్రపంచంలో మీరు ఏ మూలనున్నా, మీరెక్కడున్నా సరే మా ఈ వినూత్న విభిన్న కార్యక్రమాలు వినొచ్చు. మా ఈ 4 జిల్లాలకు, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఈ 4 జిల్లాలకు దగ్గరగా ఉన్నట్లు అనుభూతిని పొందొచ్చు. ఈ 4 జిల్లాల విభిన్న సంస్కృతుల్ని తెలుసుకోవచ్చు. 100.2 FM రూపొందించే వినిపించే వివిధ కార్యక్రమాలను వింటూ మా ఈ పాటల కార్యక్రమాలకైతే మీరు ఫోన్ చేసి మీ ప్రత్యేకతను చాటుకోవచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి విశేషమైన వివరాలని ముచ్చట్ల రూపంలో తెలియజేసి మా 100.2 FM మీరు ప్రత్యేకంగా నిలవచ్చు. ఈ పాటల కార్యక్రమాలలోనైతే మీకు ఇష్టమైన పాటల్ని కోరుకోవచ్చు. పాటలు ప్రారంభమైన దగ్గర నుంచి నిన్న మొన్నటిదాకా విడుదలైన పాటలలో మీరు ఏ పాటనైనా కోరుకుని వెంటనే వినిపించేస్తుంది మీ రేడియో నేస్తం జ్యోతి. మరి ఫోన్ నంబర్లు మీకు ఎరుకే, అయినా ఇంకొకసారి చెప్తున్నా, నోట్ చేసుకుని 2300081 2950081. ఈ రెండు నంబర్లలో ఏదో ఒక దానికి ఫోన్ కలపండి. 0873 అనే STD కోడ్ని కలిపి

0: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఫోన్ చేసిండ్రు, కానీ ఫోన్ కట్ అయిపోయింది. ఒకసారి చూద్దాము. హలో హలో, ఫోన్ కాల్ కట్ అయిపోయినట్టుంది. శ్రోతలు, మీరు సిగ్నల్ ఉన్న దగ్గర నిల్చొని ఫోన్ చేయాలి, లేకపోయినా పడితే మీ కాలు కట్ అవ్వడం జరుగుతుంది. ఇంకో కాల్ వస్తుంది, చూద్దాం ఎవరు మాట్లాడుతున్నారు. హలో, ఆకాశవాణి ఆదిలాబాద్.
1: నమస్కారం మేడం, శుభోదయం.
0: శుభోదయం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గుంటూరు జిల్లా దాసరపల్లి నుంచి బోల్ శివదాస్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు మేడం.
0: ఓకే, శివదాస్ రెడ్డి గారు చెప్పండి, మీరు ఏ పాట వింటారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: పాట మేడం ఆత్మబలం నుంచి, ఆత్మబలం చిత్రం నుంచి. పరుగులు తీసే నీ వయస్సునకు పద్మం వేసిన మనసు అనే పాట మేడం.
0: ఓకే, వినిపిస్తాను. నాగేశ్వరరావు గారి అభిమానులండి.
1: ఒకప్పుడు మేడం అందరినీ చూసేది నేను, అభిమానం అండి, ఒక్కరిది లేదు.
0: పాట వినాలి అనిపించినప్పుడు మాత్రం రేడియో నేస్తానికి ఫోన్ కలుపుతారు అన్నట్టు, అంతే కదా?
1: అంతే మేడం, అంతే మేడం.
0: ఓకే, సరే, మరి పాట వినేద్దాము.
1: అప్పట్లో హిందీ కూడా చూస్తారు.
0: ఓహో, తెలుగు హిందీ అన్ని మిశ్రమం చూస్తారు. అయితే ఇది తెలుగు సినిమా పాటల కార్యక్రమం, గానీ హిందీ పాట వినిపించవచ్చు. మళ్ళీ ఈసారి కాల్ చేసినప్పుడు హిందీ పాట కూడా గోరండి, వినిపిస్తాను. ఇప్పుడైతే తెలుగు పాట సినిమా, పాత సినిమా పాట వినేద్దాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది మన భాష మన యాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమాన్ని. ఈ పాటల కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 2300 08 295 01 ఈ రెండు నంబర్లలో ఏదో ఒకదానికి ఫోన్ కలపండి, మీకు నచ్చిన పాటల్ని కోరుకుని. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ కాల్లో సిద్ధంగా ఉన్నారు, తనతో మాట్లాడేద్దాము. హలో, నమస్తే. హలో హలో హలో శ్రోతలు, సిగ్నల్ ఉన్న దగ్గర నిల్చొని మాట్లాడితే మీరు మాట్లాడచ్చు, అది మాట్లాడేది కూడా మీకు వినిపించడం జరుగుతుంది. మనకేం కావాలనో మనకంటే బాగా ప్రకృతికే తెలుసు అంటారు ఆరోగ్య నిపుణులు. అందుకే మన శరీరానికి ఏ కాలంలో ఏ పదార్థాలు అయితే మేలు చేస్తాయో వాటిని ప్రకృతి మనకు అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో లభించే ఎండలలో లభించే రకరకాల పండ్లు కూడా మనకెంతో మేలు చేస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాతావరణంలోని అధిక ఉష్ణోగ్రతలకు శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించటం, జీర్ణ సంబంధిత సమస్యల్ని దూరం చేయటం, ఇలా పలు రకాలుగా ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ నేపథ్యంలో ఎండలలో దొరికే పండ్లు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి నాకు తెలిసినవి నేను చెప్తాను. తర్బూజా. నీటి శాతం అధికంగా ఉండే పండ్లలో తర్బూజా ముఖ్యమైనది. దీన్ని తినడం వల్ల ఇందులో ఎక్కువగా ఉండే నీరు శరీరంలోకి పోయి చెమట రూపంలో కోల్పోయినటువంటి నీటి శాతాన్ని శరీరంలో తిరిగి భర్తీ చేస్తుంది. అట్లాగే ఈ పండు రక్తపోటు వంటి సమస్యలు కూడా దగ్గరికి రాకుండా కాపాడటంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. పుచ్చకాయ. పుచ్చకాయలో అధికంగా ఉండే నీటి శాతం వల్ల దాహం తీరడమే కాకుండా ఇందులో ఉండేటువంటి ఇతర పోషకాలు కూడా మన శరీరానికి అందుతాయి. పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలతో పాటు విటమిన్ సి కూడా ఈ పండ్లలో సమృద్ధిగా ఉంటుంది. కివి. ఇందులో అధికంగా ఉండే సిఈ విటమిన్లు, పొటాషియం, ఫైబర్ వంటివి శరీరం కోల్పోయిన నీటిని తిరిగి మనకు అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇంకా ఎండలలో విరివిగా దొరికేటువంటి మామిడి పండ్లు. ఇందులో ఎక్కువగా ఉండేటువంటి విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మస్తు మంచిది. అట్లనే మామిడి పండ్లలో ఎక్కువగా ఉండేటువంటి ఫైబర్, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి పోషకాలు ఆరోగ్యానికి మస్తు అవసరం. అనాస పండు. జీర్ణశక్తిని పెంచడానికి ఉపయోగపడే ఈ అద్భుతమైన పండు అనాస. ఈ పండులో ఎన్నో రకాల ఖనిజాలు, విటమిన్లు దాగి ఉంటాయి. అట్లనే ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరం పలు వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. చివరిగా ఒక్క మాట మీకోసం, ఆరోగ్యానికి మంచిదని వేటినైనా సరే ఎక్కువగా తీసుకోకూడదు. ఒకటి రెండు రకాల పండ్లపైనే ఆధారపడకూడదు. అట్లనే చక్కెర బీమారి ఉన్న, ఆరోగ్య సమస్యలు ఉన్నాళ్ళు వీటిని తీసుకునే విషయంలో వాళ్ళకు సంబంధించిన వైద్యులను సంప్రదించి మరీ తీసుకోవడం ఉత్తమం.

0: ఇది మన బాస మన యాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో దుబ్బగూడ నుండి కృష్ణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. బాగున్నారా సార్? ఏం చేస్తుంటారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఓకే, మరి స్పిన్నింగ్ మిల్ లో పనిచేస్తున్నారు 14 సంవత్సరాల నుంచి అంటున్నారు. మా ఆత్మీయ నేస్తం రేడియోకి కూడా మంచి మిత్రుడే అయి ఉంటారు మీరు.
1: అవును మేడం, నేను బాగా సంవత్సరాల నుంచి నేను రేడియో కేంద్రం
0: వింటున్నా, పాటలు వింటారు.

0: తప్పకుండా వినిపిస్తాను. అయితే గున్న మామిడి చెట్టు కింద రెండు ఉన్నాయి పాట వస్తుంది మీరు కోరేది. అయితే ఇంకో పాట, ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే, మీరు మా రేడియోకి ఆత్మీయ అనేస్తాం అన్నట్టు, మీరు ఈ పాటలో వచ్చే ఇద్దరు మిత్రులు మీరు అండ్ మా రేడియో అన్నమాట, అంతే కదా? చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తాను అంటున్నారు కాబట్టి పాత ఆత్మీయ మిత్రులు మీరిద్దరు, అంతే కదా?
1: అవునవునవును. అప్పటి నుండి నేను ఉత్తరాలతో కోరుతుంటే మధ్యలో ఉత్తరాలు బంద్ అయిపోయినాయి,
0: మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉత్తరాలు రాయొచ్చు, రాయొచ్చు. అడ్రస్ చెప్తున్నాను మధ్య మధ్యలో నేను, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, రాసుకుంటారా? తెలుసా? ఓకే, ఆకాశవాణి ఆదిలాబాద్, విద్యానగర్ 504-001. ఇదే అడ్రస్ కి మీకు కూడా మీరు మీకు నచ్చిన పాటల్ని రాసి పంపియండ్రు సమయం లేనప్పుడు, సరేనా? సమయం ఉంటే మాత్రం ఆదిలాబాద్ వాళ్ళే కాబట్టి లోకల్ వాళ్ళు ఫోన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. పాట వస్తుంది, వినేద్దాం మరి.
1: సరే.

తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు, మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమాన్ని. ఈ పాటల కార్యక్రమానికి 23008295081 ఈ రెండు నంబర్లలో ఈ దుకానికి ఫోన్ కలపండి, మీకు నచ్చిన పాటల్ని కోరుకోండి. ఈరోజు మార్క్ ఎలియట్ జుకర్బర్గ్, ప్రపంచ ప్రసిద్ధ అంతర్జాల వ్యవస్థాపకుడు, కంప్యూటర్ ప్రోగ్రామర్ మరియు మెటా సంస్థ యొక్క సహ వ్యవస్థాపకుడు, చైర్మన్. తన పుట్టినరోజు ఈరోజు. 2004 హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు తన సహచరులతో కలిసి ఫేస్బుక్ను ప్రారంభించారు. 2007 కేవలం 23 వయసులోనే సొంతంగా బిలియనీర్, యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్ అయిన అతిపిన్న వయస్కుడిగా రికార్డును సృష్టించిండ్రు మార్క్ జుకర్బర్గ్. సామాజిక అనుసంధానం, వర్చువల్ రియాలిటీ మరియు కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అభివృద్ధిపై ప్రస్తుతం దృష్టి సారించిండ్రు. ఆధునిక డిజిటల్ యుగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడుతున్నటువంటి అంతర్జాల వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా జన్మదిన శుభాకాంక్షలను అందిస్తున్నది.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. హలో.
4: హలో మేడం.
3: హలో నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి?
4: నమస్తే మేడం, అంకోల్ నుండి.
3: కళావతి గారా?
4: కాదు మేడం, ధనలక్ష్మి.
3: ధనలక్ష్మి, ఓకే. అంకోలి నుంచి?
4: మేడం.
3: ఓకే, ఏం చేస్తుంటారు మీరు?
4: ఇంట్లోనే మేడం.
3: ఇంట్లోనే ఉంటారా? ఓకే. ఈ మరి సినిమాలు చూసేట అలవాటు ఉందా? కొత్త సినిమాలు ఏమైనా చూసారా ఈ మధ్య కాలంలో? ఉట్టి పాటలు ఏమి వింటుంటారా?
4: కొత్త సినిమాలు మేడం సౌందర్య, నాగార్జుని, అవి సినిమాలు బాగా ఇష్టం. అవి ఉంటే చూస్తా మేడం.
3: లేకపోతే లేదు. ఓకే, మరి ఇప్పుడు ఏ పాట వినాలని అనుకుంటున్నావు చెప్పు.
4: ఇప్పుడు వీర బ్రహ్మేంద్రం గారి చరిత్రలకించి చిలకమ్మ పలక వే పలుకు ఈ పాట.
3: ఏం సినిమా అన్నావు?
4: వీరబ్రహ్మం గారి చరిత్ర మేడం.
3: సినిమా పేరు అదేనా?
4: అదే మేడం,
3: చరిత్ర. ఓకే, దీనిలో ఏ పాట నాన్న?
4: చిలకమ్మ పలక వే పలుకు.
3: ఎందుకు ఇష్టం ఈ పాట?
4: ఈ పాట మేము వడ్లం కదా మేడం, అర్థం ఉంది. మళ్ళా మా నాన్నకు బాగా ఇష్టము.
3: ఓకే, నాన్న కోసం ఇప్పుడు పాట?
4: నాన్న కోసం, మా అందరి కోసం మేడం. ఇదిగా
3: అంటే స్పెషల్ అయితే నాన్న కోసమే.
4: స్పెషల్ అయితే నాన్న కోసమే.
3: నాన్న వినిపించేటోడా మీకు ఎప్పుడైనా ఈ పాటని?
4: ఈ పాట నాన్న వినిపించేటోడు కాదు, మేము సినిమా చూసినప్పుడు ఈ పాట ఇష్టం కొద్ది చూస్తుంటాం కదా మేడం.
3: ఓకే ఓకే. నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి చెప్పు, ఏం చేస్తుంటావు నువ్వు?
4: నేను 30 దాకుంటాయి మేడం.
3: నువ్వు చిన్న పిల్లలాగా అనిపించినావు, నేను కాలేజ్ చదువుతున్న పిల్ల అనుకొని మాట్లాడుతున్నట్లా. ఓకే ఓకే, సరే. మరి ఈ సినిమాని ఎన్నిసార్లు చూసి ఉంటావు నువ్వు ఇప్పటికి? నీ
4: 4 సార్లు చూసిన మేడం ఈ సినిమా.
3: ఏమని నచ్చింది బాగా దీంట్లో మీకు?
4: దీంట్లోనా అర్థం ఉంది బాగా. మరి వడ్రంగి, వడ్రంగి వాళ్ళం కదా.
3: అవును,
4: అర్థం ఉంది బాగా.
3: అంతే నచ్చింది, అంతేగా దానికి వేరే ఏం లేదన్నట్టుగా. వినిపించమంటావు పాట వినిపించేసేయాలి, ఓకేనా?
4: సరే
3: సరే, వినిపించేస్తాను. పాట పాడగలుగుతావా రెండు లైన్లు?
4: అవును మేడం,
3: పాడు.
4: చిలకమ్మ పలకవే పలుకు మేడం.
3: సరే, మళ్ళొకసారి ఫోన్ చేసినప్పుడు మొత్తం ఒక 4-5 లైన్లు నేర్చుకొని పాడు నాకోసం, సరేనా?
4: ఇప్పుడు బాగా
3: అంటే ఇప్పుడు ఈ పాట కోరినావు కాబట్టి ఈ పాట పాడమన్నా. నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు వేరే పాట కోరు, ఆ పాట పాడమంట, సరేనా?
4: సరే మేడం,
3: పాట వస్తుంది వినేద్దాం మరి. థ్యాంక్ యూ.

పలకు విలువ గొప్పగా పెరిగే పంది కడుపున ఏంగు పిల్ల పుట్టి

0: పోలీస్
1: మిస్సిమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమాన్ని. ఈరోజు ప్రముఖ సినీ నిర్మాత దర్శకుడు మృణాల్ సేన్ జయంతి. ఈరోజు భారతీయ సినిమా చరిత్రలో ముఖ్యంగా బెంగాలీ మరియు సమాంతర సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన దర్శకుడు, నిర్మాత మరియు స్క్రీన్ రైటర్. ఇతను సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్లతో పాటు తను కూడా భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన లెజెండరీ దర్శకులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు మృణాల్ సేన్. మృణాల్ సేన్ సినిమాలు సామాజిక వాస్తవికత, రాజకీయ నిబద్ధత మరియు మానవ సంబంధాలను ప్రతిబింబిస్తాయి. ఆయన తన సినిమాల్లో తరచుగా వామపక్ష భావజాలాన్ని, మధ్యతరగతి జీవితాల సంఘర్షణను ప్రదర్శించేవారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషణ్ పురస్కారం, కేన్స్, వెనిస్, బెర్లిన్ వంటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పలు అవార్డులని అందుకున్నారు మృణాల్ సేన్. తను దర్శకత్వం వహించినటువంటి ఏకైక తెలుగు సినిమా ఒక ఊరి కథ. గ్రామీణ పేదరికం, భూస్వామ్య దోపిడీ మరియు అణచివేతకు వ్యతిరేకంగా పనికి నిరాకరించే తండ్రి కొడుకుల కథ ఈ ఒక ఊరి కథ. తను తీసినటువంటి ఒకే ఒక తెలుగు సినిమా కథ. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ప్రత్యేక జ్యూరీ పురస్కారాన్ని, ప్రత్యేక ప్రశంసలను అందుకున్నటువంటి చలనచిత్రం ఇది. మన దగ్గర ఆ సినిమాలోని పాట అవైలబుల్లో లేదు, కానీ మృణాల్ సేన్ గారి జయంతి సందర్భంగా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం తనని యాద్ చేసుకుంటున్నది.
0: పోలీస్

0: మిస్ సీమా
1: చెప్పండి.
0: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
0: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
0: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా ఇందాము ఈ పాట.
5: ఇంకేంటి
6: మాటలో పడే? చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
5: ఓ, కంసామిద.
6: కంసామిదానా? అంటే
5: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
6: కంసామిద.
5: నై.
6: కంసామిదా.

0: போலீஸ்.
1: மிஸ் சீமா
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: శ్రోతలు, ఇంతటితోటి ఇయాలటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. రేపొద్దుగల మరిన్ని సినిమా పాటల్ని సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మీ రేడియో నిస్తం శ్రవంతి వినిపిస్తుంది. ఈ రోజైతే ఇంకా సినిమా పాటల్ని మాట చెప్పని పాట ఇనురులో, ఉషారులో, మధురిమలో మీ రేడియో నిస్తం మమత వినిపిస్తుంది. వినుడు మరువకుండ్రి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 14 పంటల కనీస మద్దతు ధరలు ఖరారు చేసింది. సాగు ఖర్చుపై కనీసం 50% అదనపు ధర లభించేలా ఎంఎస్పీ నిర్ణయించారు. పొద్దుతిరుగుడు గింజలపై అత్యధికంగా 622 రూపాయల పెరుగుదల ఉండగా ఆహార భద్రత, రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి పెంచేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు 37,500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అంతర్జాతీయ ఇంధన సంకోభం నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడడం తగ్గించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ భారీ కేటాయింపులతో స్వదేశీ ఇంధన భద్రత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలతో ఆదాయం పెరిగి రైతులకెంతో మేలు కలుగుతుందని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. అనుసంధానిత బలోపేతానికి, వాణిజ్యం పెంపుదలకు ఇతర నిర్ణయాలు దోహదం చేస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై 2026 సెప్టెంబర్ వరకు తక్షణ నిషేధం విధించింది. ముడి, తెల్ల, శుద్ది చేసిన చక్కెరలకు ఇది వర్తిస్తుందని డీజీఎఫ్టీ స్పష్టం చేసింది. అయితే ఆహార భద్రత కోసం ఇతర దేశాలకు పంపే షిప్మెంట్లు యూరోపియన్ యూనియన్, అమెరికా కోటాలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. ఇప్పటికే రవాణా నిల్వలకు ఎలాంటి ఆటంకం ఉండదని కేంద్రం తెలిపింది. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమాపేశం ఈ రోజు ప్రారంభం కానుంది. గ్లోబల్ గవర్నెన్స్, సంస్కరణలు, పరస్పర ప్రయోజనాలపై చర్చించనున్న సభ్య దేశాల ప్రతినిధులు ప్రధాని మోదీని కూడా కలవనున్నారు. బ్రిక్స్ N20 ఇతివృత్తంతో సాగే ఈ సదస్సులో ఆవిష్కరణలు, సహకారం, ప్రపంచ సవాళ్లపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ చేరుకుని చైనా అధ్యకుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఇరాన్ యుద్దం, ప్రపంచ ఇంధన సంకోభం, కృత్రిమ మేధ, వాణిజ్య ఉద్రిక్తతలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. అంతర్జాతీయ అస్థిరత నెలకొన్న తరుణంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరపరిచేందుకు ఈ కీలక సమాపేశం వేదిక కానుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఐపీఎల్ 2026 లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7:30 ఇరు జట్లు తలపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఉదయం 11 గంటలకు వినవచ్చు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 10:03 దాటి 48 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. '85 నుంచి 1990ల మధ్య విడుదలైన చిత్రాల నుంచి ఎవర్ గ్రీన్ సాంగ్ హిట్ సాంగ్ మీరు వినాలనుకుంటే వెంటనే 04023240850 నెంబర్కు వాట్సాప్ చేయండి.

మాకోసం ఒక చక్కటి పాటను ప్లే చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు ఆర్మూరు కాలనీ చేనేత కాలనీ నుంచి రంగాచారి నగర్ నుంచి జిందం నరహరి లక్ష్మి భానుతేజ మృదుల ఉదయ్ కిరణ్ ఉదయ్ రేఖ అంగూర్ భాను రియాన్స్ హన్మహిత్ వీరంత కోరుతున్న పాట ఆత్మబంధు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పడినగుల గీతం గీత రచన ఆచార్య ఆత్రేయ సంగీతం ఇళయరాజా. ఓన్లీ ఎవర్ గ్రీన్ సాంగ్స్.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్నాం ఎవర్ గ్రీన్ సాంగ్స్. 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి చిత్రం నుంచి హిట్ సాంగ్స్ వినాలనుకుంటే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.
2: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా? నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: కార్యక్రమంలో మాకోసం లంకేశ్వరుడు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వినిపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. స్వర్ణలత శ్రీనివాస్ పార్షకుట సికింద్రాబాద్ నుంచి మాకోసం కూడా ఒక హిట్ సాంగ్ ప్లే చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. కొత్తగూడెం డిస్టిక్ట్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, అనిత్రాజ్, సునీత్రాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, అమి, ఇంకా మరొకరు కూడా వీరు హరి చక్రవర్తి ఖమ్మం నుంచి

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు మీరు గనక. 1985 నుంచి 1990 మధ్య విడుదలైన చిత్రాల నుంచి హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. సఫీల్గూడ నుండి దుర్గా సారథి మాకోసం ఒక మంచి పాట వినిపించాడని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. అలాగే సంగారెడ్డి జిల్లా సిద్ధులు నాగర్ నుంచి దొడ్ల దుర్గయ్య లావణ్య లక్ష్మణ్ మీనా లోకేశ్వర్ విశ్రాంత రాజేశ్వర్ జగన్ దుర్గా ప్రసాద్ ఇంకా కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీసుమలత సంతోష్ కుమార్ నితి సంతోషిని కట్ల రాజేశం సరోజిని మాయా ఇంకా వారి మిత్రబృందం నందిని నరేష్ స్నేహిత స్నేహాంశ్ వీరు నిజామాబాద్ నందిపేట నుంచి రిక్వెస్ట్ చేశారు. దాసరి రవి రాయగర్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. వీరు కొండాపూర్ కృష్ణ సునీత భవ్య అరుణ్ వీరు ఒక రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా ప్లే చేస్తాం. అలాగే కరీముల్లా నజరీన్ వీరు జీడిమెట్ల నుంచి అలాగే రోహిణ కూడా వీరంతా కోరుతున్న పాట సిరివెన్నెల సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం కెవి మహాదేవన్.

0: పరుపెన్ను.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: ఎఫ్ఎం వివిత్ భారతి. మనం వింటున్న కార్యక్రమం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. 1985 నుండి 1990ల మధ్య విడుదలైన చిత్రాల నుంచి హిట్ సాంగ్స్ వినాలనుకుంటే 0402324085 నెంబర్కు వాట్సప్ చేయండి. కరీంనగర్ అమ్మనగుర్తి గ్రామం నుంచి పంపించిన లక్ష్మణ విజయ్, అభినయ్, సాయి కిరణ్ ఇంకా మిత్రులు, అలాగే పున్న వెంకటేశం, తర్వాత హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ, వీరు సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి వీరంతా కోరుతున్న పాట రౌడీ బాబాయ్ సినిమా.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు వివిధ భారతి. శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు లేదా హై బీపీ అంటే ఏమిటి, అధిక రక్తపోటు గుండెకు ప్రమాదంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాల గురించి, అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0402324-0853, 0402324-0853, మరొక నెంబర్ 0402955-0923. ఈ ఫోన్ నెంబర్స్ కు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మనం వింటున్నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. 1985 అండ్ 1990 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్ మీరు కూడా వినాలనుకుంటే 0402324-0852 నెంబర్కు వాట్సాప్ చేయండి. రాక్షసుడి సినిమా నుంచి మా కోసం ఒక చక్కటి పాటను ప్లే చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి, నిజామాబాద్ పోతంగల్ నుంచి తోట సంతోష్, నిఖిల రణవీర్ నమ్రత నిత్య సంతోష్ని కూడా మా కోసం ఒక పాటను వినిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. తుకారం గేట్ నుంచి గోపినాథ్, పల్లవి కుశాల్ కుమార్, రాజ్ కుమార్, తర్వాత హర్షిని హైదరాబాద్ జూబ్లీస్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, తప్పకుండా ప్లే చేస్తాం. అలాగే వీరు బావల్లి రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రవణి, నాగమణి ఇంకా వారి మిత్రులు. వీరు గొల్లెపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, తప్పకుండా ప్లే చేస్తాం. భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుంచి మదాసు సత్యనారాయణ, కవిత ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇబ్రహీంపట్నం నుంచి కరాడి గోపి, కృష్ణ, ఉమావతి కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. అంకుషాపూర్ నుంచి దోర్నాల సుదర్శన్ వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: జ్వాల సినిమా నుంచి యజ్ఞానికి పడిన పాటను మా కోసం వినిపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు వనస్థలిపురం నుంచి ముత్యం. గీత రచన వేటూరు సుందరమూర్తి, సంగీతం ఇళయరాజా. ఇదే పాటను మా కోసం కూడా ప్లే చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పార్వతి, స్కంద గౌడ్, నిఖిత, సాయి, కిరణ్ గౌడ్ నల్లకుంట హైదరాబాద్ నుంచి. అలాగే మరొక శ్రోత సీఎం రోడ్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ ఆలీ సత్యం, సుధీర్ రవీందర్ శ్రీధర్, ఇంకా వీరు అజీజ్ భాయ్, మార్టిన్ భాయ్, సయ్యద్ ఖలీల్, షేక్ చాంద్ ఫరీక్, షేక్ సలీం, ముసఖరీం, ముబీన్ భాయ్, మొహమ్మద్ యాసిన్, నెహ్రూ పార్క్ నిజామాబాద్ జిల్లా నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి కూడా

0: దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ముత్యమంతా ముద్దు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన యుగలగీతాన్ని మా కోసం ప్లే చేయని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. వీరు హస్తినాపురం నుంచి కన్యగారి సత్యనారాయణ హింద్రవీణి మేధాంశ అనిరుద్ధు శ్రేయాంష్ వెంకటేష్ నందిపేట నుంచి ఒక రిక్వెస్ట్ చేశారు. తర్వాత అంబాల శ్రీరాములు పల్లె హనుమకొండ జిల్లా ఖ్యాతం రవీందర్ స్వరూప సమ్మయ్య సుదర్శన్ తాటిపాములు ఉపేందరి దేవేంద్ర శ్రీరాములు తాటిపం మల్లేశం గడ్డం సాంబయ్య దాసి మల్లేశం కొల్లిపాక మిన్ను చిత్తకింది శ్రీను ఇప్పలపల్లి శ్రీను గంగాధర రమేష్ ఇంకా వారి మిత్రులందరూ అడుగుతున్న పాట ఇది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మనం వింటున్నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. వరంగల్ కాసిబుగ్గ నుంచి దాసి రామచంద్ర, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన

0: బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ లో చివరిగా వినండి, నారీ నారీ నడుమ మురారే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి శిశులు పాడిన ఆచార్య ఆత్రేయ గీతం. సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్నారు నర్సాపూర్ జిల్లా జీఈ ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ ఇంకా వారి మిత్రులు. అలాగే మాకోసం కూడా ఒక చక్కటి పాటను ప్లే చేయని చెప్పి రిక్వెస్ట్ చేశారు. గొల్లెపల్లి నుండి మిరియాల గోవర్ధన్, వాణి, ఇంకా ఒక గ్రామం నుంచి వారి ఊరు పేరు అయ్యేది కృష్ణవేణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో చక్కెర ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ వరకు చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న కొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. ఇండియాకు బయలుదేరిన ఎంవీ సన్షైన్ ఎల్పీజీ ట్యాంకర్ సురక్షితంగా హర్ముజ్ జలసంధి దాటింది. యుద్దం మొదలయ్యాక పర్షియన్ గల్ఫ్ నుంచి ఇండియాకు వస్తున్న 15వ ఎల్పీజీ నౌకని సంబంధిత వర్గాలు తెలిపాయి. సింగరేణి సంస్థను లాభాల బాటలు నడిపిస్తేనే రాష్ట అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం 9 కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు సింగరేణి యాజమాన్యం రంగం సిద్దం చేసింది. బొగ్గు నిల్వలు నిండుకుని మూతపడుతున్న గనుల స్థానంలో కొత్త గనులు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. రాష్టంలో చేయూత పెన్షనర్ల జాబితా నుంచి మృతుల పేర్లు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేపటి నుంచి వచ్చే నెల 15 వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. చనిపోయిన వారి పేర్లు తొలగించే ముందు గ్రామసభ, వార్డు సభలు నిర్వహిస్తారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సాంప్రదాయ వంటకాల అనుభవంగా మామిడి ఆవకాయ తయారీ వర్క్షాప్ ఈ నెల 16వ తేదీన హైదరాబాద్లో బేగంపేట్ ది ప్లాజాలో నిర్వహిస్తారు. రాష్టంలో నిన్న నిర్వహించిన పాలిసెట్ 2026కు 92.10% మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 106439 మంది దరఖాస్తులు చేసుకోగా వారిలో 98028 మంది పరీక్షకు హాజరైనట్టుగా పాలిసెట్ చైర్మన్ శ్రీ దేవసేన తెలియజేశారు. రాష్టంలో 194 మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ నెల 25వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 27న ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటిస్తారు. సైకాలజీ అండ్ పారాసైకాలజీ విభాగంలో పరిశోధన పూర్తి చేసిన ఉళ్ళా భాస్కర్ విజయ్ కుమార్కు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ లభించింది. న్యాయమూర్తుల తీర్పు వెనుక ఉండే మనస్తత్వాన్ని, సామాజిక సంస్కృతిని జోసెఫ్ షైన్ కేసు ఆధారంగా ఆయన విశ్లేషించారు. వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. కేరళ రాష్ట నూతన ముఖ్యమంత్రి పేరును ఈరోజు ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు. పినరయి విజయన్ నేతృత్వంలో వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించి యుడిఎఫ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ 9 ఏళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా చైనా సంబంధాల్లో తైవాన్ అంశమే అత్యంత కీలకమైందని, దీన్ని సరిగ్గా పరిష్కరించుకోకపోతే ఇరు దేశాల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని జిన్పింగ్ హెచ్చరించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ధర్మశాలలో మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:05 అవుతోంది. సరిగ్గా శ్రోతలందరికీ శుభోదయం చెప్తున్నాడు మీ ఆర్జే పవన్. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతి గురువారం మనం లిరిసిస్ట్ లేదా సింగర్ స్పెషల్లో ఆ రంగంలో కృషి చేసిన వారి గురించి మాట్లాడుకుంటూ, వారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, వాళ్ళు అందించిన పాటల్ని వింటూ మనం ఈ వన్ అవర్ ఎంజాయ్ చేస్తాం కదా. మరి లాస్ట్ వీక్ మనం మీకు గుర్తుంటే సుద్దాల అశోక్ తేజ గారి గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ గురువారం ఒక సింగర్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను నేను. మరి ఎవరా సింగర్? మరి కాసేపట్లో చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన తెలుగు సినిమా ఈ స్థాయిలో ఉందంటే ఏ ఒక్కరో కారణం కాదు, ఎందరో ఆణిముత్యాల కృషి పట్టుదలే కారణం. మరి అలాంటి ఎంతో మంది మహానుభావుల్ని గుర్తు చేసుకుంటూ వాళ్లకి మనమిచ్చే గౌరవమే ఈ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం కదా. మరి ఈరోజు మనం గుర్తు చేసుకోబోయే ఆ గాయనీమణి ఎవరు, ఆ విదుషీమణి ఎవరు? తెలుగు సినీ సంగీతంలో మలయమారుతంలా ప్రవేశించి అందమే ఆనందమన్న, ఎంత ఘాటు ప్రేమయో అని పాడిన, లాహిరి లాహిరి లాహిరిలో అంటూ నవ్వుల నదిలో పువ్వుల పడవలా సాగింది ఆమె సినీ గాయక ప్రస్థానం. కేరళ నుండి వచ్చిన తీయటి కొబ్బరి నీటి ఊటలాంటి గాత్రం ఆమెది. తొలితరం అద్భుత గాయని, గాన లీలామృతం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం. మరి మీరు కూడా ఆ గాయని మన ఎవరు గుర్తుపట్టండి, నాకు వాట్సాప్ ద్వారా పంపించండి, చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్ గా గుర్తుపడతారు. ఈ పాట తర్వాత ఆ గాయని ఎవరు, ఆవిడ పాడిన అద్భుతమైన పాటలేంటో వింటూ ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం ఆ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్ తో. స్టూడియో క్లాక్ లో 11:13 దాటి 28 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నాయిలో నేను ఒక పాట వినిపించడం జరిగింది రాజమకుటం సినిమా నుంచి. మన శ్రోతలందరూ కూడా దాదాపు అందరూ కరెక్ట్ గా పంపించారు, కరెక్ట్ గా గెస్ చేశారు. సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతకీ మనం ఇవాళ మాట్లాడుకోబోయే ఆ విదుషీమణి, ఆ మహాగాయని ఎవరంటే 1933 మే 19 అంటే మరొక 4 రోజుల్లో ఈవిడ జయంతి కూడా ఉంది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలో మీనాక్షి కుట్టి కుంజన్ మీనన్లకు జన్మించిన గారాల పట్టి పి లీల. తండ్రి కుంజన్ మీనన్కు సంగీతం అంటే ప్రాణం. అందుకే చిన్నప్పటి నుంచే సంగీతంలో శిక్షణ ఇప్పించారు లీలగారి తల్లిదండ్రులు. కేవలం చక్కటి సంగీత కళాకారిణిగా తన బిడ్డను తీర్చిదిద్దాలి అని తను చేస్తున్న టీచర్ ఉద్యోగం కూడా వదులుకుని మద్రాసుకు మకాం మార్చారు కుంజన్ మీనన్. అలా అంచెలంచెలుగా శాస్త్రీయ సంగీతాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నారు పి లీల. తన 9వ ఏటనే ఆంధ్ర మహిళా సభలో తొలి కచేరీ చేశారు లీలగారు. ఇంతకీ పి లీలగారి పూర్తి పేరు చెప్పలేదు కదా. పి లీలగారి పూర్తి పేరు పొరయత్తు లీల. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో లీలగారు పాడిన అద్భుతమైన పాటలు విందాం. అలాగే ఆవిడ సినీ గాయక ప్రస్థానాన్ని కూడా గుర్తు చేసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు లేదా హై బీపీ అంటే ఏంటి, అధిక రక్తపోటు గుండెకు ప్రమాదకరంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324085353, 2324085852, మరొక నెంబరు 2955092. శ్రోతలు తప్పకుండా 2:15 నుంచి 3 మధ్య ట్యూన్ చేసి ఉంచండి హలో డాక్టర్ కార్యక్రమం కోసం. ఈ కార్యక్రమంలో ఇవాళ అధిక రక్తపోటు లేదా హై బీపీ గురించి, దాని ద్వారా గుండెకు ఏమన్నా ప్రమాదం ఉందా, ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఇవాళ హలో డాక్టర్ కార్యక్రమాన్ని తప్పక వినండి. గమనిక విన్నారు.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: 11:24 అవుతుంది సరిగ్గా. గుర్తుకొస్తున్నాయిలో పి లీల గారి గాన ప్రస్థానం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. తన 18వ ఏటనే మద్రాస్ రేడియోలో కచేరీ ఇచ్చారు లీల గారు. ఆ పాట విన్న ఆకాశవాణి సౌండ్ రికార్డిస్ట్ స్వామినాథన్ గారు ఈమె భవిష్యత్తులో గొప్ప గాయనవుతుందని ఆశీర్వదించారు. ఇక సినిమా అవకాశం కూడా లీల గారి తలుపు తట్టింది. ఆవిడ పెద్దగా కష్టపడక్కర్లేకుండానే ఆ రోజుల్లో రేడియోలో వచ్చిన పాట అంటే రేడియోలో ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయ్యారంటే ఎంతో క్యాలిబర్ ఉంటే తప్ప రేడియోలో పాడలేరు అనే అంతటి గొప్ప అభిప్రాయం ఉండేది. అలా లీల గారి పాట విన్న చాలామంది సంగీత దర్శకులు ఆవిడికి అవకాశం ఇచ్చారు. తొలిసారిగా 1946 నిర్మితమైన కంకణం అనే తమిళ సినిమాలో పాడారు లీల. ఆ సినిమాకి హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి గారు సంగీత దర్శకులు అన్నమాట. అలా సినిమాల్లో పాడుతూనే ప్రముఖ సంగీత దర్శకులు సిఆర్ సుబ్బరామన్, తెలుసు కదా, చాలా పాపులర్ ఆయన, దేవదాసు సినిమాకి సంగీతం అందించిన ఆయన అనమాట. అలా సిఆర్ సుబ్బరామన్ గారి దగ్గర శాస్త్రీయ సంగీత సాధనలో రాటుదేలారు పి లీల. సుబ్బరామన్ గారి వద్దే మన ఘంటసాల గారు కూడా అసిస్టెంట్ గా ఉండేవారు అనమాట. అక్కడే ఘంటసాల గారితో పరిచయం అయింది లీల గారికి. మరి ఘంటసాల గారి పరిచయంతో లీల గారి సినీ కెరీర్ ఎలాంటి మలుపు తిరిగింది, ఘంటసాల గారు లీల గారి కాంబినేషన్లో వచ్చిన హిట్ సాంగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు పి లీల గారు పాడిన ఒక అద్భుతమైన పాట విందాం గుర్తుకొస్తున్నాయో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

11:31 క్రాస్ చేసి 7 సెకండ్స్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయిలో పి లీల గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆవిడ సినీ ప్రస్థానంలో పాడిన అద్భుతమైన పాటలు వింటూ ఉన్నాం. ఇందాక భలేరాముడు సినిమాలో ఓహో మేఘమాల అనే పాట వింటే నిజంగా అసలు మనసు ఎంత తేలిగ పడినట్టు అనిపిస్తుందో, అంత గొప్ప మాధుర్యం ఉంది లీల గారి గొంతులో. ఇందాక ఘంటసాల గారి పరిచయంతో లీల గారి కెరీర్ ఎలాంటి మలుపు తిరిగిందో చెప్తా అన్నాను కదా. ఘంటసాల గారు సిఆర్ సుబ్రహ్మణ్య గారి దగ్గర కొంతకాలం పనిచేసిన తర్వాత ఆయన గాయకుడిగా కంటిన్యూ అవుతూనే సంగీత దర్శకత్వం కూడా చేపట్టారని మనకు తెలుసు కదా. అలా ఘంటసాల గారు సంగీత దర్శకులు కాగానే వెతికిన మొదటి ఫీమేల్ వాయిస్ లీల గారి గురించి, మన దేశం సినిమాలో తొలిసారిగా సోలో సింగర్గా అవకాశం ఇచ్చారు ఆయన. అంతవరకు ఆవిడ కోరస్ పాడుతూ ఉండేవారు లీల గారు. అప్పటికి తెలుగు చదవడం రాని లీల గారు మలయాళంలో రాసుకుని పాడేవారు అనమాట. అయితే తన మెంటర్ అయిన తండ్రి కుంజమేనన్ గారు ఉన్నారు కదా, మరి ఆయన ఒప్పుకుంటారా భాష తెలియకపోతే భావయుక్తంగా పాడలేమని ఫిక్స్ అయిన కుంజమేనన్ గారు ఏం చేశారంటే తెలుగు ట్యూషన్ పెట్టించారు లీల గారికి. అలా తెలుగు కూడా చాలా త్వరగానే నేర్చుకున్నారు లీల గారు. తర్వాత కీలుగుర్రం సినిమాలో పాడారు. లీల గారికి బాగా గుర్తింపు తెచ్చిన సినిమా గుణసుందరి కథ. ఆ రోజుల్లో శ్రీ తులసి జయ తులసి అనే పాట రేడియోతో పాటు చాలా రికార్డుల్లో కూడా, గ్రామ్ఫోన్ రికార్డుల్లో కూడా మారుమోగుతూ ఉండేది. అలా రిపీటెడ్గా వింటూ ఉండేవాళ్ళు ఆ పాటని. ఆ రోజుల్లో అందులో పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఇక తర్వాత పాతాళ భైరవి సినిమాలో ఘంటసాల లీలగారుల కాంబినేషన్లో వచ్చిన పాటలైతే మాత్రం విపరీతమైన ప్రజాదరణ పొందాయి. పాడితే లీలగారు ఘంటసాల గారు కలిసే పాడాలని ప్రేక్షకులు, వారి చేతే పాడించాలని నిర్మాతలు అనుకునేంత స్థాయికి ఎదిగారు లీలగారు ఘంటసాల గారి ప్రోత్సాహంతో. ఇంకా మాట్లాడుకుందాం పి లీల గారి నుంచి, మరిన్ని విశేషాలున్నాయి. అంతకన్నా ముందు ఆవిడ పాడిన కొన్ని అద్భుతమైన పాటలు విందాం, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం గుర్తుకొస్తున్నాయి. స్టే ట్యూన్డ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు మీ ఆర్జే పవన్తో. 11:40 దాటి 18 సెకండ్లు స్టూడియో క్లాక్ లో టైం. పి లీల గారి గాన ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఘంటసాల గారి ప్రోత్సాహంతో ఆవిడ తెలుగులో ఎంత బిజీ అయ్యారన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. పెళ్లి చేసి చూడు, పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, ఇలా ఎన్నో హిట్ సినిమాలు విజయ సంస్థ వారికి ఘంటసాల గారి సంగీతంలో ఆయనతో కలిసి పాడారు లీల. ఇక ఆవిడ సినీ రంగంలో నిలదొక్కుకోవడంలో ప్రధాన పాత్ర ఘంటసాల గారిదే అని చెప్పక తప్పదు. చిరంజీవులు, వినాయక చవితి, శాంతి నివాసం, లవకుశ లాంటి సినిమాల్లో పాటలన్నీ ఘంటసాల గారు సంగీతం అందించిన సినిమాలే. ఇంకా సుసర్ల దక్షిణామూర్తి గారు, మాస్టర్ వేణు గారు, టీవీ రాజు గారు, పెండ్యాల గారు, ఎస్ రాజేశ్వరరావు గారు లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కూడా ఎన్నో పాటలు పాడారు లీల. అలా అన్ని రకాల పాటలు పాడినా కూడా స్వతహాగా లీల గారికి భక్తి పాటలంటే చాలా ఇష్టమని చెప్పేవారు ఆవిడ. మరి ఇంకా మాట్లాడుకుందాం లీల గారి గురించి గుర్తుకొస్తున్నాయో మరిన్ని విశేషాలు ఆవిడ పాడిన ఒక అద్భుతమైన పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3:00 నుండి 4:00 మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
3: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. నేను మీ ఆర్జే పవన్. గుర్తుకొస్తున్నాయిలో పి లీల గారి సినీ గాన ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ పాడిన అద్భుతమైన పాటలు వింటూ ఉంటే అసలు ఆనాటి పాటలు, ఆనాటి కంపోజిషన్, అప్పటి సాహిత్యం ఎంత గొప్పగా ఉంటుంది, రణగుణధనులు లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మనసంతా తేలిక పడ్డట్టుగా అనిపిస్తోంది మీకు వినిపిస్తూ, నేను వింటూ ఉంటే కూడా. ఇంకా లీల గారి గురించి మరిన్ని విశేషాలు చెప్పుకుంటే, తొలితరం గాయనని చెప్పాను కదా, అంటే సుశీల గారు, జానకి గారు రాకముందు నుంచే ఆవిడ ఇండస్ట్రీలో ఉన్నారు. రావు బాల సరస్వతి గారు అప్పటికే పాపులర్ సింగర్గా ఉండేవారు. అండ్ అప్పట్లో ఎవరి పాటలు వాళ్లే పాడుకునేవాళ్ళు కదా, హీరోయిన్స్ అందరూ కూడా ఋషేంద్రమణి గారు కానీ, జీవరలక్ష్మి గారు, ఇలా కొంతమంది హీరోయిన్స్ వాళ్ల పాటలు వాళ్లే పాడుకునేవాళ్ళు. సరే, భానుమతి గారు అవకాశం ఎవరికి ఇవ్వలేదు అనుకోండి, ఎస్వర్ లక్ష్మి గారు, ఇలా ఎంతో మంది హీరోయిన్ కమ్ సింగర్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. అయితే వాళ్ల పాటలు వాళ్ళు పాడుకునే వాళ్ళకు కూడా, అంటే ఋషేంద్రమణి గారికి, జీవర్ లక్ష్మి గారికి కూడా ప్లేబ్యాక్ పాడారు లీల గారు. తర్వాత సుశీల గారు, జానకి గారి రంగప్రవేశం తర్వాత లీల గారికి క్రమంగా అవకాశాలు సన్నగిల్లడం మొదలయ్యాయి. అయినా కూడా ఆవిడ బాధపడలేదు, నాకు ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే పాడతాను నేను ఇది కాకపోతే కచేరీలు చేసుకుంటాను అని చేంజ్ని ఆవిడ చాలా హిందాగా ఆహ్వానించారు. ఆవిడకు వచ్చిన పాటలు ఆవిడే పాడారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం ఎంత పాపులరో, అలాగే మలయాళంలో పి లీల గారు పాడిన గురువాయిరప్ప కూడా సుప్రభాతం అంత పాపులర్ అయింది. లీల గారు కేవలం గాయనిగా మాత్రమే కాదు, సంగీత దర్శకులను ఎంతమందికి తెలుసు చెప్పండి. అవును, 1968లో మహానటి సావిత్రి గారి దర్శకత్వంలో వచ్చిన చిన్నారి పాపలు సినిమాకి సంగీత దర్శకత్వం కూడా అందించారు లీల గారు. తర్వాత కోదండ పాణి గారు కూడా ఆ సినిమాకి సహకారం అందించడంతో ఆ సినిమాకి లీల గారు సంగీతం అందించారు. సినిమా సంగీతంలో తను ఎంత పేరు తెచ్చుకున్నా, ఎన్ని వేల పాటలు పాడినా కూడా తనకు శాస్త్రీయ సంగీతం అంటేనే ప్రాణం అంటారు ఆమె. కళ్యాణి, మోహన, శంకరాభరణం, కరహర ప్రియ రాగాలంటే చాలా ఇష్టం లీల గారికి. ఇంకా చెప్తాను లీల గారి గురించి మరిన్ని విశేషాలు ఆవిడ పాడిన ఒక అద్భుతమైన పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. సుశీల గారితో కలిసి లీల గారు లవకుశ సినిమాలో ఒక అద్భుతమైన పాట పాడారు. మరి ఆ పాట విందామా? లవకుశ సినిమాలో పాట లేకుండా లీల గారి గుర్తుకొస్తున్న కార్యక్రమం పూర్తవ్వదు కదా. మీ అందరి కోసం లవకుశ సినిమాలో ఈ అద్భుతమైన పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి.

0: పీలీల గారి గురించి మాట్లాడుకున్నాం కదా చాలా విషయాలు. ఇక 1969లో కేరళ స్టేట్ అవార్డు వచ్చింది ఆవిడికి. 1992లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది. అలాగే కేరళ ప్రభుత్వం నుండే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. కేరళలో పుట్టి తమిళనాడులో స్థిరపడి తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మలయాళీ, హిందీ భాషల్లో కొన్ని వేల పాటలు పాడారు లీల గారు. దేశ విదేశాల్లో ఎన్నో కచేరీలు చేశారు. సంగీతానికే తన జీవితం అంకితం చేసి ఎన్నో అద్భుతమైన పాటలు మనకు జ్ఞాపకాలుగా మిగిల్చి 2005 అక్టోబర్ 31న స్వర్గస్థులయ్యారు పి లీల గారు. ఆమె లేకపోయినా ఆవిడ పాడిన పాటలు ఎప్పటికీ నిత్య నూతనం. మరణానంతరం 2006లో పద్మభూషణ్తో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. సినీ సంగీత పుస్తకంలో పి లీల గారి పేజీ ఎప్పటికీ సజీవంగా అలా పరిమళిస్తూనే ఉంటుంది. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: నిలది హృదయం కలవర పరచినది నీవేనా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12 గంటలు ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05 దాటి 42 సెకండ్లు అవుతోంది. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనిరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: マヌジェのレンジェに。
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. చైతన్య స్ఫూర్తిలో ఇవాళ ఒక విషయం గురించి షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకుందాం మనం. విజయం ఎవరిని తేలిగ్గా వరించదు కదా, అందుకు చాలా కష్టపడాలి, చొరవగా దూసుకెళ్లడం నేర్చుకోవాలి, నిరంతరం నేర్చుకోవడం లాంటి కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా తప్పనిసరిగా మనం పాటించాలి. అప్పుడు వాటిని అలవాటు చేసుకుంటూ ఎప్పుడూ నేర్చుకోవడాన్ని ఆహ్వానిస్తూ ఉండాలి. మానవుడు అనేవాడు తన చివరి శ్వాస వరకు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటూనే అతను పరిపూర్ణమైన జీవితం గడపగలుగుతాడు అని చాలామంది మానసిక నిపుణులు చెప్తున్నారు. అండ్ కొత్తదనాన్ని నేర్చుకోవడం అనగానే చాలామంది కంగారు పడుతూ ఉంటారు. మనకి ఆంగ్లంలో ఒక సామెత ఉంది, చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్ అని. ఖచ్చితంగా ప్రతిరోజు మార్పు అనేది ప్రకృతిలో సహజ సిద్ధమైనటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. కాబట్టి కొత్తదాన్ని నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. మరి దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, ఇవాళ చైతన్య స్ఫూర్తిలో నేను చెప్పబోతున్నాను. ఒక పాట తర్వాత చైతన్య స్ఫూర్తిలో అసలు కొత్తదనాన్ని ఆహ్వానించడానికి ఎందుకు చాలామంది కంగారు పడతారు మాట్లాడుకోబోతున్నా. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. జై చిరంజీవి నుంచి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడనకు అద్భుతమైన పాట వచ్చేస్తుంది, శరవణుల గారి సాహిత్యం, మణిశర్మ గారి సంగీతంలో. స్టే ట్యూన్డ్.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3:00 to 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు లేదా హై బీపీ అంటే ఏంటి, అధిక రక్తపోటు గుండెకు ప్రమాదంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 STD కోడ్ జత చేసి 2324085223 2324085 3, మరొక నెంబరు 2955092 గమనిక విన్నారు.

ట్వెల్వ్ సిక్స్టీన్ క్రాస్ చేసి 32 సెకండ్స్ చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో ఈ కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేయడంలో, వెల్కమ్ చేయడంలో చాలామంది వెనకడుగేస్తూ ఉంటారని చెప్తున్నాను కదా నేను. అమ్మో, కొత్త వాళ్ళతో మాట్లాడడం నాకు

భయం బాబోయ్, నోట్లో నుండి మాటలే రావు, గొంతు తడారిపోతుంది. ఇలాంటి పదాలన్నీ మనం తరచు వింటూ ఉంటాం. అండ్ చాలామంది ఈ కొత్తదనాన్ని ఆహ్వానించడానికి ఎందుకు భయపడతారు అంటే, ఆ కొత్త వాతావరణంలో నేను ఇమడలేనేమో అనే ఒక ఫీలింగ్, లేకపోతే చాలా వరకు కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోవడం, చాలు నాకున్నంతలో ఇది చాలు, ఇంత వస్తే చాలు, ఇంకా వేరే వాళ్ళతో నాకేం సంబంధం, నేను హాయిగా ఉన్నాను కదా కంఫర్ట్గా అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానివ్వండి, లేకపోతే కొత్త వాళ్ళు అంటే ఇంట్రావర్ట్స్ అంటుంటాం మనం. ఇంట్రావర్ట్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడరు కానీ బట్ దే ఆర్ ఎక్స్ప్రెసివ్ ఇన్ అదర్ వేస్ అనమాట. చాలామంది వాళ్ళు రాసే వాళ్ళ యాక్టివిటీస్ ద్వారా కూడా వాళ్ళ పనులను వాళ్ళు చూపిస్తుంటారు. బట్ కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం ఇంట్రావర్ట్స్ అన్నది సేమ్ కాదు అని చాలామంది అంటూ ఉంటారు. ఇదే భావనతో చాలామంది తెలివితేటలు ఉన్నా కూడా వాటిని సప్రెస్ చేసేసుకుని వాటిని సరిగ్గా యూజ్ చేయకుండా కొత్తదనాన్ని ఆహ్వానించలేకపోవడం అనేది కూడా ఒక రకమైనటువంటి మంచి లక్షణం కాదు అన్నది మానసిక నిపుణుల విశ్లేషణ. మరి కొత్తదనం అనేది ఎందుకు ఆందోళన కలిగిస్తుంది మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో వండర్ఫుల్ మెలోడియస్ సాంగ్ తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చక్రీ కంపోజిషన్ లో పెద్దాడ మూర్తి రాసిన పాటిది, బాలుగారు సుజాత పాడారు, దొంగరాముడు అండ్ పార్టీ సినిమా నుంచి.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. 12:24 క్రాస్ చేసి 38 సెకండ్స్ అవుతుంది. ప్రతి నిమిషం మన లైఫ్లో కొత్తదనాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఒకసారి మనం ఆలోచిస్తే కనుక మనం పుట్టినప్పటి నుంచి లాస్ట్ బ్రెత్ వరకు ప్రతి క్షణం కొత్త వాతావరణంలోకి అడుగు పెడుతూనే ఉంటాం. అండ్ మన శరీరంలో జరిగే నిరంతర మార్పులు కొత్త అనుభవాలనే ఇస్తూ ఉంటాయి మనకి. కొత్తదనం అనేది అతి సహజమైన అనుభవం. ఎలాగైతే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందంటే ఒక్క క్షణం కూడా పాత స్థితిలో భూమి ఉండడం లేదు కదా. మరి ఆఫ్టర్ ఆల్ ఆ భూమి మీద గెస్ట్లుగా వచ్చిన మనం ఎంత చెప్పండి. ప్రతిసారి కొత్త వాతావరణంలోకి వెళ్తూనే ఉంటుంది కదా ఎర్త్ అనేది. ఎందుకంటే సీజన్స్ మారుతుంటాయి, ఋతువులు కాలాలు ఎన్ని ఈ అనంత విశ్వంలో. అందుకే కొత్తదనాన్ని, చేంజ్ని మనం సహజ పరిణామ క్రమం, కంటిన్యూస్ ప్రాసెస్గా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అందుకే 5 E's ఫాలో అవ్వాలంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏంటంటే ఎక్స్పోజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేట్ అండ్ ఎగ్జిక్యూట్ అనే 5 పద్ధతుల్ని మనం ఫాలో అయితే మన లైఫ్లో పాటిస్తే విజయం మనకి ఫ్రెండ్ అవుతుందంట. బాగుంది కదా. ఒక పాట తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: మనమంతా కొత్తదనం మన నిజ జీవితంలో అతి సహజమైందని నమ్మాలి. దాన్ని వెల్కమ్ చేయడానికి సహజ సిద్ధమైన నైపుణ్యం మనలోనే దాగుందని గ్రహించాలి. అండ్ మన జీవిత లక్ష్యాన్ని మనమే నిర్ణయించుకోవాలి. దాన్ని సాధించే శక్తి మన మెదడుకుందనే సత్యాన్ని గుర్తిస్తే ఈ ప్రపంచం మనకి దాసోహం అవుతుంది. అండ్ జరుగుతున్న రియాలిటీకి అనుగుణంగా మనం మన బ్రెయిన్ని ట్యూన్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా నువ్వు ఎదగడానికి ఈ ప్రపంచం అవసరం. నువ్వు ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి నువ్వు అవసరం. అలా అవసరమయ్యే విధంగా మనల్ని మనం చెక్కుకోవాలి, మనల్ని మనం తయారు చేసుకోవాలి. విత్ దాట్ పాజిటివ్ నోట్, ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకుందాం. 12:40 ఈట్ ఫిట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.
0: సమయం 12:30, తెలుగులో జాతీయ వార్తలు.

0: సమయం 12:30 ఇక జాతీయ స్థాయిలో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరు సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశ ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. ఈ సందర్బంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ,
2: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
1: Abu Dhabi paryatan anantaram Pradhanamantri ade roju Netherlands cherukuntaru. 2017 paryatan tarvata Pradhanamantri Netherlands lo paryatinchatam idi rendo sari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమల్ను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తర్వాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారం పెంపొందించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. తర్వాత 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికార పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకుడు సెర్గియోను కలుసుకుని ప్రధాని జార్జియా మిలేనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గజియాబాద్లో ఈరోజు జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్స్ కలర్ గౌరవం అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమన్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలమైన వేలాది మంది ఆపద మిత్రులు విపత్తు సహాయక చర్యలు రాష్టపతి ఏకకాలంలో గుర్తించారని అమిత్ షా తెలిపారు.
3: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया, वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात है।
4: ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है.
1: న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. సభ్య దేశాలు, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా జైశంకర్ మాట్లాడుతూ, బ్రిక్స్ సదస్సులో సహకారం బలోపేతం చేయడానికి తమ ఉనికిని, నిబద్దతను చాటుకునేందుకు ఆ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. నేటి బ్రిక్స్ సమావేశం విభిన్న దృక్పథాలు పంచుకునేందుకు, ఏకాభిప్రాయం పెంపొందించుకునేందుకు ఒక వేదికను అందిస్తుందని జైశంకర్ అన్నారు.
5: Gathering today for the BRICS meeting is a special occasion. It allows us to exchange perspectives and encourages us to develop convergences. And in this complicated and uncertain world, that is of ever greater importance. Excellencies, India's chairship appreciates your support, which has contributed to the steady progress of our work. These engagements have strengthened cooperation and advanced dialogue across sectors. We look forward to building on this momentum.
1: ఆవిష్కరణ సహకారం సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియోరా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఎక్చి, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగుయోను, మలేషియా విదేశాంగ మంత్రి డాటో సెరి ఉతామా మొహమ్మద్ బిన్ హజీ హసన్, యుఏఈ విదేశాంగ సహాయ మంత్రి ఖలీఫా షాహిన్ అల్ మారర్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి డొనాల్డ్ నమోలా తదితరులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. ఈ సమాపేశం అనంతరం వారంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ ఆఫ్రికా దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. వ్యవసాయం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక భాగస్వామ్యం వంటి రంగాలపై ఇది ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ గ్లోబల్ సౌత్ దేశాల కోసం ఆవిష్కరణలతో కూడిన భవిష్యత్ పెంపొందించడంలో ఈ రెండు ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నెల 29 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరిగే 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ బిజినెస్ ఎగ్జిబిషన్ విజయం సాధిస్తాయని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చక్కెర ఎగుమతులు తక్షణం నిలిపేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి తెల్ల శుద్ది చేసిన చక్కెర్లకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా యూరప్ తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపు టెమి తార్కులో రాష్ట విశ్వవిద్యాలయం సందర్శించి నామ్చి టూరిజం సర్క్యూట్, భలే దుంగా స్కైవాక్ వంటి కీలక ప్రాజెక్టులు సమీక్షిస్తారు. శనివారం నాథులాలో కైలాస్ మానసరోవర్ యాత్ర మౌలిక సదుపాయాలు తనిఖీ చేస్తారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణతో కలిసి సిక్కిం రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ గత 22 ఏళ్ల రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ 54 సార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపారు. ఈ వ్యక్తిగత పర్యటనల కోసం సుమారుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ప్రభుత్వ కమిటీలు, పార్లమెంటరీ ప్రతినిధి బృందాల తరపున ఈ పర్యటనలు ఏవి చేసినవి లేవని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, తుఫాన్లు, పిడుగుల కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ మధ్య బీజింగ్లో శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్దం, గ్లోబల్ ఇంధన సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్, టిమ్ కుక్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. చైనా మార్కెట్ మరింత విస్తరించాలని ట్రంప్ కోరగా రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్టాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయాలు ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలో దేశ ప్రజలను గెలుచుకుందని కేంద్ర ముఖ్యమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈ సాయంత్రం ధర్మస్థలంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఉన్నది. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తర చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తర చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: ఆకాశవాణి తన 90 సంవత్సరాల వైభవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలుసు కదా. ఇటీవల వాకథాన్ నిర్వహించింది, తర్వాత పల్లె పండుగ జరుపుకుంటోంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. శ్రోతలందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారనుకుంటున్నాం. ఆకాశవాణి కుటుంబ సభ్యులతో పాటు గోరటి వెంకన్న లాంటి ప్రజా కళాకారుల్ని, అలాగే గడ్డం రమేష్ గారి ఒగ్గు కథని, ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి తెలుగు యూనివర్సిటీలో జరగబోతున్నాయి. సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ ఆడిటోరియంలో శ్రోతలందరూ కూడా విచ్చేయమని వివిధ భారతి ముఖంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆకాశవాణి కుటుంబ సభ్యులందరూ అక్కడ కలుసుకుంటారు. అందరూ తప్పక రావాలని ఇదే ఆహ్వానంగా చెబుతున్నాం. ఇవాళ సాయంత్రం 6 గంటలకి పల్లె పండుగ.
3: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఈట్ ఫిట్ లో ఇవాళ వర్క్అవుట్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది వర్కౌట్స్ చేస్తూ ఉంటారు కదా, మార్నింగ్ లేవగానే ఫిట్ గా ఉండడానికి ఫుడ్ ఎంత ముఖ్యమో వర్కౌట్స్ కూడా అంతే ముఖ్యమని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. మరి దానికి ముందు తీసుకునే ఆహారం, అంటే ప్రీ వర్కౌట్ మీల్ తర్వాత తీసుకునే ఆహారం, పోస్ట్ వర్కౌట్ మీల్ పై శ్రద్ధ పెడుతున్నారా లేదా? అలా చేయకుంటే సానుకూల ఫలితాలు అన్నవి లేట్ అవుతాయని చెప్తున్నారు ఫిట్నెస్ నిపుణులు. ఓన్లీ కండలు పెంచడం మీదే శ్రద్ధ కాకుండా మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామన్నది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అంటున్నారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్. మీ లక్ష్యం ఓన్లీ కండలు పెంచడం, ఫ్యాట్ బర్న్ చేయడం, లేకపోతే బరువు పెరగడమైనా తగ్గడమైనా ప్రీ పోస్ట్ వర్కౌట్ మీల్స్ చాలా చాలా కీ రోల్ పోషిస్తాయి మీ డైట్ లో అని చెప్తున్నారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తీసుకునే ఫుడ్ ని నెగ్లెక్ట్ చేయొద్దు అంటున్నారు, ఎందుకంటే ఈ ఫుడే మనం ప్రీ వర్కౌట్ తర్వాత పోస్ట్ వర్కౌట్ తర్వాత తీసుకునే ఫుడ్డే మనకి విండో ఆఫ్ గ్రోత్ గా చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి నెగ్లిజెన్స్ లేకుండా మనం తీసుకునే ఫుడ్ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలంటున్నారు. మరి ఇవాళ ఈట్ ఫిట్ లో మనం అదే మాట్లాడుకోబోతున్నాం. ప్రీ వర్కౌట్ మీల్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పోస్ట్ వర్కౌట్ మీల్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్నది ఇవాళ ఈట్ ఫిట్ లో మన టాపిక్. ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది హాయ్ నాన్న నుంచి, హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేస్తున్న పాట, అనంత్ శ్రీరామ్ రాసింది, అనురాగ్ కుల్కర్ణి సింధూరి కృష్ణన్ పాడిన వండర్ఫుల్ మెలోడీ. తర్వాత మరిన్ని ఫిట్నెస్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: శ్రోతలకు ముఖ్య గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు లేదా హై బీపీ అంటే ఏంటి, అధిక రక్తపోటు గుండెకు ప్రమాదంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 232408052, 232408053, మరొక నెంబరు 295509923. శ్రోతలు తప్పక ట్యూన్ చేయండి. 2:15 నుంచి 3 మధ్యలో హలో డాక్టర్, ఇవాల్టి టాపిక్ అధిక రక్తపోటు లేదా హై బీపీ, తద్వారా గుండెకి ఏమైనా ప్రమాదం ఉందా, ఈ విషయాలు తెలుసుకోవాలంటే ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు ఇవాల్టి కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. 2:15 నుంచి 3 హలో డాక్టర్ గమనిక విన్నారు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: ఈట్ ఫిట్లో ప్రీ వర్కౌట్ మీల్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా.

ఇవ్వడమే కాదు, మీ మజిల్స్ లో ఉన్నటువంటి ఆ మెటబాలిజం కూడా ఎలా ఉంది అని చూసుకోవాలి. దెబ్బ తినకుండా ముందు తీసుకునే ఆహారమే అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ లేకపోతే మధ్య స్థాయిలో ప్రోటీన్లు కానీ, తక్కువ కొవ్వు పదార్థాలు సమాహారంగా ఉండాలి, బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయంటే కసరత్తులు చేస్తున్నంత సేపు మనకి ఒక శక్తినిచ్చిన ఫీలింగ్ ఇస్తాయి. అండ్ ప్రోటీన్స్లో అమైనో ఆమ్లాస్ ఉంటాయి, అవి ఏంటంటే కండరాలు దెబ్బతినకుండా కాపాడతాయి. శరీరం ప్రోటీన్ తీసుకోవడానికి నిదానంగా జరిగేలా ఈ ఫ్యాట్స్ అనేవి చేస్తాయన్నమాట. అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని నేను చెప్పాను కదా, ఈ శనగల చాట్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుందంట, డైటీషియన్ సజెస్ట్ చేస్తున్నది. ఈ బ్లాక్ అండ్ వైట్ చనాలో ఈ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ మీడియంగా ఉన్నా ఈ ఫ్యాట్స్ కూడా చాలా స్వల్పంగానే ఉంటాయి. ఓట్స్లో ఏంటంటే సేమ్ ఇట్ ద సేమ్ టైం ఓట్స్ కూడా దానికి సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు అని చెప్తున్నారనమాట. నీటి శాతం ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ కానీ లేకపోతే ఓట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ఫుడ్లో ఎక్కువగా ఉంటాయి. విటమిన్ బి అన్నది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ అయితే ఏం చేస్తాయంటే మనల్ని డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువగా కాపాడతాయి. షేక్స్ కానీ స్మూతీస్ కానీ ఎక్కువగా హార్డ్ వర్కౌట్స్ చేసేవాళ్ళు తీసుకోవాలి. ఈ మిల్క్ ప్రోడక్ట్స్, పాలు లేకపోతే అరటిపండ్లు, ఓట్స్, పీనట్ బటర్, బాదం, క్యాష్యూ నట్స్, ఇలా మనకు అందుబాటులో ఉన్న వాటితో షేక్స్ అండ్ స్మూతీస్ చేసుకుని తాగొచ్చంట. అప్పుడు మనకి వర్కౌట్ చేసిన తర్వాత మనకు కొంచెం ఈ ఆ బడలికను తీర్చి మళ్ళీ మన బాడీలో ఉన్నటువంటి ఈ అన్ని వాటిని ఒక మళ్ళీ సమస్థితికి తీసుకొచ్చి మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది. ఇంకా మాట్లాడుకుందాం, ఈట్ ఫిట్ లో మరిన్ని విషయాలు ఉన్నాయి, అందుకన్నా ముందు ఒక సాంగ్ విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

0: కార్తీక్ శ్రీవర్ధిని పాడిన పాటది. థమన్ సంగీతంలో భాస్కర్ భట్ల, సాహిత్యం ఆంజనేయులు సినిమా కోసం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వన్ క్రాస్ చేసి 25 seconds ఎగ్జాక్ట్ గా. ఈట్ ఫిట్ లో ప్రీ వర్కౌట్ మీల్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ గురించి మాట్లాడుకుంటున్నాం. వ్యాయామం చేసిన తర్వాత మీ కండరాల కణజాలం దెబ్బతినే అవకాశం ఉందని చెప్పాను కదా. సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రోటీన్ అన్నది చాలా చాలా అవసరం. ప్రోటీన్ తర్వాతే మన బాడీకి ఏదైనా అనుకోవాలి. దీంతోపాటు శక్తి కోసం ఏం చేస్తారు కొంతమంది, కార్బోహైడ్రేట్స్ అలాగే చాలా తక్కువ మొత్తంలో ఫ్యాట్స్ తీసుకోవాలి. మీరు తీసుకునే ఈ పోస్ట్ వర్కౌట్ మీల్ ఫాస్ట్ రికవరీగా పనిచేయాలి. చాలామంది వే ప్రోటీన్ అన్నదాన్ని తీసుకుంటారు, దాన్ని నీళ్లలోనే తాగాలి. చాలామంది ప్రోటీన్ పౌడర్స్ రకరకాలు వాడుతూ ఉంటారు. పాలతో తీసుకుంటే ఏంటంటే జీర్ణ ప్రక్రియ అన్నది నిదానంగా సాగుతుంది. అదే వే ప్రోటీన్కి బదులు పాలు, అరటిపళ్ళు, గ్రిల్ చికెన్, బంగాళాదుంప, మసాలా పన్నీర్, ఎగ్ వైట్స్, పళ్ళు, ఖర్జూరాలు, పెసరట్టు లాంటివి, లేకపోతే అంటే పెసరట్టులో ఏంటంటే పెసళ్లలో ఈ షుగర్స్ చాలా తక్కువ ఉంటాయి. అదే ఇడ్లీ దోశల్లో అయితే మళ్ళీ మనం అందులో మినపప్పు, బియ్యం వాడతాం కాబట్టి మళ్ళీ మంచిది కాదు. పెసరట్టు కొంతవరకు పర్వాలేదు అంటున్నారు. అండ్ ఉదయం వ్యాయామం చేసేవాళ్ళు ప్రీ వర్కౌట్ మీల్గా అల్పాహారాన్ని తీసుకోవచ్చు. కసరత్తులు ప్రారంభించే 10 నిమిషాల ముందు కావాలనుకుంటే గ్రీన్ టీ లేకపోతే బ్లాక్ కాఫీ తాగొచ్చు అంట. బట్ సాయంత్రం మాత్రం బ్లాక్ కాఫీ అవాయిడ్ చేయాలంటున్నారు. ఇది మెటబాలిజం పై ఆధారపడి ఉంటుంది. కసరత్తులు చేసే 1-2 గంటల ముందు ప్రీ వర్కౌట్ మీల్ తీసుకున్న తర్వాత ముందే తీసేసుకోవాలి. బట్ వెంటనే తిన్న తర్వాత వెంటనే కసరత్తులు స్టార్ట్ చేస్తే మనకి అంత కంఫర్టబుల్గా ఉండదు కదా. బట్ పోస్ట్ వర్కౌట్ మీల్ ఏంటంటే వ్యాయామానికి 1 గంట తర్వాత తీసుకోవాలి. కఠినమైన వ్యాయామాలు చేసేవారు మన మజిల్స్ని మళ్ళా రెస్టోర్ చేయడానికి 1 గంట లోపలే తీసుకుంటే మంచిదంట. ఇవి బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ మన డైలీ వర్కౌట్స్ చేసుకుంటే మనం హెల్దీగా ఉంటాం, అలాగే ఫిట్గా ఉంటాం. కాబట్టి మనం తీసుకునే ఆహారంలోనే మనం ఏది తీసుకుంటే మంచిది, ఎప్పుడు తింటే మంచిది, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించి తీసుకోవాలని చెప్తున్నారు. మరొక పాట వచ్చేస్తోంది మీకోసం. ఈట్ ఫిట్లో మరిన్ని విషయాలు మాట్లాడుకున్నాం ముందు, ఒక సాంగ్ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తీన్మార్ సినిమా నుంచి మణిశర్మ గారి కంపోజిషన్ లో రెహమాన్ రాసిన పాట, హేమచంద్ర కారుణ్య ఇద్దరు కలిసి పాడిన ఈ పాట.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: ఈట్ ఫిట్ లో ఉన్నాం మనం. ఖాళీ కడుపుతో వ్యాయామం మాత్రం వద్దని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. చాలా మంది ఏం చేస్తారంటే ఏమీ తినకుండా వర్కౌట్ చేస్తుంటారు, బట్ వ్యాయామం తర్వాత ఏమీ తినకుండా బ్లాక్ కాఫీ గ్రీన్ టీతో సరిపెడుతుంటారు. ఇవి రెండూ మంచిది కాదంట. దీనివల్ల ఆశించిన రిజల్ట్స్ అయితే రావు. మనం ఏ చిన్న వర్కౌట్ చేసినా మన శరీరం కార్టిజాల్ అనే హార్మోన్ విడుదల చేస్తూ ఉంటుంది. ఈ కార్టిజాల్ ని నియంత్రించాలంటే పోస్ట్ వర్కౌట్ మీల్ చాలా అవసరం. ఇన్సులిన్ ని బ్యాలెన్స్ చేయాలన్నా కూడా, గ్లైకోజన్ స్టోరేజ్ ఫుల్ఫిల్ కావాలన్నా కూడా పోస్ట్ వర్కౌట్ మీల్ అన్నది చాలా చాలా కీలకం. కాబట్టి మీల్ ని స్కిప్ చేయడం అనే ఆలోచనే

మీ మైండ్లోకి రానివ్వద్దు అంటున్నారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్. మరి ఇది ఇవాళ ఈట్ ఫిట్. మంచి విషయాలు తెలుసుకున్నాం కదా, ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ గురించి. స్టే ట్యూన్డ్. వన్ ట్వంటీకి మనందరి ఫేవరెట్ సెగ్మెంట్ షో టైంలో కలుసుకుందాం. ఆల్రెడీ శ్రోతలు చాలామంది నాకు వెల్కమ్ చెప్పేస్తున్నారు షో టైంకి. టైం ఉందండి, ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేయండి. న్యూస్ తర్వాత షో టైంలోకి వెళ్తాం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల సామర్థ్యం గల 3వ యూనిట్ విజయవంతంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిందని టీజీ జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్ హరీష్ వెల్లడించారు. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని మంత్రులన్నారు. త్వరలో పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడుతున్నాయని, యువత అందుకు సిద్దంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట సమగ్ర అభివృద్దికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లను ఏర్పాటు చేయాలని, రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారుల నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో మురుగునీటి శుద్ది కేంద్రాలు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థలు, సోలార్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రవాణా వ్యయం తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని, ట్రాఫిక్ నియంత్రణకు కృత్రిమ మేధను వాడుకోవాలని అధికారులను కోరారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తూ నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్ ప్రాంతంలో టూరిజం కారిడార్ అభివృద్ది చేయాలని ఆదేశించారు. సింగరేణి నిధులను స్థానిక పురపాలికల అభివృద్దికి వెచ్చించాలని, వచ్చే 25 అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇల్లు ఒక గ్రంథాలయంగా మారాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ భవనంపై అదనపు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ,
1: ప్రతి ఇల్లు కూడా ఒక గ్రంథాలయంగా మారాలి. గ్రంథాలయాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తూ, గ్రంథాలయానికి ఆకర్షించే విధంగా గ్రంథాలయంలో అన్ని రకాల వసతులు కల్పిస్తూ, ప్రతి నియోజకవర్గంలో 10 లక్షల రూపాయల విలువైనటువంటి పుస్తకాలని కల్చరల్ శాఖ ద్వారా కొని, ఆ ప్రాంతంలో జరిగేటువంటి రకరకాల కార్యక్రమాల్లో పుస్తకాలను కొని వాటిని బహుమానంగా ఇచ్చినదిగా పుస్తకాలు చదివేట ఏర్పాటు చేస్తారు కాబట్టి.
0: ఈ కార్యక్రమంలో రాష్ట గ్రంథాలయం చైర్మన్ రియాజ్, గ్రంథాలయం చైర్మన్ గోవర్ధన్ సాగర్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన వి హనుమంతరావు సచివాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన్ను కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. బలహీన వర్గాల అభ్యున్నతికి హనుమంతరావు నియామకం ఎంతో దోహదపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీసీల సంక్షేమం కోసం ఆయన ఇచ్చే విలువైన సలహాలను పరిగణలోనికి తీసుకుంటామని, అందరం కలిసి వెనుకబడిన వర్గాల హక్కుల కోసం కృషి చేస్తామని ఈ సందర్బంగా మంత్రి వివరించారు. నల్గొండ జిల్లా వీర్లపాలెంలో టీజీ జెన్కో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మరొక కీలక మైలురాయిని అధిగమించింది. 800 సామర్థ్యం గల 5 యూనిట్ల ఈ ప్రాజెక్టులో 3వ యూనిట్ నిన్న రాత్రి 8 విజయవంతంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. వరుసగా 72 పాటు సగటున 811.99 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఈ ఘనత సాధించింది. ఈ కార్యక్రమంలో టీజీ జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్ హరీష్, విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరంతర పర్యవేక్షణ, అధికారుల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని సీఎండీ పేర్కొంటూ టీజీ జెన్కో బెల్ బృందాలను అభినందించారు. ఇప్పటికే 3 యూనిట్లు అందుబాటులోకి రాగా, తాజా యూనిట్ ప్రారంభంతో రాష్ట విద్యుత్ అవసరాలకు మరింత ఊతం లభించనుందని వెల్లడించారు. రైతు సంక్షేమంలో రాజీ పడే ప్రసక్తి లేదని, రైతులు పండించిన ధాన్యం చివరి గింజ కూడా కొనుగోలు చేస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలును పర్యవేక్షించేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి మంత్రులు నల్గొండ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్బంగా ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ తో పాటు రైతులకు చెల్లింపులపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రైతులతో స్వయంగా మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే వాటి పరిష్కారానికి తగిన ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల సందర్శన అనంతరం జిల్లా కలెక్టరేట్ లో జరిగే రివ్యూ సమాపేశంలో మంత్రులు పాల్గొంటారు. సింగరేణిలో కొత్త గనులు, కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చి సింగరేణికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రజాపాలనా ప్రభుత్వం కృషి చేస్తుందని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రిలోని KK5 గనిలో కార్మికులతో కలిసి గని లోపలికి దిగి కార్మికులు పనిచేసే పని ప్రదేశాలను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్బంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ,
2: ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గా సేఫ్టీ ప్రికాషన్స్ చేస్తే కార్మికులకు ఒక భద్రత ఉంది అని చెప్పి వారితో చెప్పడం జరిగింది. ప్రొడక్టివిటీ ఏదైతే ఒక్కొక్క మేనేజర్ అక్కడ మంచి ప్రొడక్టివిటీ తీసుకున్నారో అందు గురించి KK5 లో మిలియన్ టన్స్ ఉత్పత్తి ఇక్కడ ఈ KK5 మైన్స్ లో ఉంది. వారికి కూడా హైయెస్ట్ అవార్డు, సేఫ్టీ అవార్డు వచ్చింది మన KK5 కి, హైయెస్ట్ ప్రొడక్టివిటీ అవార్డు కూడా KK5 వచ్చింది.
0: సింగరేణి సంస్థ కార్మికులకు రక్షణ కల్పిస్తూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. అనంతరం శ్రమశక్తి అవార్డు గ్రహీతలను అభినందించారు. తెలంగాణలోని 7 విశ్వవిద్యాలయాలతో పాటు మరికొన్ని వర్సిటీల్లో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే సిపి గేట్ నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా అభ్యర్థులు జూన్ 10 వరకు సాధారణ రుసుముతో, జూన్ 18 వరకు జరిమానాతో దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 1 వారంలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి ఆగస్టు 1 వారం నుండి తరగతులు ప్రారంభిస్తారు. ఈ సందర్బంగా కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, తొలిసారి సిపి గేట్ ను తమ వర్సిటీ నిర్వహిస్తోందన్నారు. ఈసారి ఇంటర్ విద్యార్హతతో ప్రవేశాలు పొందే 5 ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీ సిపి గేట్ ద్వారా ఉండదని, వాటిని దోస్తులో చేర్చినట్టు తెలిపారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ 2వ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్షకు సెట్ బి ప్రశ్నపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐఈ కార్యదర్శి తెలియజేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. త్వరలో పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయని, యువత అందుకు సిద్దంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పటికే 75,000 ఉద్యోగాలకు పైగా నిరుద్యోగ యువతకు ఇచ్చామని అన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరేలా అధికారులు పనిచేయాలని మంత్రి ఆదేశించారు.
3: ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంతో 99 రోజులు అన్ని శాఖలకు సంబంధించిన అంశాలని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ఆ సంక్షేమ కార్యక్రమాల్లో పేదవారికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో తెలుసుకుని దాన్ని సక్ర మార్గంలో నడిపించాలని ఈ కార్యక్రమాన్ని నాడు మనం చేపట్టాం.
0: ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టిఎస్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా చక్కెర నిల్వలను పెంచడంతో పాటు సామాన్యులపై ధరల భారం పడకుండా ఈ చర్యలు చేపట్టింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి రానుండగా సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు కొనసాగుతాయి. ముడి, తెల్ల, శుద్ది చేసిన చక్కెర ఎగుమతులకు ఈ నిబంధన వర్తిస్తుందని, అయితే కోటా ఒప్పందాల ప్రకారం EU, అమెరికా దేశాలకు చేసే ఎగుమతులకు మాత్రం మినహాయింపు ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం వెల్లడించారు. ఈరోజు విలేకరుల సమాపేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ఈ దోపిడీని సుబోధ్ సింగ్ అనే వ్యక్తి జైలు నుంచే ఆపరేట్ చేశాడని తెలిపారు. 82 లక్షల రూపాయల విలువైన సొత్తును ఈ గ్యాంగ్ దోచుకెళ్లిందన్నారు. దొంగలు మొబైల్ నెట్వర్క్ వాడకుండా ప్రత్యేక యాప్స్, ఆఫ్లైన్ మ్యాప్స్ సహాయంతో పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారని, విచారణలో తేలిందని వెల్లడించారు. వీరు నకిలీ ఆధార్ కార్డుతో ధర్మపురిలోని లాడ్జిలో బస చేసి పగడ్బందీగా రెక్కి నిర్వహించి ఈ నేరానికి పాల్పడ్డారు. ఇంకా 13 మంది నిందితులు పరారీలో ఉన్నారని సిపి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: స్టూడియో క్లాక్ లో 120 క్రాస్ చేసి 58 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో షో టైం స్టార్ట్ కాబోతోంది. 04023240852 అనే నెంబర్ మీద నేను అడిగిన ప్రశ్నకి కరెక్ట్ సమాధానం అండ్ మీ డీటెయిల్స్ పంపించాలి. ప్రతిరోజు షో టైం ఉంటుంది కదా, ప్రతిరోజు మీకు తెలిసిన విషయమే అయినా కూడా ఎవరైనా కొత్త శ్రోతలు జాయిన్ అయితే వాళ్ల కోసం చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, మరి కాసేపట్లో రెడీగా ఉండండి.
1: ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: మరి అందరూ తప్పకుండా వస్తున్నారు కదా పల్లె పండక్కి, అందరు రావాలి. మరి ఆడ కలుసుకుందాం సాయంత్రం. ఆకాశవాణి కుటుంబ సభ్యులందరూ కూడా మన సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంకి వస్తున్నారు. సాయంత్రం ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా ఇవాళ పల్లె పండుగ జరగబోతోంది. సాయంత్రం 6 గంటలకి అందరూ అక్కడ కలుసుకుందాం. షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడగడానికన్నా ముందు ఒక పాట వస్తోంది. బా పాట ఎందుకు అడగండి సార్ త్వరగా అంటున్నారు, బట్ ఆ పాట వినండి జాగ్రత్తగా, ఎందుకంటే ఆ పాటలోంచే ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి మీరు 0402324 0852 అనే నెంబర్ మీద మీ ఆన్సర్స్ పంపించాల్సి ఉంటుంది. చాలా మంది శ్రోతలు రెడీగా ఉన్నారు, బట్ ఇంకెవరైనా జాయిన్ అవుతారేమో చూద్దాం. బట్ ఈ పాటలోంచే నా ఫస్ట్ క్వశ్చన్ ఉండబోతుంది, కాబట్టి సాంగ్ని జాగ్రత్తగా వినండి. మనందరికీ తెలిసిన పాటే అది. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, ఆ సాంగ్ నుంచే క్వశ్చన్ అడుగుతాన్నాను కదా నేను. చాలా మంది నాకు పెదరాయుడు అని ఆన్సర్ పంపించారు, బట్ నేను ఆ క్వశ్చన్ అడగలేదండి ఆల్రెడీ. మీరు ఇప్పుడే వచ్చారంటున్నారు, రేడియో ఆన్ చేసినట్టున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు అడగబోతున్నాను నేను, పెదరాయుడు సినిమాకి సంబంధించిన క్వశ్చనే, జాగ్రత్తగా వినండి. పెదరాయుడు అన్న సినిమా యాక్చువల్గా ఒక తమిళ్ సినిమాకి రీమేక్ అనమాట. రవిరాజ పిన్సెట్టి గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమాని. తమిళ్లో బాగా నచ్చి రజనీకాంత్ గారు మోహన్ బాబు గారికి సజెస్ట్ చేశారు ఈ సినిమాను తెలుగులో తీ అని చెప్పి. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మోహన్ బాబు గారు భానుప్రియ గారు యాక్ట్ చేసిన ఒక సాంగ్ విన్నాం కదా, బాబా వినువు అంటూ, ఈ సినిమా తమిళ్ రీమేక్ అని చెప్పాను కదా నేను. క్వశ్చన్ ఏంటంటే, భానుప్రియ గారు తెలుగులో పోషించిన పాత్రని తమిళ్లో ఎవరు ప్లే చేశారు? సింపుల్ క్వశ్చన్, భానుప్రియ గారు తెలుగులో ప్లే చేసిన పాత్రని తమిళ్లో ఏ హీరోయిన్ చేశారు? 0402324082కి ఆన్సర్స్ పంపించండి. మీ డీటెయిల్స్ కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా పంపించండి. ఓ పాట తర్వాత ఆన్సర్ రివీల్ చేస్తాను. షో టైం వింటున్నారు, 1:30 క్రాస్ చేసి 30 సెకండ్స్ అవుతుంది స్టూడియోలో.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 100.8 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో హలో డాక్టర్ కార్యక్రమంలో అధిక రక్తపోటు లేదా హై బీపీ అంటే ఏంటి, అధిక రక్తపోటు గుండెకు ప్రమాదంగా మారుతుందా, తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ రామచంద్ర గారు శ్రోతల సందేహాలకు నేరుగా ఫోన్ ద్వారా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 STD కోడ్ జత చేసి 2324085223 2324085353, మరొక నెంబరు 2955092 గమనిక విన్నారు.

ఎస్, ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆల్రెడీ నేను చాలా మంది శ్రోతలు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, కొంతమంది ఆల్రెడీ ముందు తప్పు పంపించి మళ్ళీ కరెక్ట్ చేసుకుని మళ్ళీ పంపించారు. సరే, మొత్తానికైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన కొంతమంది శ్రోతల పేర్లు చదివేస్తాను. ఇంతకీ క్వశ్చన్ చెప్పలేదు కదా, పెదరాయుడు సినిమా, అది తమిళ్ రీమేక్ సినిమా. తెలుగులో భానుప్రియ గారు పోషించిన పాత్రని తమిళ్లో ఎవరు పోషించారు అని అడిగాను నేను. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు: వేద గారు బోయగూడ నుంచి, పద్మావతి గారు బండ్లగూడ నుంచి, బాలకృష్ణ గారు నరసంపేట నుంచి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, అమనగుత్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బి దివాకర్ ఉమ్మడి నుంచి, కీసర నుంచి కాంచన కిట్టు పంపించారు. తర్వాత కోటి హైదరాబాద్ నుంచి దోమకొండ విజయ్ కుమార్ గారు, జాపా భూమేశ్వర్ గారు వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, తర్వాత గోపీనాథ్ గారు తుకారాం గేట్ నుంచి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరు కళ్యాణ్చారి గారు, అడపు సంతోష్ కుమార్ గారు కాల్టెక్స్ బెల్లంపల్లి, కృష్ణగీత గారు బోడుపల్లి నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ నుంచి, కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్ గారు, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూర్ నుంచి, వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి, మురహరి యశోద గారు అంకుషాపురం నుంచి, డోర్నాల సుదర్శన్ గారు, కెవి రావు గారు, పిపి రావు గారు ఖైరతాబాద్ నుంచి, పద్మావతి గారు బోయగూడ నుంచి, వేద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఆల్రెడీ చదివాను నేను, మళ్లీ పంపారు. శంకర్ భీమ్గల్ నుంచి, తర్వాత కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్ గారు, ఇంకొక శ్రోత కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్లల్లో మధుసూదన్ రెడ్డి గారు పాపినపాల నుంచి, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఖుష్బూ, హీరోయిన్ ఖుష్బూ గారు భానుప్రియ పోషించిన పాత్రని తమిళంలో పోషించారు. శరత్ కుమార్ గారు డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా తమిళ్లో ఫస్ట్ తీశారు, కెఎస్ రవికుమార్ గారు డైరెక్ట్ చేశారు. సౌందర్య గారు పోషించిన పాత్రని మీనా గారు పోషించారు తమిళ్లో. కొంతమంది మీనా అని కూడా ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఖుష్బూ. సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను నేను, అడిగిన తర్వాత సాంగ్ ప్లే చేస్తాను. సెకండ్ క్వశ్చన్ కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్, ఇది కొంచెం టిపికల్ గా ఉంటుంది, బట్ ఫిల్మ్ నాలెడ్జ్ బాగా ఉన్న శ్రోతలకైతే చాలా చాలా ఈజీ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, హీరో విక్రమ్ ఉన్నారు కదా, విక్రమ్ అపరిచితుడు, మల్లన్న, అలాగే ఐ ఇలాంటి సినిమాలు యాక్ట్ చేసిన విక్రమ్ స్టార్ అవ్వడానికన్నా ముందు కొన్ని క్యారెక్టర్ రోల్స్ కూడా ప్లే చేశారు మీకు గుర్తుండుంటే. క్వశ్చన్ ఏంటంటే, విక్రమ్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశారు, 90s సినిమా అది, మీకు గుర్తుంటే ఈజీనే బట్ కొంచెం ఆలోచించండి, తట్టేస్తుంది మీకు ఆన్సర్. హీరో విక్రమ్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కలిసి నటించిన సినిమా పేరేంటి, ఆలోచించండి, ఆన్సర్ పంపించండి 0402324085 నెంబర్కి. కరెక్ట్ ఆన్సర్ మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి.

తొంభై ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లా ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తర చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తర చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుబ్బులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలే.

షో టైం వింటున్నారు. 1:46 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో షో టైమ్ లో నేను సెకండ్ క్వశ్చన్ అడగడం జరిగింది. కొంచెం క్రిటికల్ క్వశ్చన్ గా అడగడం జరిగింది, బట్ చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి. మన శ్రోతలకి చాలా మంచి ఫిల్మ్ నాలెడ్జ్ ఉంది. క్వశ్చన్ ఏంటంటే, హీరో విక్రమ్, ఇందాక మల్లన్న నుంచి సాంగ్ విన్నారు కదా, హీరో విక్రమ్ రాజేంద్ర ప్రసాద్ గారు 90s ఒక మూవీలో కలిసి యాక్ట్ చేశారు, ఆ సినిమా పేరేంటి అని అడిగారు నేను. కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు చాలా మంది శ్రోతలు, కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు ఎస్ఎన్ మూర్తి, రాణి, సుప్రియ, శ్రీహర్ష్ కరెక్ట్ ఆన్సర్, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపోల నుంచి కరెక్ట్ ఆన్సర్, అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, రంజిత్ సంధ్య కుబేర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి, పెడన్ నుంచి అప్పలరాజు గారు, డోర్నాల సుదర్శన్ అంకుషాపురం నుంచి, చిక్కా చక్రపాణి చందన జిబ్లక్పల్లి నుంచి, పున్నా వెంకటేశం హేమలత, తర్వాత డాక్టర్ శ్రీపతి బాబు గారు వైట్ ఫీల్డ్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తర్వాత రామ్ ప్రసాద్, సుగుణ, రామ్ చరణ్, షేర్ల వెంకటేష్ గజ్వేల్ నుంచి, పద్మావతి, శ్రీనివాస్, ఇంద్రానగర్, కనాజీగూడ నుంచి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఇంకొక కరెక్ట్ ఆన్సర్ మనకి టైంలోనే పంపించారు ద్రోణం రాజు, సూర్యశ్రీ గారు కౌకూరు నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో 1993 విడుదలైన సినిమా అక్క పెత్తనం చెల్లెలి కాపురం, గుర్తుండే ఉంటుంది, ఇప్పుడు చాలా మందికి గుర్తొచ్చి ఉంటుంది. జయసుధ గారు అండ్ అపర్ణ సుందరకాండ సినిమాలో హీరోయిన్ ఉన్నారు కదా, ఆవిడ యాక్ట్ చేసిన సెకండ్ సినిమా అనమాట అది, అక్క పెత్తనం చెల్లెలి కాపురం. అందులో విక్రమ్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. 93 వచ్చింది ఆ సినిమా. కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతలందరికీ ధన్యవాదాలు. లాస్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. స్టే ట్యూన్డ్.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుందని మీ అందరికీ తెలుసు కదా. మరి ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో హలో డాక్టర్.

2:15 నుంచి 3 మధ్యలో గమనిక విన్నారు. థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను, రెడీ అయిపోండి. ఈ మధ్య ఒక న్యూస్ బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అది రెగ్యులర్ గా ఫాలో అయితే గనక మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. క్వశ్చన్ ఏంటంటే, మొత్తం 7 సీఎంలతో నటించిన ఏకైక నటి ఎవరు? మొత్తం 7 సీఎంలు అంటే సినిమాల్లో నటించి తర్వాత సీఎంలు అయిన వాళ్ళు ఉంటారు కదా, మొత్తం 7 ఆవిడ నటించారు, ఆవిడెవరో కనుక్కొని ఆన్సర్ పంపించండి. టైం తక్కువ ఉంది. 0402324 0852 చిన్న పాట వినేసి ఆన్సర్ రివీల్ చేస్తాను.

ఎస్, మన శ్రోతలు చాలా వరకు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. టైం తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్ గా చెప్పేస్తాను నేను. ఆల్రెడీ నేను క్వశ్చన్ అడగడం జరిగింది. మొత్తం 7 సీఎంలతో నటించిన ఒకే ఒక నటి ఎవరు? అది తమిళ్ తెలుగు ఇండస్ట్రీ కలిపి నేను క్వశ్చన్ అడగడం జరిగింది. ఒకసారి ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో విజయ్, ఎవరైతే జోసెఫ్ విజయ్ రీసెంట్ గా తమిళనాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారో, తర్వాత దాన్ని ఎక్కువగా సర్క్యులేట్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు ఎంఎం శాస్త్రి, ఉమా, సుగంధి, కార్తిక్, వేదవల్లి పంజాగుట్ట నుంచి, తర్వాత నందిపేట నుంచి వెంకటేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి డాక్టర్ వెంకన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు బెల్లంపల్లి నుంచి, తర్వాత హైదరాబాద్ నుంచి విజయనగరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు పేరు రమణ రాజేశ్వరి గారు. తర్వాత కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు వెంకటేష్ గారు, ఫరీద్ గారు నందిపేట నుంచి, జాపా భూమేశ్వర్ వెల్లుల్ల అచ్చి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఉమ్మేడ నుంచి దివాకర్ గారు, క్షేమమ్మ శ్రీ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తిరుపతి కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బోయగూడ సికింద్రాబాద్ నుంచి వేద

గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గజ్వేల్ నుంచి అనంత్ గారు, రంజిత్ సంధ్యా కుబేర్ నుంచి, పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాళ్లు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి, అంకుషాపూర్ నుంచి దోర్నాల సుదర్శన్ గారు, పార్సీగుట్ట హైదరాబాద్ నుంచి ఏకనాథ మంగ గారు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడర్ నుంచి అప్పలరాజు గారు, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రచారి గారు, ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ నుంచి, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన్ గుర్తు నుంచి కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతలు.

కరెక్ట్ ఆన్సర్ మనోరమ గారు. మనోరమ గారు మొత్తం 7 సీఎంలతో యాక్ట్ చేశారు ఆవిడ. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, విజయ్, అలాగే స్టాలిన్ కూడా సినిమాల్లో యాక్ట్ చేశారు. స్టాలిన్, ఇంకొకళ్ళు సీఎంగా పనిచేసిన, తమిళనాడుకి సీఎంగా పనిచేసిన వాళ్ళు, మొత్తం 7 సీఎంలతో మనోరమ గారు యాక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారనమాట. కరెక్ట్ ఆన్సర్ మనోరమ. ఈ రోజు షో టైంలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఇవాల్టి షో టైం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15. ఇప్పుడు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనం హైపర్ టెన్షన్, అలాగే బీపీ, అసలు ఇవి ఎలా ఉంటాయి, వీటిని హైపర్ టెన్షన్ అంటే ఏంటి, బీపీ అంటే ఏంటి, ఇవి గుండెకు మరి ఎలాంటి ప్రమాదాన్ని కలిగిస్తాయి, మరి అసలు వీటి వల్ల గుండెకు ప్రమాదం ఉందా లేదా ఇతర సమస్యలు కూడా ఏవైనా వాటితో పాటుగా లింక్ అయి ఉంటాయా అనే అంశాలు ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. మరి ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియచేయటానికను డాక్టర్ వి రామచంద్ర గారు, వీరు మరి హైదరాబాద్ లో ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గా ఉన్నారు, అంటే గుండె సంబంధిత వ్యాధుల యొక్క వైద్య నిపుణులుగా ఉన్నారు డాక్టర్ వి రామచంద్ర గారు. వారు మీతో మాట్లాడడానికి మన స్టూడియోస్ లో ఉంటారు. మీరు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్స్ 0402-243-0852, అలాగే 0402-243-0853. ఇంకొక నెంబర్ కూడా ఉందండి, మొత్తం 3 నెంబర్స్ ఉంటాయి, అలాగే 0402-234-0923, క్షమించాలి, మరి 2355-0923. ఈ 3 నెంబర్ల దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ వి రామచంద్ర గారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అంటే గుండె సంబంధిత వ్యాధుల యొక్క వైద్య నిపుణులుగా ఉన్నారు, వారితో మీరు మాట్లాడవచ్చు. కాబట్టి ఈరోజు హైపర్ టెన్షన్ అంటే ఏమిటి, బీపీ అంటే ఏమిటి, వీటికి మరి ద్వారా ఇవి మన గుండెకి ఏమన్నా ప్రమాదం ఉంటుందా, ఈ అంశాలు మాట్లాడుతుంది. ఎందుకు ప్రత్యేకంగా హైపర్ టెన్షన్ గురించి మాట్లాడుతున్నారంటే ఈ అంశాన్ని కూడా మనం ఈ నెల 17వ తేదీ నాడు మనం ప్రపంచవ్యాప్తంగా కూడా హైపర్ టెన్షన్ డేగా జరుపుకోబోతూ ఉన్నాం. అందుకని ఎప్పుడు ఏదో ఒకటి వింటూనే ఉంటాం కదా, బీపీ అని అదని ఇదని, అయితే విషయాలన్నీ కూడా ఈరోజు డాక్టర్ గారితో మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ వి రామచంద్ర గారు ఉన్నారు, వారిని అడిగి మనం విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
4: నమస్తే మేడం.
3: సార్, ఇప్పుడు ఈ హైపర్ టెన్షన్, బీపీ అసలు ఏంటి సార్, ఇవి అంటే రెండింటికి లింక్ ఉందా, రెండు వేరు వేరా, దీనివల్ల అసలు మనిషికి వచ్చే ప్రమాదం ఏంటంటారు?
4: సో బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, హైపర్ టెన్షన్ అంటే ఏంటి, మనకి బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేట్ అయితేనే సెల్స్ అనేవి లైవ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఉందనుకోండి, బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఫ్యూ సెకండ్స్ ఆగిపోతే, ఒక 3-4 సెకండ్స్ ఆగిపోతే మనం స్పృహ పడిపోతాం. ఎవ్రీ మినిట్ కార్డియాక్ అరెస్ట్ అప్పుడు ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ ఆగిపోతే సర్క్యులేషన్ ఆగిపోతుంది. సో ఎవ్రీ మినిట్ 10% ఆఫ్ పీపుల్ విల్ డై, విచ్ మీన్స్ ఇన్ 10 మినిట్స్ బ్రెయిన్కి ఇంకా రికవరీ అనేది ఉండదు సర్క్యులేషన్ ఆగిపోతే. సో ఈ సర్క్యులేషన్ అనేది మెయింటైన్ చేయటానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీకు ఒక 4 అంతస్తుల మేడ ఉంది, దాని లోపల వాటర్ అంతా సర్క్యులేట్ చేయడానికి మీకు ఒక పంప్ ఉంటుంది, ఆ పంప్ మనకి హార్ట్, అక్కడ ఆ పంప్ జనరేట్ చేస్తుంది ఒక ప్రెషర్, దాని ప్రెషర్ హెడ్ అంటాం, దాని ద్వారా నీళ్లు పైకి ఎక్కుతాయి మళ్ళా కిందకి వస్తాయి, ఆ ప్రెషర్ హెడ్ మన బాడీ లోపల బ్లడ్ ప్రెషర్.
3: ఓహో,
4: ఓకే. సో
3: రక్తం సరఫరాకి ఉపయోగపడేటువంటి ఆ ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని బ్లడ్ ప్రెషర్.
4: సో బ్లడ్ ప్రెషర్ లేకుండా లైఫ్ ఇస్ నాట్ పాసిబుల్. సో చాలా మంది నాకు బీపీ లేదంటారు, నాకు బీపీ లేదండి అంటారు, దే ఆర్ టాకింగ్ అబౌట్ హైపర్ టెన్షన్. సో హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే బ్లడ్ ప్రెషర్ నార్మల్ కన్నా ఎక్కువ ఉంటాం. సో నార్మల్ అంటే ఏంటి, ఒకప్పుడు యావరేజ్ ఇస్ నార్మల్ కింద తీసుకునే వాళ్ళు, అంటే యావరేజ్ ఒక 100 మందికి బీపీ కొలిసి వాళ్ళ లోపల ఇంతకన్నా తక్కువ అయితే బీపీ తక్కువ ఉంటాం, ఇంతకన్నా ఎక్కువ అయితే బీపీ ఎక్కువ ఉంటాం అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మనకి ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ నుంచి తెలుసు ఏంటంటే హైపర్ టెన్షన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా 110/75 అంటే హార్ట్ పంప్ చేసినప్పుడు ఒక బ్లడ్ ప్రెషర్ వస్తుంది, అది 110/115 ఉండాలి, దానికన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే హార్ట్ రిలాక్స్ అవుతా ఉన్నప్పుడు వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి, ఎవర్టిక్ వాల్వ్ అంటారు, అప్పుడు బ్లడ్ ప్రెషర్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ కింద బ్లడ్ ప్రెషర్ అది 80 దాటకూడదు, 80 కూడా ఉండకూడదు, 80 కన్నా తక్కువే ఉండాలి. అందుకని కొన్ని సంవత్సరాల క్రితం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏమందంటే నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే 120/80 కన్నా తక్కువ ఉండాలి. మీకు 80 ఉన్నా సరే అది ప్రీ హైపర్ టెన్షన్ కింద లెక్క. అలాగే 130/80 కన్నా ఎక్కువ ఉంటే అది హైపర్ టెన్షన్ అనే వ్యాధి ఉన్నట్టే. సో ఈ పారామీటర్స్ కనుక మనకు వాడితే లోకంలో సగానికి సగం మంది పాపులేషన్ ఈజ్ హైపర్ టెన్సివ్. కానీ వాళ్ళు ఎందుకు అలా అన్నారు, ఎందుకంటే 110 బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి 130 బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి 130 ఉన్న వాళ్ళకి 2 రెట్లు హార్ట్ అటాక్లు ఎక్కువ. సో 80 ఉన్న వాళ్ళకి వర్సెస్ 90 ఉన్న వాళ్ళకి కింద బ్లడ్ ప్రెషర్, 90 ఉన్న వాళ్ళకి 2 రెట్లు ఎక్కువ హార్ట్ అటాక్స్. ఇది మనకు చాలా సంవత్సరాలు తెలుసు. సో యావరేజ్ ఇస్ నాట్ నార్మల్, ఏ హోల్ పాపులేషన్ కెన్ బి డిసీజ్డ్.
3: సో ఈ మెజర్మెంట్స్ చూసుకుంటే
4: అవును. సో దీంతో మనకు తెలిసేది ఏంటంటే లైఫ్ స్టైల్ మారిన కొద్దికి సమ్ డిసీజెస్ బికమ్ ఎపిడెమిక్ ప్రపోర్షన్స్, అంటే మెజారిటీ విల్ హ్యావ్ దట్ డిసీజ్. హైపర్ టెన్షన్ కూడా అలాంటిదే, సగానికి సగం మందికి బ్లడ్ ప్రెషర్ 120/80 కన్నా ఎక్కువ ఉంటుంది. అది కూడా మేము చూసేవాళ్ళం ఏంటంటే ఆరోగ్యశ్రీ ఈ పథకం మొదలు పెట్టినప్పుడు మేము అందరం విలేజెస్కి వెళ్ళి చూసేవాళ్ళం. అప్పుడే కొత్తగా ఈ ఐటీ కంపెనీస్ మొదలైనవి, దిస్ వాజ్ అరౌండ్ 15 ఇయర్స్ బ్యాక్. ఐటీ కంపెనీలో 20, 30, 40 సంవత్సరాల వాళ్ళకి కూడా ప్రతి ఒక్కళ్ళకి 140/90 ఉండేది. అలాగే మేము ఆ రూరల్ ఏరియాస్కి వెళ్తే ప్రతి ఒక్కళ్ళకి 110/70 ఉండేది. సో అది తేడా. సో దీనికి మనకు తెలిసేది ఏంటంటే హైపర్ టెన్షన్ అనేది ఒక లైఫ్ స్టైల్ వ్యాధి.
5: హలో హలో నమస్కారం మేడం.
3: నమస్తే అండి, మాట్లాడండి. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
5: నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం మేడం.
3: మాట్లాడండి, డాక్టర్ రామచంద్ర గారు ఉన్నారు.
5: సార్ నమస్కారం. సార్
4: నమస్తే అండి.
5: సార్ ఇప్పుడు నాకు బీపీ ఉంది, అయితే నేను టెర్మసాల్టిన్ 40 mg గోళీలు ప్రొద్దున పరిగడుకున్నా, అంటే ముఖం గడుకోగా నేసుకుంటా.
4: ఓకే,
5: అయితే ఈ గోళీలు శాశ్వతంగా వాడల్లా, బంద్ చేస్తే ఏమన్నా అవుతుందా?
4: ఓకే, సో చాలా మంచి క్వశ్చన్, చాలా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్.
5: అయితే ఇంకొక విషయం సార్,
4: రైట్,
5: ఇప్పుడు ఈ గోళీలు వాడుతూ బంద్ చేస్తే ఏమన్నా అవుతుందా, లేకుంటే 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి చెకప్ చేపించుకున్నల్లా?
4: అదే అదే
5: విషయాన్ని అడగదలుచుకున్నా అడిగినా సార్.
4: ఓకే, మంచి క్వశ్చన్ అండి, మీకే కాదు అందరికీ ఉపయోగపడే క్వశ్చన్. 2 థింగ్స్ అడుగుతారు. ఒకటి ఏంటంటే అసలు బీపీ ట్రీట్మెంట్ మెడిసిన్స్ ద్వారా ఎప్పుడు మొదలు పెట్టాలి? మనం ఇందాక అనుకున్నట్టు 120/80 కన్నా ఎక్కువ సగానికి సగం మంది పాపులేషన్ ఉంటే వాళ్ళందరూ మందులు వాడాలని ఏమి లేదు, వాళ్ళు వేరే లైఫ్ స్టైల్ ద్వారా బీపీ తగ్గించుకోవచ్చు. దాని సంగతి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మందులు ఎప్పుడు స్టార్ట్ చేయాలి? దీనికి ఒకటి చాలా ఇంపార్టెంట్, లీగసీ ఎఫెక్ట్ అని ఉంటుంది. అంటే చాలా మంది బ్లడ్ ప్రెషర్,
5: సార్ ఒక్క నిమిషం, అయితే నాకు లెఫ్ట్ సైడ్ భుజము నరం గుంజింది సార్, నరం మీద నరం ఎక్కింది అని చెప్పి నరల డాక్టర్ అన్నాడు నిజామాబాద్ లో.
4: దానికి దీనికి సంబంధం లేదండి.
5: అయితే పోయిన తర్వాత అన్ని చెకప్ చేసిండు, చెకప్ చేసి నీకు బీపీ ఉన్నది బాబు వాడాలని చెప్పిండు, మళ్ళా రెండవసారి రమ్మన్నాడు, రెండవసారి కూడా పోయినా. పోయిన తర్వాత ఎప్పటిదాకా వాడాలని అడిగితే జీవితాంతం వాడాలని చెప్పి కర్ణాటక డాక్టర్ నిజామాబాద్ లో ఉండి పెట్టిండు ఆ సార్ అన్నాడు.
4: మంచి పాయింట్ చెప్పారండి. దీంతో రెండో పాయింట్ ఏంటంటే తెలిసేది, బ్లడ్ ప్రెషర్ అనేది మెజర్ చేస్తే, మనం గనక బీపీ ఇన్స్ట్రుమెంట్ తో మెజర్ చేస్తే తెలిసే నంబరు అదే వ్యాధి, అంతే తప్ప దానికి ఏమి సింప్టమ్స్ ఉండవు. మీరు చూడండి, వేరే సింప్టమ్ కోసం వెళ్తే ఆయన బ్లడ్ ప్రెషర్ మెజర్ చేస్తే బీపీ ఎక్కువ ఉందని తెలిసింది. సో అందరికి కూడా అంతే, మనం ప్రతి ఒక్కళ్ళు కూడా 20 సంవత్సరాల ఏజ్ నుంచి ఆర్ ఈవెన్ దానికన్నా ముందు నుంచి కూడా సంవత్సరానికి ఒకసారి మెజర్ చేసుకోవాలి. మీరు చెప్పినట్టు మందులు లైఫ్ లాంగ్ వాడాలా అంటే ఇది ఒక లైఫ్ స్టైల్ వ్యాధి కాబట్టి ఒకసారి వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ వాడాలి. కాకపోతే మీరు ఇలోగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయగలిగారు అనుకోండి, మీరు ఉప్పు బాగా తగ్గించారు, బరువు తగ్గారు, ఆల్కహాల్ ఆపేశారు, డైలీ ఎక్సర్సైజ్ చేశారు, డైలీ 1/2 అవర్ మెడిటేషన్ చేశారు, ఇవన్నీ చేస్తే ఆల్మోస్ట్ ఒక 40 mm తగ్గొచ్చు. అప్పుడు మీరు గ్రాడ్యువల్లీ మందులు చూసుకుంటా మీ ఇంట్లోనే బీపీ మెజర్ చేసుకోవచ్చు. ఇంట్లో మెజర్మెంట్స్ ఆర్ పర్ఫెక్ట్. సో ఈ మధ్య ఉమ్రాన్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ తో మీరు ఇంట్లోనే హాయిగా మెజర్ చేసుకోవచ్చు. బ్లడ్ ప్రెషర్ 130-80 ఆ లెవెల్ కన్నా తగ్గుతానంటే మందులు తగ్గించుకుని గ్రాడ్యువల్లీ ఆపేయచ్చు. మా ప్రాక్టీస్ లో ఆల్మోస్ట్ ఒక 1/3 ఆఫ్ పేషెంట్స్ కి మందులు ఆపేస్తాం లైఫ్ స్టైల్ ద్వారా. కాకపోతే దీనిలో ఒక స్మాల్ ఇది ఉంది, ఏంటంటే చాలా మంది మందులు స్టార్ట్ చేయకుండా మేము ముందు లైఫ్ స్టైల్ చేస్తామండి అని ఒక 10-15 సంవత్సరాలు ఆ బీపీని అలాగే ఉంచుకుంటారు వాళ్ళ బాడీలో. దాంతో ఏమవుతుందంటే రక్తనాళాలన్నీ గట్టిపడిపోయి ఒక ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్ళిపోతుందంటే తర్వాత మీరు ఎంత మందులు వాడినా సరే సరిగ్గా పనిచేయదు. దీన్నే లీగసీ ఎఫెక్ట్ అంటారు. అంటే మీరు ముందే ఏదన్నా వ్యాధిని బాగా కంట్రోల్ చేస్తే మీరు ఒక 20 సంవత్సరాల తర్వాత దాన్ని కంట్రోల్ చేయకపోయినా సరే దాని మూల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. వేరే ముందు వ్యాధి ఉంది మీకు, నేను అనేది ఏంటంటే
5: ముదిరినట్టే కదా వ్యాధి. ఇప్పుడు దాన్ని అతనే ఒత్తిడి పెట్టి అతన్ని ఉంచితే రక్తనాళాలన్నీ గట్టిగా పడతాయంటే వ్యాధి ముదిరినట్టే వాడకపోతే గోళీలు.
4: లేదు లేదు, నేను అలా అంటలేదు కదా. మీకు వ్యాధి ముదిరిందా లేదా అని మీకే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే మీరు లైఫ్ స్టైల్ చేంజెస్, నేను ఇందాక చెప్పాను చూడండి, మెయిన్ గా బరువు తగ్గటం, డైలీ ఎక్సర్సైజ్ చేయటం, మెడిటేషన్ చేయటం, ఉప్పు తగ్గించడం, ఇవన్నీ చేస్తా అంటే మీ బ్లడ్ ప్రెషర్ నెమ్మదిగా తగ్గిపోతాను అనుకోండి, మీకు వ్యాధి ముదరలేదన్నమాట. మీరు మందులు ఆపేసుకోవచ్చు. సో వ్యాధి ముదిరిందంటే ఏమవుతుందంటే మీరు ఏం చేసినా సరే మందులు ఆపలేరు ఆ పరిస్థితికి, వెళ్ళారో లేదో నాకు తెలియదు. మీకు ఎన్ని సంవత్సరాలు దానిలో ఏంటంటే మీకు ఎన్ని సంవత్సరాలు మీకు బీపీ తెలియకుండానే మీ లోపల హైపర్ టెన్షన్ అనే వ్యాధి దాక్కునుంది సైలెంట్ కిల్లర్ గా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే బ్లడ్ ప్రెషర్ మీరు ముందు నుంచి ప్రతి సంవత్సరం మెజర్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని రాగానే దానికి తగిన లైఫ్ స్టైల్, లైఫ్ స్టైల్ తో తగ్గకపోతే మెడిసిన్ స్టార్ట్ చేసుకోవటం, లైఫ్ స్టైల్స్ బాగా మీరు కరెక్ట్ గా చేస్తుంటే నెమ్మదిగా మెడిసిన్స్ ఆపేసి మళ్ళీ విత్డ్రా చేయటం కూడా జరుగుతుంది. ఇది డయాబెటీస్ లోనూ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ లో ఇంకా తేలిగ్గా అవుతుంది.
5: సరే ఇప్పుడు టెర్మసాల్టిన్ 40 mg గవర్నమెంట్ లో ఇస్తారు కదా, దానికి ప్రైవేట్ దానికి ఏమైనా తేడా వ్యత్యాసం ఉంటుందా, లేకుంటే అది ఇది ఒకటే పనిచేస్తుందా?
4: తెలీదండి నాకు, ఎవరు రీసెర్చ్ చేసి చూడలేదు కదా, నేనైతే చూడలేదు. మా ప్రాక్టీస్ లో మేము చూస్తా ఉంటాం కదా, చాలా వరకు గవర్నమెంట్ ఇచ్చిన మందులు జనరిక్ మందులు అన్ని కూడా బాగానే పనిచేస్తాయండి. దానిలో ఏమన్నా చేంజెస్ కొంచెం కొంచెం తేడాలు ఉంటాయో చాలా కష్టం చెప్పడం. అంటే అది పనిచేయటమే కాకుండా దాని లోపల ఉన్న ఎక్సిపియంట్స్ అని ఉంటాయి, అంటే దాని సైడ్ ఎఫెక్ట్లు వేరే రాకుండా అవన్నీ కూడా మరి అదంతా ఎవరో ఒకళ్ళు రీసెర్చ్ చేసి పేపర్ పబ్లిష్ చేయాలి.
5: సార్ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన గోళీలే వాడుతున్నా సార్, ఇప్పటిదాకానైతే నాకు ఏమి ఇబ్బంది లేదు, సాఫీగానే సాగుతున్నది జీవితం.
4: మంచిదే, కరెక్ట్ వాడండి, అదే మీకు కావాల్సిందల్లా బ్లడ్ ప్రెషర్ తగ్గటం.
3: అవునండి, మీరు వాడుతున్నారు కదా, మీకైతే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా?
5: అదే
3: కాకపోతే డాక్టర్ గారు అన్నట్టు ఏంటంటే రెగ్యులర్ చెకప్ అయితే చేయించుకోవాలంటున్నారు. కంపల్సరీగా బీపీ అనేది రెగ్యులర్ చెకప్ తోటి దాన్ని కంట్రోల్ చేసుకోగలి ఉండాలి మందులతో.
5: బీపీ చెకప్ చేయించుకుంటే 90/120 ఉన్నది మేడం,
4: కిందది 80 కన్నా తక్కువ ఉండాలండి. మీరు 90 అంటున్నారు కదా, 90 ఉండకూడదు, 80 కన్నా తక్కువ ఉండాలి. అది మీరు ఇంటిలో మెజర్ చేసుకుంటే తప్ప కరెక్ట్ గా రాదు. చాలా సార్లు మీరు హాస్పిటల్ నడుచుకుంటా వెళ్ళి ఇమీడియట్లీ చూసి, లేకపోతే అక్కడ మీకు ఆ ఎన్వైరన్మెంట్ సరిగ్గా లేక రిలాక్స్ అవ్వలేకపోతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో మీరు ఇంట్లో చూసుకోగలిగిన చూసుకుంటేనే అదే కరెక్ట్ బ్లడ్ ప్రెషర్.
3: అంటే డాక్టర్ గారు ఏమంటున్నారంటే ఇంట్లో రెగ్యులర్ గా చెకప్ చేయండి, అంటే చెక్ చేసుకుంటూ ఉండండి బీపీ. అలాగే ఇంకొకటి ఏంటంటే మందులు వాడుతూ కూడా లైఫ్ స్టైల్ ని పర్ఫెక్ట్ గా పెట్టుకోవడం ద్వారా మరి కొంతవరకు దాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది అంటున్నారు. డాక్టర్ సలహాతోటి మీరు చేయొచ్చు. హలో, శ్రోతలు, మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం హైపర్ టెన్షన్ అలాగే బ్లడ్ ప్రెషర్ బీపీ, మరి ఇవి గుండెకు ప్రమాదమా అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం. ఈ విషయాలు మనతో మాట్లాడుతున్నారు డాక్టర్ వి రామచంద్ర గారు. వీరు హైదరాబాద్ లో ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అంటే గుండె సంబంధిత వ్యాధుల యొక్క వైద్య నిపుణులుగా ఉన్నారు. వారు మీకు సమాధానం ఇస్తారు మీరు ఏదన్నా సమస్యను తెలియజేసినట్లయితే. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324052, అలాగే 2324085, ఇంకొకటి 2955092. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా మీరు డాక్టర్ వి రామచంద్ర గారితో మాట్లాడచ్చు. సార్, ఇప్పుడు మనము హైపర్ టెన్షన్ అంటున్నాం, అసలు హైపర్ టెన్షన్ మనం ఎలా చెప్పుకోవచ్చు సాధారణ జీవితంలో?
4: హైపర్ టెన్షన్ అనేది ఒక మెజర్మెంట్. మీ హైట్ ఎలా చెప్తారు మెజర్ చేస్తే చెప్తారు, బరువు ఎలా చెప్తారు మెజర్ చేస్తే చెప్తారు, అలాగే బ్లడ్ ప్రెషర్ మెజర్ చేస్తే 120-80 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్, ఆరు 130-80 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. తప్ప దానికి ఏమి సింప్టమ్స్ ఉండవు. 95% ఆఫ్ కేసులో ఏమి సింప్టమ్స్ ఉండవు. చాలా మందికి బ్లడ్ ప్రెషర్ ఉందని డాక్టర్ చెప్పిన తర్వాత వాళ్ళు నాకు తెలుస్తానండి, నాకు తలనొప్పి వస్తుంది, నాకు బీపీ పెరిగినప్పుడు అంటారు. వీళ్ళల్లో కూడా వాళ్ళకి తలనొప్పి వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ చూపిస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పుడు హాయిగా ఉన్నప్పుడు తీసుకున్న మెజర్మెంటే కరెక్ట్.
3: అంటే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు
4: కరెక్ట్. మీకు ఏ మోకాళ్ళ నొప్పులు ఉన్నా తలనొప్పి ఉన్నా మీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ చూపిస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ మూలాన్ని తలనొప్పి రావట్లా, తలనొప్పి మూలాన్ని బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది టెంపరీగా.
3: శ్రోత లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడు.
6: హలో
4: మేడం, చెప్పండి.
6: నమస్తే సార్.
4: నమస్తే మేడం.
6: ఇక్కడ హైదరాబాద్ నుంచి.
4: ఓకే.
6: మా వారికి బీపీ ఉంది, షుగర్ కూడా ఉంది. షుగర్ గురించి మాట్లాడచ్చా సార్?
3: లేదమ్మా, ఇది బీపీ గురించి మాట్లాడుతున్నాము. డాక్టర్ కార్డియాలజిస్ట్ సార్.
6: అయితే సార్ బీపీ ఉంది, చాలా సంవత్సరాల నుంచి టాబ్లెట్ వాడుతున్నాను, ప్రోలోమెట్.
4: ఓకే.
6: AM50.
4: ఓకే.
6: అయితే నార్మలే ఉంది, ప్రతిసారి చెకప్ చేయించుకున్నా నార్మలే ఉంటుంది.
4: ఓకే.
6: అయితే ఇది షుగర్ కూడా ఉంది, దాని వల్ల ఏమన్నా రెండుకి ఎఫెక్ట్ ఉంటుందా హెల్త్ కి అని.
4: సరే మేడం. అంటే ఇక్కడ మేడం బీపీ గురించే మాట్లాడమన్నారు, కానీ మీరు మీకున్నది కామన్ ప్రాబ్లం ఏంటంటే బీపీ షుగర్ ట్విన్స్ దే రన్ ఆల్వేస్. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉంటుంది.
3: కమల పిల్లలు అంటారు.
4: షుగర్ ఉన్న వాళ్ళ లోపల మెజారిటీ ఆఫ్ పీపుల్ కి ఎప్పుడోకప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువే ఉంటుంది. అంటే బీపీ హైపర్ టెన్షన్ అనే వ్యాధి స్టార్ట్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ అనేది ఒకటి ఉండదు. మీకు ఎంత ఉందో దానిలో సగానికి సగం తగ్గించుకోవటం వలన హార్ట్ అటాక్స్ బాగా తగ్గించవచ్చు. అలాగే మీ బ్లడ్ ప్రెషర్తో వేరే ప్రమాదకరమైన అంశాలు, అంటే హార్ట్ అటాక్కి బ్రెయిన్ స్ట్రోక్కి ప్రమాదకరమైన అంశాలు ఏంటి, బ్లడ్ ప్రెషర్ షుగర్ మెయిన్గా. సో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉందనుకోండి, బ్లడ్ ప్రెషర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, 130-80 కన్నా తక్కువ ఉండాలి. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 2-3 ప్రమాదకరమైన అంశాలు ఉన్నప్పుడు మెయిన్ గా మనకి బ్లడ్ ప్రెషర్ బాగా పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేయాలి, కొలెస్ట్రాల్ బాగా తగ్గించాలి.
3: అంటే సార్ ఒక్కసారి అంటే బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అనేది లేదా హైపర్ టెన్షన్ అనేది ఒక మనిషిలో చూసినప్పుడు మనం దాన్ని అంటే ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు, అంటే ఇది వయసును బట్టి తేడా ఉంటాయా, లేకపోతే పరిస్థితులను బట్టా, లేకపోతే ఆహారపు అలవాట్ల, అంటే మీరు లైఫ్ స్టైల్ ఇది అన్నారు.
4: రైట్. సో బ్లడ్ ప్రెషర్ కారణాలేంటి అంటే హైపర్ టెన్షన్ కారణాలేంటి, బ్లడ్ ప్రెషర్ నార్మల్ కన్నా ఎందుకు మనందరికీ పెరుగుతుంది. సో మెయిన్గా 4-5 కారణాలు ఉంటాయి. 1, వెయిట్ ఎక్కువ ఉంటాం. ఇందాక నేను చెప్పాను చూడండి, మీరు 2 అంతస్తులకి ఒక పంపు కొన్నారు, ఇంకొక 2 అంతస్తులు ఇల్లీగల్గా వేసేసారు మీరు. ఇప్పుడు 4 అంతస్తులు పైకి వాటర్ ఎక్కించాలంటే మీ పంపు పెద్దది ఉండాలి, అంటే హార్ట్ మసిల్ థిక్కెన్ అయిపోతుంది, అలాగే ప్రెషర్ హెడ్ కూడా ఎక్కువ ఉండాలంటే బీపీ కూడా పెరిగిపోతుంది. సో బరువు పెరిగిన కొద్దికి ప్రపోర్షనేట్ గా బీపీ పెరుగుతుంది. సో బరువు అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే మానసిక ఒత్తిడి, మెంటల్ టెన్షన్ వచ్చినప్పుడు రక్తనాళాలన్నీ చిన్న చిన్న రక్తనాళాలన్నీ కుంచుకుపోతాయి. అలాగే ఆపోజిట్ మీరు గనక మెడిటేషన్ చేస్తా ఉన్నప్పుడు ఈ రక్తనాళాలన్నీ ఓపెన్ అయ్యి మీకు నదికి ట్రిబ్యూటరీస్ అన్ని ఓపెన్ అయినాయి అనుకోండి, మెయిన్ నదిలో ఎలా లెవెల్ తగ్గిపోతుందో అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. సేమ్ ఉప్పు, ఉప్పు మూలాన్ని ఏమవుతుందంటే బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. మీకు నదిలో లెవెల్ పెరిగినట్టు ఆ వాల్యూమ్ పెరగటం, ఆర్టరీస్ అన్ని మోర్ సెన్సిటివ్ అయిపోవడంతో ఉప్పు ఒక మేజర్ కాజ్ బ్లడ్ ప్రెషర్ ఉండడానికి. సో మెయిన్గా ఈ 4 కారణాలు కాకుండా అంటే బరువు ఎక్కువ ఉండటం, ఉప్పు ఎక్కువ తీసుకోవటం, ఎక్సర్సైజ్ లేకపోవటం. ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న రక్తనాళాలన్నీ ఓపెన్ అవుతాయి, మీకే తెలుస్తుంది. అంతా ఒక రకంగా వేడిగా ఉంటుంది, కొంచెం చెమట పడుతుంది, స్కిన్ అంతా వార్మ్ గా అయిపోతుంది. సో సేమ్ అనలాగి ఎలాగంటే మనకి నదికి ట్రిబ్యూటరీస్ అన్ని ఓపెన్ అయినప్పుడు ఎలాగైతే నదిలో ప్రెషర్ తగ్గిపోతుందో, హైట్ తగ్గిపోతుందో, అలాగే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. సో బరువు ఎక్కువ ఉండటం, ఉప్పు తీసుకోవటం ఎక్కువ, ఎక్సర్సైజ్ లేకపోవటం, మానసిక ఒత్తిడి. సో ఈ మెయిన్ కారణాలు. దీంతో పాటు నిద్ర సరిగ్గా లేకపోవటం, గురక ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్లడ్ ప్రెషర్కి. సో ఈ 5 కారణాలు మనం ఈ రివర్స్ చేయగలిగామనుకోండి, బ్లడ్ ప్రెషర్ నార్మల్లీ తగ్గుతుంది.
7: నమస్కారం సార్.
4: నమస్తే అండి.
7: నా పేరు అశోక్ అండి. నాది 66 ఇయర్స్ అండ్ 2007 నుండి నేను బీపీ టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో షుగర్ కూడా వచ్చి షుగర్ టాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నాను సార్. కానీ ఇప్పుడు ఈ మధ్యలో కంట్రోల్ ఉండలేదు బీపీ. అది టెల్మా 40 వేసుకుంటున్నాను, పిల్నిటి పిన్ ఒకటి 10 mg, మళ్ళీ ఇంకో 10 mg నైట్ లో వేసుకుంటున్నాను. అదంతటి బీపీ ఎప్పుడు కూడా నాది 148-150 అలా ఉంటుంది, 90 ఉంటుంది. తర్వాత పల్స్ రేట్ ఏమో చాలా డౌన్ చూపిస్తుంది, 57, ఒక్కోసారి 55 కూడా చూపించిన టైం ఉంది. ఎవ్రీ టైం ఎక్కువ చెక్ చేసుకుంటూ ఉంటాను, వాకింగ్ అవుట్ చేస్తున్నాను. షుగర్ మాత్రం 128 ఫాస్టింగ్ లో ఉన్నా 160 అట్లా వస్తుంది. దీని మధ్య 4 ఇయర్స్ కింద నాది కొద్దిగా క్రియాటిన్ పెరిగింది సార్, 1.7. ఆ తర్వాత నాకు 1.2, 1.3, 1.5, మళ్ళీ రీసెంట్ గా ఏమో 1.7 వచ్చింది. ఇలాంటి ఫ్లక్చువేషన్స్ చాలా ఉన్నాయి నాకు. ఏజ్ నాది మొదటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కంట్రోల్ గా వాకింగ్ అవుట్ చేస్తున్నాను సార్, అట్లీస్ట్ 40 మినిట్స్ అట్లా వాకింగ్ చేస్తూ ఉంటాను. షుగర్ మాత్రం జనరల్ గా కంట్రోల్ లో ఉంటుంది. ఆ డాక్టర్ గారు ఏమంటారంటే మీరు షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల మీ క్రియాటిన్ పెరుగుతుంది, వాటర్ ఎక్కువ తీసుకోవాలా. కానీ ఒకసారి నిమ్స్ లో గంగాధరయ్య గారు అని డాక్టర్ ఉన్నారు, ఆయన చెప్పాడు అనమాట వాటర్ ఎక్కువ తాగడం కూడా మీకు అవుట్పుట్ ఆఫ్ వాటర్ 4.5 లీటర్స్ వచ్చింది, అది కూడా చూసుకోండి అది ఇది చెప్పాడు. దీనికేమన్నా మాకు రెమెడీ చెప్పగలుగుతారా సార్?
4: రైట్ అండి. సో మీరు అన్నారు చూడండి, మెయిన్ మీకు రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అనేది ఉంది. రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అంటే 3 మందులు వాడినా సరే బ్లడ్ ప్రెషర్ మనకు కావాల్సిన లెవెల్ కి రావట్లేదు అని. సో దీనికి మెయిన్ గా ఒక 4-5 కారణాలు ఉంటాయి. ఒకటేమో బరువు ఎక్కువ ఉండటం, గురక ప్రాబ్లమ్, ఎక్సర్సైజ్ లేకపోవటం, మెంటల్ టెన్షన్, ఇవి కాకుండా మీరు ఎలాగో ఎక్సర్సైజ్ చేస్తున్నాను అంటున్నారు, మిగతా చూసుకోవాలి. కిడ్నీ ప్రాబ్లం ఒకటి మెయిన్.

0: ప్రాబ్లం. సో కిడ్నీ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది? షుగర్ మూలానా, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం మూలానే వస్తుంది. కానీ ఒకసారి క్రియాటినిన్ పెరిగిన తర్వాత ఆ వాటర్ ఉప్పు ఎక్కువ అక్యుమిలేట్ అయిపోవటం వలన మీ బాడీ లోపల బ్లడ్ ప్రెషర్ అనేది కష్టం కంట్రోల్ చేయటం. కానీ దానికి మందులు ఉన్నాయి. మీరు ఇంకొక మందు యాడ్ చేయటం, ఇంకో రెండు మందులు యాడ్ చేయటం ద్వారా ఈజీలీ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ చేయొచ్చు, చేయాలి. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోతే కిడ్నీలు ఇంకా చెడతాయి. దీనిలో మనకు తెలిసేది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్, హైపర్ టెన్షన్ ఈస్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్. సో ఏదన్నా సరే ఇదంతా మన కిడ్నీ ఫెయిల్యూర్ ఏదో వచ్చే ముందే దాన్ని మనం పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేస్తే అసలు ఆ ప్రాబ్లం రాదు. మీకు ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది కాబట్టి మీరు వేరే మందుల ద్వారా ఇంకా కూడా కంట్రోల్ చేయొచ్చు. వాటర్ అనేది మరీ ఎక్కువ తీసుకునే అవసరం, మరీ తక్కువ తీసుకునే అవసరం, మీ బాడీనే మీకు చెప్తుంది. సో దాని ద్వారా అది ప్రాబ్లం కాదు. ఉప్పు అనేది డెఫినెట్లీ తగ్గించాలి. మనం ఇండియాలో మనకు కావాల్సిన ఉప్పు కన్నా ఒక 20 నుంచి 40 రెట్లు ఎక్కువ తీసుకుంటాం మనం అందరం. సో ఇది నిల్వ ఉండే పచ్చడిలో ఉంటుంది, మనం కూరల్లో కలిపేసుకుని తింటాం, అన్నం పెరుగన్నంలో తింటాం. దాని తర్వాత ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్స్లో చాలా కామన్ MSG అనేది. సో ఉప్పు తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే గురక ప్రాబ్లము, నిద్ర సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో. ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ వాడతారు చాలా మంది, బీపీ అస్సలు కంట్రోల్ అవ్వదు. అలాగే నొప్పి టాబ్లెట్స్ వాడటం వలన కూడా బీపీ కంట్రోల్ అవ్వదు సరిగ్గా.
1: అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇన్ని జాగ్రత్తలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరలా కలుసుకుందాం. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324085, అలాగే 2324085, ఇంకొకటి 2955092. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా డాక్టర్ వి రామచంద్ర గారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అంటే గుండె సంబంధిత వ్యాధుల యొక్క వైద్య నిపుణులు. మీరు మరి మనం మాట్లాడుకుంటున్నాం హైపర్ టెన్షన్ లేదా బీపీ, ఇది గుండెకు ప్రమాదం అనే అంశం గురించి. మీరు ఈ యొక్క బ్రేక్ తర్వాత కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
1: శ్రోతలకు తిరిగి హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. మరి మీరు కార్యక్రమంలో పాల్గొనవచ్చు. శ్రోత లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడండి. హలో,
0: చెప్పండి.
4: నాకు బీపీ షుగర్ ఉన్నది సార్, మందులు వాడతాను.
0: సరేనండి.
4: అయితే బీపీ గురించి డాక్టర్ అన్నాడు, రోజు నువ్వు పొద్దున 6 గంటలకే 1 బుక్క 2 బుక్కలు అన్నం తిని గోళ్ళు వేసుకో, పరిగడుపు నేర్చుకోదు, రోజు పొద్దున్న వేసుకోవాలని చెప్పింది బీపీ షుగర్ గోళ్ళు.
0: ఓకే.
4: అయితే వేసుకున్నాక ఇప్పుడు అట్లనే వాడతానా, ఇప్పటికీ గోళీలు నెల వేసుకుంటానో వాడతానా అంటే, ఇప్పుడు మన చేతి ఏళ్ళు ఉంటాయి కదా, మన సుక్కుని ఏదన్నా ములుకుని సుక్కుని పొడుచుకుంటే టై, ఇక మన కరెంట్ షాట్ కొడితే దళదల తిమ్మిర్లు వస్తాయి అసలు, అట్లా తిమ్మిర్లు వస్తాయి. మళ్ళా అయ్యో ఇది తిమ్మిర్లు ఎట్లా వస్తానని మనం అటు ఇటు ముసలి దమ్మేసి నిలబడి అటు ఇటు చూస్తాం కదా, చూసినప్పుడు ఇప్పుడు మన గొంతు కింద 2 కంటిపొక్కలు మన పొడుతులాగా ఉంటాయి చూడండి, ఆడ ఉబ్బి నొత్తాయి గొంతు. ఒకటి అయితే సార్.
0: కాదండి, మీరు చెప్పింది షుగర్ కూడా ఉందన్నారు కదా, షుగర్ లో చాలా మందికి నరాలు డామేజ్ అవుతాయి, న్యూరోపతి అంటారు దీని మూలాన, కాళ్ళు చేతులు అంటే మీకు పెరిఫెరీస్ అంటారు అక్కడ, అంటే ఇలాగే మీరు చెప్పినట్టు టింగ్లింగ్ సెన్సేషన్ రావటం లేకపోతే మంటల్లాగా రావటం జరుగుతుంది. దానికి షుగర్ బాగా కంట్రోల్ చేయటం, దానికి వేరే మందులు కూడా ఉన్నాయి, మీరు కావాలంటే మీ డాక్టర్ని అడిగితే ఇస్తారు ఆ మందులు. సో అది మెయిన్లీ షుగర్ రిలేటెడ్, బీపీ రిలేటెడ్ కాదు ఆ ప్రాబ్లం.
1: అవునవును.
4: కరెంట్ షాట్ కొట్టినట్టు
1: అది షుగర్ వల్ల అంటున్నారండి డాక్టర్ గారు, కాబట్టి మీరు ఒక మరలా ఒకసారి డాక్టర్ గారిని కలిసి చేస్తే మరి టాబ్లెట్ అదే కంటిన్యూ చేయడమా మార్చడమా అనేది చూస్తారు. హలో
5: సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి.
5: మాది జనగాం జిల్లా జఫర్గడ్డ సార్. నా పేరు పూర్ణచంద్ర.
0: చెప్పండి పూర్ణచంద్ర
5: సార్. నాకు బీపీ వచ్చేసి ఒక 12-13 ఇయర్స్ నుంచి ఉంటుంది సార్. తినాం ఫైన్లీ పడతాం. మీతో షుగర్ లాంటివి ఏం లేవు సార్. ఎప్పుడైనా 1-10 డేస్ అట్లా చెక్ చేయించుకున్నప్పుడు 130/90, 140 లేకుంటే 120 మార్నింగ్ 10-11 అట్లా వేసుకుంటాను రోజు.
0: సో మీరు చెప్పిన దాని ప్రకారం చాలా సంవత్సరాల నుంచి ఉంది, ఇనాం రోజుకి ఒకసారి వాడుతున్నారు, కానీ బ్లడ్ ప్రెషర్ అనేది
5: ఇప్పుడు పోయినా కూడా డాక్టర్ అదే డ్రగ్ వాడిస్తుంది, అంతే తప్ప కానీ వేరే చేంజ్ అయితే చేయలేదు సార్.
0: అదే అదే. సో చాలా మంది అడుగుతారు ఈ క్వశ్చన్ కూడా, మందులు వాడుతున్నాం అదేంటండి చేంజ్ చేయాలా అని. అవసరం లేదు, మీ బ్లడ్ ప్రెషర్ మనకు కావాల్సిందల్లా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవటం. మీరు లైఫ్ స్టైల్ ద్వారా చేంజ్ చేయండి, మందుల ద్వారా తగ్గించండి ఎలాగైనా సరే. సో మందు మీకు బాగానే పనిచేస్తుంటే అదే లైఫ్ లాంగ్ వాడచ్చు. అదే బ్లడ్ ప్రెషర్ తగ్గుతా అంటే మందు కూడా డోస్ తగ్గించవచ్చు. బ్లడ్ ప్రెషర్ పెరుగుతా అంటే మందు డోస్ పెంచాలి. మీకు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉన్నట్టు లేదు, ఎందుకంటే కిందది 90-90 పైన ఉందా అంటున్నారు కదా.
5: 90 పైన
0: యూజువల్లీ పర్వాలేదండి, 85 ఉంటే పర్వాలేదు. నేను అనుకోవటం మీరు హాస్పిటల్ కాకుండా ఇంట్లోనే చెక్ చేసుకుంటే 80 కన్నా కూడా తక్కువ ఉండొచ్చు. సో బానే ఉంది, అదే మందు వాడొచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వేరే కూడా బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు వేరే టెస్టులు కూడా కొన్ని చేయించుకోవాలి, కిడ్నీ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఉంది, ఇవి చూసుకోవటానికి. సో మెయిన్ గా కిడ్నీలో ఏంటంటే యూరిన్ లో ఆల్బమిన్ ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే హార్ట్ కి ఈ మధ్య సిటీ కాల్షియం స్కోర్ అని ఉంది, గుండె రక్తనాళాలలో ఏమైనా కొవ్వు పెరిగిపోతుందా లేదా. బీపీ అన్నిటికన్నా అంటే కామనెస్ట్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ కాబట్టి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంటే, బ్లడ్ ప్రెషర్ కి ఒక అమేజింగ్ థింగ్ ఏంటంటే అండి, మీరు దాన్ని బాగా కంట్రోల్ చేస్తే దాని మూలాన వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి. షుగర్ అలా కాదు, మీరు షుగర్ కంట్రోల్ చేసినా హార్ట్ అటాక్స్ అవి వస్తానే రావచ్చు, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, కానీ బ్లడ్ ప్రెషర్ అలా కాదు. సో బ్లడ్ ప్రెషర్ మీరు మీరు ఇంట్లో చూసుకుని సుమారుగా కిందది 80 దాటకుండా చూసుకోండి. అదే చెప్పా కదా, యూరిన్ ఆల్బమిన్, సిటీ కాల్షియం స్కోరు, కొలెస్ట్రాల్ టెస్ట్ ఇవి చేయించుకుంటే చాలండి.
1: యూరిన్ లో ఆల్బమిన్ అండి, సిటీ కాల్షియం స్కోర్ అంటున్నారు సార్. అలాగే ఇంకొకటి ఏదో చెప్పారు సార్,
0: కొలెస్ట్రాల్ లెవెల్స్, షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్.
1: ఓకే.
6: హలో డాక్టర్ గారు.
0: నమస్తే అండి.
6: రాజ్ అండి, కూకట్పల్లి అండి.
0: ఓకే సార్.
6: సార్ నా బీపీ ఒక 25 ఇయర్స్ వచ్చి 120/80 ఉంటుందండి.
0: వెరీ గుడ్.
6: అయితే ఇంకొకటి పల్స్ రేటు మళ్ళీ కూడా కరెక్ట్ గా నార్మల్ ఉంటుంది. అడ్మిటింగ్ 72, ఒకటి ఎగరసా లేదు, ఒకటి తక్కువ ఉండట్లేదు. అయితే ఈ మధ్య షుగర్ ఒకటి యాడ్ అయింది. అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా తినక ముందే 141 ఉంటుంది, తిన్న తర్వాత 161 ఉంటుందండి. ఇకోమెట్ 500 చేసుకుంటున్నాం. అయితే దీని బీపీ ఇలాగే అది ఇప్పుడు సార్, ఇప్పుడు డిజిటల్ మన బీపీ రీడర్ ఉంటుంది కదా, ఆపరేటర్ ఉంటుంది, అది కరెక్టే వస్తుంది అండి?
0: పర్ఫెక్ట్ గా వస్తాయండి, స్పెషల్లీ మంచి ఇన్స్ట్రుమెంట్లు, ఆసిలోమెట్రిక్ ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి, ఉమరాన్ లాంటి, చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి.
6: ఇప్పుడు మా ఇంట్లో బీపీ పల్స్ ఒకటి ఇంట్లోనే పెట్టుకున్నాం అండి, ఎప్పుడు వారానికి ఒకసారి చెక్ చేసుకుంటాం.
0: కరెక్ట్ గానే వస్తాయండి. కాకపోతే ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఇట్ సెల్ఫ్ ఫ్లక్చుయేట్స్, ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఒకే లెవెల్ లో ఉండదు, మనం యావరేజ్ చూసుకోవాలి. ఒకసారి 140 వస్తుంది, ఒకసారి 120 వస్తుంది, దాంతో అందరికి అనుమానమే ఆ బీపీ ఇన్స్ట్రుమెంట్ ఏదో పనిచేయట్లేదండి అంటారు, అది కాదు. ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, మీరు ఇంట్లో మెజర్ చేసుకున్నప్పుడు మీరు టీ కాఫీ తాగకుండా ఒక 30 మినిట్స్ అన్నా అయి ఉండాలి, హాయిగా మీరు కూర్చోవాలి, మీకు రిలాక్స్డ్ గా మంచిగా ఉన్నప్పుడు చెయ్యి టేబుల్ మీద రిలాక్స్డ్ గా అలా పెట్టి సపోర్ట్ ఇచ్చి తీసుకోవాలి. వీటిలో ఏ సరిగా లేకపోయినా బీపీ ఎక్కువ తప్పు చూపిస్తుంది. సో ఇంట్లో మెజర్ చేసుకోవడం అనేది మీరు నెట్ లో చూడొచ్చు, అన్ని చోట్ల పిక్చర్లు అవి నీట్ గా ఉంటాయి, అలా మెజర్ చేసుకోండి. మీ బ్లడ్ ప్రెషర్ అలాగే చాలా పర్ఫెక్ట్ గానే కంట్రోల్లో ఉంది కాబట్టి నథింగ్ టు వరీ. షుగర్ ఉంది కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడాలి.
1: హలో
7: హలో
0: హలో సార్, చెప్పండి.
7: హలో, గుడ్ మార్నింగ్. నమస్తే సార్.
0: నమస్తే అండి.
8: నా పేరు రాములు, నేను ఫిజియాలజీ నుంచి మాట్లాడుతున్నా, బ్లైండ్ రిటైర్ టీచర్ నేను.
0: ఓకే సార్.
8: సార్ అయితే ఇప్పుడు బీపీ అంటే మామూలుగా లో బీపీ డేంజరా, హై బీపీ డేంజరా? లో బీపీకి కొంచెం, లో బీపీ వచ్చినప్పుడు షుగర్ మజ్జిగలో కొంచెం షుగర్ ఉప్పు వేసుకొని తాగితే తగ్గిపోతుంది, కానీ ఐబీపీకి ఏం మందులు లేవంటున్నారు కదా, నిజమేనా వాస్తవమా? కొంచెం డాక్టర్ చెప్పి నాకు ఐబీపీకి ఏం మందులు లేవు, మామూలుగా కంట్రోల్ చేసుకోవడమే అని చెప్పారు.
0: ఐబీపీకి చాలా మందులు ఉన్నాయండి, బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి. సో బ్లడ్ ప్రెషర్ హైగా ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి లైఫ్ స్టైల్ ద్వారా అవ్వకపోతే బ్లడ్ ప్రెషర్ మందుల ద్వారా 99% మందికి పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేయవచ్చు. లో బీపీ అనేది ఒక వ్యాధి కాదు, అది కొంతమందికి, కొంతమంది తక్కువ హైట్ ఉన్నట్టు, తక్కువ బరువు ఉన్నట్టు లో బీపీ కూడా అలాంటిదే. కాకపోతే బ్లడ్ ప్రెషర్ లోగా ఉన్నప్పుడు, మీకు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, బాగా డిహైడ్రేట్ అయినప్పుడు వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోవడానికి అలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంత తప్ప అదేం వ్యాధి కాదు, దాని వల్ల హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ అలాంటివి ఏమి రావు.
8: లో బీపీ అప్పుడప్పుడు వస్తుంది సార్,
0: అదేం ప్రాబ్లం కాదు సార్.
8: వచ్చినప్పుడు షుగర్ మజ్జిగ కల్పిస్తాము.
0: షుగర్ కాదు, మీరు కొంచెం అదే ఆ మజ్జిగలో ఉప్పు వేసుకుందా అయితే కొంచెం బీపీ పెరుగుతుంది.
8: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అండి.
1: హలో.
9: హలో
0: సార్.
9: సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: గుడ్ ఆఫ్టర్నూన్.
9: అది నిజామాబాద్ డిస్టిక్ తాలూరు మండల్ సార్.
0: ఓకే అండి.
9: మా పాపకు ఒక 4 ఇయర్, ఇప్పుడు ఆవిడ వయసు 12 సంవత్సరాలు సార్. ఆమెకు ఒక 4 ఇయర్స్ బిఫోర్ కొద్దిగా ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి క్రియాటిన్ పెరిగి ఉన్నాయి సార్. దాంట్లో ఇప్పుడు నార్మల్ అయిపోయింది క్రియాటిన్, 0.67 ఆ లోపు ఉంటుంది సార్. అయితే దాంట్లో వాళ్ళు బీపీ గోళీ పెట్టారు ఒకటి, అయితే ఇప్పుడు 2.5 mg వాడుతుంది సార్ డైలీ సాయంత్రము స్టెమ్ లోని. అది ఎన్ని రోజులు వాడచ్చు సార్? ఆపేయచ్చా?
0: మీరు మెయిన్ గా నెఫ్రాలజిస్ట్ అడిగి, కిడ్నీ డాక్టర్ అడిగి ఆపేయచ్చు అండి. అప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందని పెట్టి ఉంటారు, కిడ్నీ ప్రాబ్లం కొంచెం సరైంది అంటున్నారు కదా. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చాలా మంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బీపీ పెరుగుతుంది. సో కిడ్నీ సెటిల్ అయ్యేందుకు బీపీ కూడా బెటర్ అవుతుంది కాబట్టి మీరు ఆయనతో మాట్లాడి మందులు, బీపీ మందు కావాలంటే ఆపేయచ్చు. చిన్నపిల్లలకి ఏంటంటే చార్ట్ ఉంటుంది ఈ వయసులో ఎంత బీపీ ఉండాలని, దాన్ని బట్టి వాళ్ళు చూసుకుని బ్లడ్ ప్రెషర్ నార్మల్ ఉందా ఆ వయసుకైనా చూసుకుని కావాలంటే ఆపేస్తారు. చాలా మంచి మెడిసిన్ అండి, వన్ ఆఫ్ ద లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ మెడిసిన్. ఎవరు ఎలాంటి ప్రాబ్లం ఉన్నాడు కూడా వాడచ్చు, అంటే బీపీతో పాటు వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా, కిడ్నీ ప్రాబ్లం వాళ్ళు కూడా వాడచ్చు. దానికి ఒకటే ప్రాబ్లం ఏంటంటే కొంతమంది కాళ్ళు వాపు కొంచెం వస్తుంది, అదేమి కిడ్నీ సెట్ వలన కాదు. ఏంటండి అయితే పర్ఫెక్ట్, మంచి మెడిసిన్.
1: అంటే ఇప్పుడు పాపకి ఎంత అండి వయసు?
9: 12 సంవత్సరాలు మేడం.
1: ఇప్పుడే 12?
9: అప్పుడు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు డెంగ్యూ వచ్చి దాంట్లో క్రియాటిన్ పెరిగిపోయింది.
1: అంటే ఇప్పుడు 4 ఇయర్స్ నుండి మీరు వాడుతున్నారు.
0: దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు మేడం, అంటే వేరే కారణాలు, కిడ్నీ ప్రాబ్లమ్ లేకపోతే కొంతమంది చిన్న చిన్న ట్యూమర్లు ఉండో అలాగే బీపీ పెరుగుతుంది. కానీ యూజువల్లీ బ్లడ్ ప్రెషర్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్, కానీ సెకండరీ హైపర్ టెన్షన్ అంటే వేరే కారణాల మూలాన బీపీ పెరగడానికి సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. బ్లడ్ ప్రెషర్ మరీ ఎక్కువ ఉండటం లేకపోతే ఏళ్ళ అమ్మాయి లాగా బాగా తక్కువ ఏజ్ లో బ్లడ్ ప్రెషర్ వచ్చిన వాళ్ళకి ఈ వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయో చూసుకుంటాం.
1: హలో. హలో
10: హలో
0: హలో చెప్పండి సార్.
10: నమస్కారం డాక్టర్ గారు.
0: నమస్తే అండి
10: డాక్టర్ గారు. ఇప్పుడు మామూలుగా ఈ గుండె జబ్బుల విషయంలో అనేక టెస్టులు చేస్తున్నారు కదండీ, అంటే ఈ సాంఘిక మాధ్యమాల చెప్తుంది ఏంటంటే హిమోసిస్టిక్ లెవెల్లో ప్రతి వాళ్ళు డాక్టర్ దగ్గర చేయించుకోవాలంటున్నారు. హిమోసిస్టిన్ లెవెల్స్ కి గుండె జబ్బులకు ఉన్న సంబంధం ఏంటి? నెక్స్ట్ అలానే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి విటమిన్స్ అవసరము, డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ రెండు విషయాలు మీరు ఖచ్చితంగా అడిగి తెలుసుకొని ఎంతవరకు అవసరమో నిర్ధారణ చేసుకుని మందులు వాడండి. మందులు అనేది సెకండరీ, ప్రైమరీ అని చెప్తున్నారండి. ఇది ఎంతవరకు నిజమో ఇది ఒక క్వశ్చన్ అండి. ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే TMT టెస్టులు కానీ కొలెస్ట్రాల్ టెస్టులు కానీ చేసిన తర్వాత అన్నిట్లో బాగా ఉన్న వరకు కూడా బేస్ లైన్ ఎవిడెన్సెస్ బాగా లేదని చెప్పేసి మన సిటీ స్కాన్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ పంపిస్తున్నారండి.
1: హలో.
0: ఓకే అండి, కట్ అయిపోయింది కానీ మీరు సో
1: వింటారు సార్.
0: సో బేసికలీ రెండు క్వశ్చన్లు అడిగారు. హోమోసిస్టిన్, హోమోసిస్టిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్లాటింగ్ కొంచెం అంటే రక్తం గడ్డగట్టే టెండెన్సీ.

0: ఒకసారన్నా టెస్ట్ చేయించుకోండి అని రికమెండేషన్ ఇచ్చారు. సో ఇవి చూసుకుని వాటికి ట్రీట్మెంట్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు మల్టీవైటమిన్స్ గురించి అడిగారు. యాక్చువల్లీ చాలా హ్యూజ్ స్టడీస్ చేశారు. ఏంటంటే మల్టీవైటమిన్స్ తీసుకున్న వాళ్ళకి యాక్చువల్లీ కొంచెం క్యాన్సర్స్ ఎక్కువ, వేరే ప్రాబ్లమ్స్ ఎక్కువ అని. మల్టీవైటమిన్స్ ఏమి అందరినీ తీసుకోమని ఎక్కడా కూడా రికమెండేషన్ లేదండి. కాకపోతే కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని వైటమిన్స్ కాన్స్టెంట్లీ తక్కువే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా వెజిటేరియన్స్ కాబట్టి మనకు B12 తక్కువ ఉంటాం, వైటమిన్ డి ఈ మధ్య ఎండలో ఎక్స్పోజర్ లేదు, డార్క్ స్కిన్ పీపుల్ మనం, అలాంటిది డెఫినెట్లీ మనం చూసుకుని వాడుకోవచ్చు. కానీ జనరల్గా అందరూ మల్టీవైటమిన్స్ వాడడం అవసరం. మీ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఈ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అని చూసిన తర్వాత కూడా వేరే టెస్టులు ఎందుకు రాస్తున్నారు అని. దీనికి ఒకటి మెటాబాలిక్ సిండ్రోమ్ అని ఉందండి. అంటే మీ బ్లడ్ ప్రెషర్ 120-80 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, మీ షుగర్, ఫాస్టింగ్ షుగర్ 100 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, అలాగే మీకు బాణపొట్ట ఉంటుంది, అంటే సెంట్రల్ ఒబిసిటీ ఇండియాలో చాలా కామన్, అలాగే మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉంటాం, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటాం, ఇవన్నీ కలిపితే అన్ని వ్యాధులు అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇది ఇండియాలో ఆల్మోస్ట్ 50% మందికి ఉంటుంది. ఇది కాకపోయినా సరే ఇండియన్స్ యాజ్ సచ్ ఆర్ ప్రీడిస్పోజ్. సో ఈ మధ్య ఒక బ్రహ్మాండమైన టెస్ట్, ఈ మధ్య అంటే 20 సంవత్సరాల నుంచి ఉంది కానీ ఇప్పుడే పబ్లిక్కి తెలుస్తుంది, ఏంటంటే సిటీ కొరనరీ కాల్షియం స్కోర్. ఇది కనుక మనం 40 ఇయర్స్ ఆన్వర్డ్స్ ఎవ్రీ 4 to 5 ఇయర్స్ చేయించుకుంటా అంటే గుండె రక్తనాళాలలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. మనకి మెయిన్ ఇంట్రెస్ట్ అక్కడ అది పెరిగిపోతుందా లేదా అని. అది షుగర్ మూలాన అవ్వచ్చు, బీపీ మూలాన అవ్వచ్చు, దేని మూలాన అయినా ఫైనల్లీ అక్కడ పెరిగిపోతుందా లేదా. మీకు బ్లడ్ ప్రెషర్ ఉంది, షుగర్ ఉంది కానీ అక్కడ ఏం పెరిగిపోవట్లే, నో ప్రాబ్లం. అలాగే మీకు ఏమీ లేదు కానీ అక్కడ పెరిగిపోతుంది, అలాంటప్పుడు మనం ఉన్న కొలెస్ట్రాల్ని ఇంకా తగ్గిస్తాం. సో ఈ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్.
1: అంటే ఇప్పుడు ఈ మధ్య TMT కొలెస్ట్రాల్ టెస్ట్లు అని అంటున్నారు సార్, అంటే అవి దేనికి ఉపయోగపడుతున్నాయి?
0: అవి చాలా పాత టెస్టులు మేడం. కొలెస్ట్రాల్ అనేది మన గుండె రక్తనాళాల్లో ఫైనల్లీ పెరిగిపోయేది కొలెస్ట్రాలే, కాకపోతే అది ఎక్కువ ఉండడం అవసరం. షుగర్ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్నా పెరిగిపోతుంది, స్మోకింగ్ చేసే వాళ్ళకి తక్కువ ఉన్నా పెరిగిపోతుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ మూలాన రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి అది తక్కువ ఉన్నా సరే పెరిగిపోతుంది. సో కొలెస్ట్రాల్ లెవెల్ అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ వేరే ప్రమాదకరమైన అంశాలు, బీపీను, షుగర్, బరువు ఎక్కువ ఉండటం, ఇవన్నీ ఉన్నాయా చూసుకోవాలి. ఇది కాకుండా ట్రెడ్మిల్ అనేది స్ట్రెస్ టెస్ట్. అంటే మనం బాగా పరిగెత్తించినప్పుడు హార్ట్ కూడా ఎక్కువ బ్లడ్ కావాలి, అలాంటప్పుడు దానికి సప్లై చేసే గుండె రక్తనాళాలు కుంచుకుపోవటం, అంటే నేరో అయినాయి అనుకోండి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ మూలాన, ఈ ట్రెడ్మిల్లో ECG తేడాలు వస్తాయి. కాకపోతే దీనిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి 3 రక్తనాళాలు ఉంటాయి, 3 ఒక 80% నేరో అయితే తప్ప ఇది పాజిటివ్ రాదు. కానీ హార్ట్ అటాక్స్ మీకు 50-60% నేరోయింగ్ మీద కూడా బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ అటాక్ రావచ్చు. సో చాలా మందికి ట్రెడ్మిల్ నార్మల్గా ఉండి కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి. సో మెయిన్గా మనకు చూసుకోవాల్సింది అక్కడ గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా లేదా అనేది. అది కష్టం, అది మనకు అల్ట్రాసౌండ్లో దేనిలోనూ తెలియదు. కాబట్టి ఈ మధ్య ఇండైరెక్ట్గా ఈ CT కొరనరీ కాల్షియం స్కోర్ ద్వారా అక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోతుందా లేదా అనేది తెలియటం తేలిక అయిపోయింది.
1: కాబట్టి ఈ టెస్ట్ ప్రధానమైంది ఇప్పుడు.
0: అవును, చాలా ఇంపార్టెంట్ టెస్ట్.
1: రైట్ సార్.
2: నమస్తే అండి, నా పేరు రాజశేఖర్ అండి.
0: రాజశేఖర్ గారు నమస్తే అండి.
2: అది చిన్న క్వశ్చన్ ఏనండి, అయితే అంత బాగానే ఉంది. పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి 80 ఇయర్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేటప్పటికి నేను జనరల్ గా అడుగుతున్నానండి, అంటే అతి ప్రసంగం కాకుండా, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొంచెం తేడా ఉంటుంది కదా. అంటే గవర్నమెంట్ కమర్షియల్ అంటే నేను వాళ్ళు అంటున్నానని కదా, కమర్షియల్ గా ఏదో ఒకటి చేసి ఇమీడియట్ గా దాని వ్యాధిని తగ్గిస్తానికి ప్రయత్నిస్తారు, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంత వైద్యం ఉండదు అంటారు. ఈ 2 కంపారిజన్ చెప్పండి. ఇంకోటి ఏంటంటే మానిటర్లో హార్ట్ బీట్, పల్స్ రేటు, ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉండాలి అనేది కొంచెం కాస్త తెలియజేయండి.
1: ఒకటండి, అంటే ట్రీట్మెంట్ విధానాలు అనేవి వేరు వేరుగా ఉంటాయి, ఉన్నటువంటి ప్రొవిజన్స్ బట్టి, ఉన్న డాక్టర్స్ బట్టి, ఉన్న అవకాశాలను బట్టి. అంటే అది ఒక డాక్టర్గా అది దాన్ని డివైడ్ చేయడం కష్టం. కానీ సార్, ఆయన అడిగిన మందులు
0: సార్ అడిగేది ఏంటంటే మానిటరింగ్ ఇప్పుడు చాలా మంది పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుని హార్ట్ రేట్ ఎంత ఉంది, సాచురేషన్ ఎంత ఉంది
1: చూస్తున్నారు సార్.
0: అలా సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే చాలా మంది పిక్యులర్ నోషన్స్ ఏంటంటే 50 కన్నా హార్ట్ రేట్ తక్కువ ఉండకూడదు, 100 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో అలా ఏమి ఉండదు, ఇట్స్ ఎ వైడ్ వేరియేషన్ కాబట్టి డోంట్ హ్యావ్ టు వర్రీ. అలాగే ఆక్సిజన్ సాచురేషన్ అనేది యూజువలీ తగ్గదు, అందరికి నార్మల్ గానే ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మెజర్ చేయటం ఏంటంటే బ్లడ్ ప్రెషర్,
1: బీపీ
0: అది. సో దానికి మనం ఓన్ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కుని ఇంట్లో 2000 రూపాయలకి ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవడానికి ఏముందండి, ఇంట్లో అందరూ చూసుకోవచ్చు. సో చూసుకుని అది

0: షుగర్
1: కొలెస్ట్రాల్ ఈ బరువు ఎక్కువ ఉన్నావా లేదా, ఈ సింపుల్ థింగ్స్. ఇంకోటి ఏంటంటే యోగా మ్యాట్, అది ఉంచుకుని మనం దాని మీద పడుకున్నా కూర్చున్నా మెడిటేషన్ చేస్తే చాలా వ్యాధులు తగ్గిపోతాయి. సో సింపుల్, వ్యాధులు తగ్గించుకోవడం సింపుల్.
2: సింపుల్ తెచ్చుకోవడమే కొద్దిగా కష్టం అవుతుంది. ఓకే సార్, శ్రోత.
1: హలో అండి.
3: సార్ నమస్తే. సార్
1: నమస్తే అండి.
3: నేను వరంగల్ నుంచి పాష అని మాట్లాడుతున్నాను.
1: పాష గారు చెప్పండి.
3: సార్ ఇప్పుడు మీరు ఒక ఇంత ముందు ఒక కష్టం ఒక
2: చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి.
3: ఇప్పుడు నాళాలలో పేరుకుపోతుంది అన్నది కదా,
2: అంటే కొలెస్ట్రాల్ అండి, కొవ్వు పేరుకుంటుంది, పేరుకుంటే కష్టము, అదే సమస్య అన్నారు డాక్టర్ గారు.
3: కరెక్ట్, అది మనం 5 సంవత్సరాలు తెలుసుకోవచ్చు కదా, దాన్ని ఏమంటారు?
1: అటెస్నా సిటీ, సిటీ కొరోనరీ కాల్షియం స్కోర్
3: అంటే 5 ఇయర్స్ కూడా చేసుకోవాలి. సరే,
1: ప్రతి 5 సంవత్సరాలు మీకు 40 సంవత్సరాల వయసు నుంచి ప్రతి 5 సంవత్సరాలు చేయించుకుంటా ఉంటే అది 0 రావాలి స్కోర్. సో 0 కన్నా ఎక్కువ వస్తా అంటే అక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అనేది ఇండైరెక్ట్ సూచన. అప్పుడు మీరు వేరే జాగ్రత్తలన్నీ తీసుకోవడానికి మనకు మోటివేషన్ వస్తుంది, అప్పుడప్పుడు మందులు కూడా వాడాల్సి రావచ్చు.
3: మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్, అది టెస్ట్
1: సిటీ కొరోనరీ సిటీ సిఎసి గుర్తుంచుకోండి, సిటీ హార్ట్ కాల్షియం స్కోర్ అనండి, అందరికి తెలిసి.
2: కాబట్టి శ్రోతలు విన్నారు కదా, మరి ఈ హైపర్ టెన్షన్ లేదా బీపీ అనేది మరి మనకు ఎన్నో సమస్యలను తీసుకొచ్చేటువంటి ఒక లైఫ్ స్టైల్, అంటే జీవన విధానంలో వచ్చేటువంటి సమస్య. అంటే జబ్బని చెప్పొచ్చు లేదో మరి డాక్టర్ గారు
1: జబ్బేనండి,
2: జబ్బే. కాబట్టి లైఫ్ స్టైల్ ని జాగ్రత్తగా చేసుకుంటూ మనం గనక మన జీవన విధానాన్ని మార్చుకుంటూ ఎప్పటికప్పుడు మన అంటే ఏదైతే బీపీ షుగర్ ఇలాంటి లెవెల్స్ అన్నింటిని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉండగలమో అప్పుడు ఆరోగ్యకరంగా ఉండగలం అంటున్నారు. ఏదైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు.
1: నమస్తే మేడం, థ్యాంంక్ యూ.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
6: మీరు ఇంతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.
7: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
8: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
7: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
9: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
6: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 3 గంటలు దాటింది. ఇప్పుడు ముంబై వివిధ భారతి కార్యక్రమాలు రిలే వింటారు.
10: నమస్కార్ వజా బతాయి థీ, ఆజ్ భీ హెల్దీ నమస్కార్ హీ వజా బతాయి
11: భాయి. ఏక బార్ జబ్ భీ ఆతే నా తో అప్నే శ్రోతాఓ కో యాద్ దిలా దో, హెల్త్ కా ధ్యాన్ రఖ్ రహే హో నా,
10: హాన్
11: సెహత్ కా ఖయాల్ హై యా నహీ.
10: इसीलिए भाई दीपा जी जब भी आएंगी ना वो स्वास्थ्य से भरा नमस्कार करेंगी.
11: और आपको ये बताना है कि आपने स्वास्थ्य का ख्याल रखा है या नहीं.
10: हाँ, तो भाई हमारे कौन से साथी अपने स्वास्थ्य का ख्याल रख रहे हैं? हमारी सहेलियां अपने परिवार वालों के स्वास्थ्य का ख्याल रख रही हैं.
11: जी बिल्कुल,
10: वो हमसे साझा कर सकती हैं. लेकिन विषय जिन पर हम बात करेंगे वो हम साझा कर लेते हैं.
11: स्वास्थ्य का ख्याल रखना देखो ना इसलिए भी बहुत जरूरी है, इन दिनों बहुत गर्मी हो रही है तो ये एक जायज सी बात है कि पसीना आता है, लेकिन कई लोगों के पसीने से दुर्गंध आती है.
10: हाँ,
11: है ना.
10: कुछ लोग इस बात का ख्याल रखते हैं कि जब हम किसी के पास बैठे हों तो दूर से भी उसे नाक भौं सिकोड़ने की जरूरत ना पड़े या उसे भी अच्छा महसूस हो, तो अपने आप को साफ सुथरा और स्वच्छ हाइजीन के पर ध्यान रखते हुए वो जो रखते हैं. तो इस बात का सभी ख्याल रखें। और इसमें क्या उपयोगी टिप्स हो सकते हैं, थोड़ी हम मदद करेंगे, थोड़ी हमारे जो सुनने वाले

మనస్సు నిండా. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి నుంచి అయితే రాత్రి 11 గంటలకు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలను శ్రోతలు ఎఫ్ఎం 100.2 MHz పైనే, ఇంకా న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై కూడా వినొచ్చు. మరి ఇవాళ కార్యక్రమాలలో ఇంకొంచెం సేపట్లో మీ మాటలు మీరు కోరుకునే పాటలతో సాగే మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. అదైనాక 5:30 కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుండి హెచ్చరిక కథ, ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి మంచి దొంగ ఈ కథలు ప్రసారమవుతాయి. 5:45 లలిత సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ రామారావు పాడిన లలిత గీతాన్ని వినొచ్చు. ఇంకా రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలన్నింటినీ 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో తెలుసుకోవచ్చు. ట్యూన్ చేసి ఉంచుండ్రీ 100.2 FM మనస్సు నిండా.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రి, పాటైనుండ్రి, నీ మాటలు నీకోసం పాటలు. శ్రోతలు, కార్యక్రమం పేరులోనే ఉంది కదా, మీరు చెప్పే మాటలు, మీరు కోరుకునే పాటలు ఈ మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో. మరి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను అడగడానికి మీరు చేయవలసిన నంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. ఇవాళ్టి కార్యక్రమంలో ముందుకెళ్ళ విందాం తమ్ముడు సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట.

ఇది మన యాస మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మనకు నచ్చిన పాటలను 100.2 ఎఫ్ఎం ద్వారా వినాలనుకుంటే శ్రోతలు అందరూ సింగిడి లేదా మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమం ఇంకా హుషారు గీ కార్యక్రమాలలో ఫోన్ చేసి పాటను అడుగుతున్నారు. మరి ఫోన్ చేయడం కుదరకపోయినా లేదంటే వీలుగాకపోయినా ఈ కార్యక్రమాలలో నచ్చిన పాటను వినాలనుకుంటే ఉత్తరం ద్వారా కూడా పాటను కోరే అవకాశాన్ని కల్పించింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. అదెట్లంటే స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్ 504001 ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి పంపచ్చు. అట్లనే మీకు నచ్చిన పాటను వినొచ్చు 100.2 ఎఫ్ఎం ద్వారా. మరి ఇయాల్టి కార్యక్రమంలో ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి నుంచి ఈశ్వరయ్య, రామ్మోహన్, ప్రభాకర్, వికాస్, వసంతలక్ష్మి, రేయాన్ష్ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు. వీళ్ళందరూ గోదావరి సినిమా నుండి ఉప్పొంగలే గోదావరి అనే పాటను కోరుతున్నారు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటైనుండి కార్యక్రమంలో సినిమా పాటలు. మరి కార్యక్రమానికి ఫోన్ చేసి మాట్లాడి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన నంబర్లు 0887 3 2 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 2300 801 లేదా 2950 081 ఈ నెంబర్లకి. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో
2: మేడం
1: నమస్తే, శుభ సాయంత్రం. ఎవరు, ఎక్కడి నుంచి?
2: జై శ్రీరామ్ అండి.
1: ఆ జై శ్రీరామ్, మీకు కూడా చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు శ్రీనివాస్ వర్మ అండి.
1: శ్రీనివాస్ వర్మ గారు నిర్మల్ నుంచి?
2: అవునండి.
1: చెప్పండి, ఏం చేస్తుంటారు?
2: మేడం నేను ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తాను.
1: ఫ్యాషన్ డిజైనర్ గా? అంటే మీరు ఈ రంగాన్ని ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా?
2: మేడం
1: ఫ్యాషన్ డిజైనింగ్ ని ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా అంటున్నా.
2: అవునండి, ప్రత్యేకమైన కారణం ఉంది.
1: చెప్పండి.
2: స్వరూప అని నా గర్ల్ ఫ్రెండ్ అండి, టీచర్. ఆమె కోరిక మేరకు నేను ఫ్యాషన్ డిజైనర్ గా నేను స్థిరపడిపోయినా.
1: ఓకే, స్థిరపడారు. ఎట్లా ఉంది మరి మీ వ్యాపారం, బాగా నడుస్తుందా?
2: చాలా చాలా బాగుంది.
1: నిర్మల్ నుంచి ఫోన్ చేస్తున్నా అన్నారు, మరి చెప్పండి, ఆదిలాబాద్ కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా?
2: అవునండి, వింటుంటామండి. నా ప్రేయస్ కోసము
1: తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.

0: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట నుండి. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో మేడం, నమస్కారం. మేడం
1: నమస్తే, శుభ సాయంత్రం. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు కిషన్ రావు మేడం.
1: కిషన్ రావు గారు తాంసి నుంచి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అయిపోయినాయి మరి
2: పనులన్నీ?
1: పనులన్నీ అయిపోయేసరికి ఖరీఫ్ టైం దగ్గరకు వచ్చేస్తుంది కదా. అంతేనా? ఈ సంవత్సరం ఏమేద్దాం అనుకుంటున్నారు? మరి ఏమైనా మారుస్తున్నారా పంటలు, లేకపోతే పోయిన సంవత్సరం వేసినయినా? అవునా, ఇంత అంటే మొన్న ఇప్పుడు ఈ ఏడాది ఏమేసిండ్రు? పత్తినా?
2: పత్తి ఉండే మేడం బాగా.
1: ఇప్పుడు పత్తితో పాటు మొక్క ఇస్తామంటున్నారు.
2: కాకపోతే ఆయిల్ పందులది బాగా ఇబ్బంది ఉన్నది కాబట్టి
1: పచ్చనే
2: లాభం ఉంది.
1: మొక్క మరి అంటే ఇప్పుడు వర్షాకాలం వేస్తే కొంచెం ఏమైనా ఇబ్బంది కాదా?
2: అదే అదే మేడం, పందులతో ఇబ్బంది లేకుండా మొక్క వేస్తుంది మేడం. పత్తి అంటే పత్తికి బాగా ఖర్చులు ఉన్నాయి కదా మేడం.
1: అవునవును,
2: కష్టకారులు ఎప్పటి నుంచి చూసినా అప్పుల పాలే
1: ఉంటుంది. ఏ పంట వేసినా అంతే ఉంటది, రైతన్న కష్టం. ఇక
2: మళ్ళీ ఇప్పుడు కొనడానికి కూడా ఇప్పుడు జొన్న పంట వెళ్ళింది మేడం, కొనాలంటే బాగా పరిచయం.
1: బాగా ఇబ్బంది పడుతున్నారు రైతన్నలు అందరూ, అందరూ ఒకటేసారి తీసుకోపోకూడదు, అట్లా కూడా కష్టమే అవుతుంది.
2: అది కూడా తప్పు మేడం రైతుల్ది.
1: అంటే కొన్ని కొన్ని ఊర్లకు కొన్ని కొన్ని డేట్లు కేటాయించింది కదా ప్రభుత్వం, దాన్ని మనము పాటించాలి. ఇక
2: మళ్ళీ ఇంకోటి మేడం, ఇప్పుడు మొత్తానికి కొత్త మనుషులు కొనాలి కదా మేడం ఈ ప్రభుత్వం.
1: అవునవును,
2: పోయిన ప్రభుత్వం మంచిగా ఉండే మేడం, ఈ ప్రభుత్వం అయితే రైతుల గురించి ఏమి పట్టించుకోలేదు.
1: అంతే అంటారా?
2: ఆయన
1: చూద్దాం రైతులను కూడా. అంటే ఒక్కొక్కసారి అట్లా కష్టం వస్తుంది, తొందరగానే ప్రభుత్వం అన్ని మీ అంటే పండించిన పంటలు తీసుకోవాలని కోరుకుందాము. అవునవును, చెప్పండి ఏ పాట వింటారు ఇలా కార్యక్రమంలో? తప్పకుండా ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు అడిగిన పాట వస్తుంది. సరే, మీ అందరి కోసం.
2: ఓకే మేడం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో చివరగా విందాం. చలో సినిమా నుండి అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట.

ఇవి ఇయాల్టి మాట చెప్పుండ్రీ పాడైనుండ్రీ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు జమట్టు ఐదుగుట్టంగుండే మాట చెప్పుండ్రీ పాటైనుండ్రీలో మరిన్ని సినిమా పాటల్ని వినొచ్చు. శ్రోతలు ఇప్పుడు ఫోన్ గలవనల్లో ఫోన్ చేయడం కుదరకపోయినా రాత్రి 8 గంటలకుండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన జోరైన సినిమా పాటల్ని వినొచ్చు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. చిన్న పిల్లగాండ్రని దగ్గర ఉసిపెట్టుకుని అనగనగనగా ఒకప్పుడు అంటూ ప్రేమగా ఏదన్నా కథ చెప్పడం షురూ చేస్తే వద్దనకుండా కూర్చొని వింటారు. చెప్పడంలో ఆసక్తి హావభావాలు ఉంటే వినే పిల్లల్లో కూడా కథలు ఎంతో ఆలోచన శక్తిని పెంపొందిస్తాయి. కథలు వినడం అంటే వాళ్లకు కూడా ఇష్టం పెరుగుతుంది. కానీ మారుతున్న ఈ ఆధునిక కాలానికి అనుగుణంగా అంత సమయం ఎవరి దగ్గరన్నా ఉంటుందా అంటే చాలా తక్కువే అని చెప్పచ్చు. కథలు చెప్పడం కూడా తగ్గిపోయింది చాలా వరకు. అందుకే పిల్లలందరి కోసం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రతి బుధ గురు శుక్ర శనివారంలో పొద్దుమట్టు 5:30 ఈ కథిందాం కార్యక్రమం ద్వారా ఎన్నో తీరులైన కథలను వినిపిస్తుంది. ఇవాళ కూడా కథిందాం కార్యక్రమంలో గరిపెల్లి అశోక్ రచించిన సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుండి హెచ్చరిక కథ, ఇంకా కన్నగంటి అనసూయ రచించిన స్నేహితులు కథల సంపుటి నుండి మంచి దొంగ ఈ కథల్ని విందాం. ముందుగా ప్రకటనలు.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస.
0: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథిందాం కార్యక్రమంలో ముందుగా విందాం సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుండి హెచ్చరిక కథ. రచన గరిపెల్లి అశోక్. ఈ కథ చెప్తున్నది జి జ్యోతి.
4: విధిశారణ్యమనే అడవికి రాజు వీరకేసరుడు అనే సింహం. ఎన్నో ఇలసంది వీరకేసరుడి కుటుంబమే పాలన చేస్తూ తమ అడవుల్ని, తమ ప్రాంత నివాసాల్ని రక్షించుకుంటున్నాయి. అందులా చీమ, దోమ, చిట్టెలుక, పావురము, చిలుక, గండభేరుండం లాంటి ఎన్నో పక్షులు, ఏనుగులు, గుర్రాలు, జింకలు, జిరాఫీలు, పులులు, చిరుతలు, గిట్లా ఒక్కటేమిటి అన్ని రకాల జీవులు నివసించేటివి. ఒకనాడు రాజు పరివారంతోటి, ముఖ్య అనుచరులతోటి, మంత్రులైన పులి, చిరుత, తోడేలు, ఏనుగు మొదలైన వాటితో కలిసి అరణ్యం, అడవి ఎట్లున్నది, ఏమైనా నశించిపోయిందా, మనుషులు ఎంతదాంక ధ్వంసం చేస్తున్నారు అడవిని, జంతువులేమైనా పాడు చేసినాయా అని పొదుగాల్నే చూడతందుకు బయలుదేరాయి. ఇక్కడంతా బాగానే ఉన్నది, ఇక్కడ మనుషులు నష్టం చేశారు. తమ అవసరాల కోసం, విలువైన కల్ప కోసం చెట్లను నరికివేసిండ్రు అని చూసుకుంటా అలా అలా తిరుక్కుంటా పొజ్జమడదాకా నీటి గుంటల వద్దకు చేరేసరికి అక్కడ ఏవో జంతువుల కలేబరాలు కనబడ్డాయి. ఆట్ని చంపి ఎన్నో రోజులైనట్లు జంతు ఆకారంలో పేర్చినట్లున్న ఎముకలు కనబడ్డాయి. సుమారు 5-6 జంతువులవి కావచ్చు. నీటి గుంటలున్న ప్రాంతంలో జనసంచారముండదు, కాని మేతకచ్చిన పశువులు నీళ్లు తాగేతందుకు అనుకూలంగా ఉంటది. గా పరిస్థితిని గమనించి వీరకేసరుడు, మంత్రివర్యా, ఈ అడవిలో ఎక్కడ ఏది గనవల్లే, ఇక్కడ మాత్రం గిట్ల గనవడ్డది, ఓలు చేసినట్లు. ఏమో తెలియదు మహారాజా, ఈ పనిని నక్కలు, తోడేళ్లు చేసుండొచ్చు అని అనంగనే తోడేళ్ళు, మేం గిసుంటి పనులు చేయలేదు మహారాజా, గతంలో మేకల మంద మీద, గొర్రెల మంద మీద దాడి చేసినాం, తిన్నంతదాకా తిని మీకందరికి తెచ్చిచ్చినాం గదా, మమ్మల్ని నమ్మున్రి అని అనంగనే, చిరుత పని కావచ్చు అని అనంగనే ఏనుగు, కొన్ని రోజులుగా అది అనారోగ్యంతోటున్నది, దాని కాలికి గాయమై ఎటూ కదలకుండా ఉన్నది, నిన్న ఇవ్వాల్లా నడుస్తున్నది గంతే అని అన్నది ఏనుగు. ఇక మిగిలింది ఓళ్ళు, పులి పని అయ్యుంటదా అని అనుకుని, పులిరాజా, ఇది ఓళ్ళు చేసుండొచ్చు అని ప్రేమగా అడిగితే ముందుగా నసిగిన తర్వాత నిజం చెప్పక తప్పలేదు పులికి. నీళ్లు తాగతందుకచ్చిన ఆవుల్ని, దూడల్ని, ఎద్దులను ఇలా అని చెప్పబోతుండగా నాకు అర్థమైంది, ఇక ఆపు. నీ ఒక్కదాని ఆకలి, నీ కుటుంబం ఆకలి తీర్చేతందుకు గీ పాడు పనులు చేసినావు రహస్యంగా. ఇదంతా ఎప్పుడు ఎట్లా చేసినావు? ఒళ్ళోళ్ళు పాల్గొన్నారు అని గట్టిగా సింహం నిలదీసేసరికి తప్పును ఒప్పుకున్నది పులి. నీ ఆకలిని తీర్చుకోతందుకు ఆవులు దూడలు కావాల్సొచ్చినాయా? మన అడవిలో ఇన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆహారం ఉండనే ఉండది. అసలు తిండి కొరత లేనేలేదు. పాపం ఆ ఆవుల్ని నీ మాటలతో ఏ మాయ చేసినవో, లేదా నీ బలంతో లొంగదీసినవో. గా ఆవులు ఊర్లోని వాళ్లకి తల్లుల్లాంటివి. పసిపిల్లలు తల్లిపాలు త్రాగినంత సమానంగా తృప్తిగా ఆవు పాలం తాగుతారు. గందుకే ఆ ఊరళ్ళు అందరూ ఆవును గోమాత అంటారు. పాల ద్వారా దొరికేటి ఇతర పదార్థాలు వాళ్ళకెంతో అవసరం. అయినా పాలు ఇస్తున్నా అని ఏ ఒక్కనాడైనా అది ఏమైనా నోరుదర్శి అడుగుతదా? అత్తాగేది నీళ్లు, కుడిది, తినేది పిండి, దొరికితే పచ్చగడ్డి, లేకపోతే ఎండుగడ్డి సొప్ప. అది బ్రతికినంతకాలం అది సేవ చేస్తూనే ఉండే నిస్వార్థజీవి. చనిపోయినాక కూడా వాటి తోలుతోటి కొమ్ములతో ఎన్నో వస్తువులు తయారు చేసుకుంటారు మనుషులు. కొత్తగా గృహప్రవేశం చేస్తే గోవులు ప్రవేశించినాకనే మిగతా కార్యక్రమాలు చేస్తారు. అంతేగాదు, గోమూత్రం, పేడ, నెయ్యి, పెరుగు, పాలు, పంచగవ్యం అని పిలువబడే ఇవి ఎంతో ఉదాత్తమైనవి, ఆరోగ్యకరమైనవి, పవిత్రమైనవని పెద్దలు చెప్తారు. వాటి పాదాలకి నమస్కారం చేస్తారు. ఆవుల్లాంటి సాధు జంతువుల్ని హింసించి చంపి నీవేం పుణ్యం మూటగట్టుకుంటావు? సొంత పిల్లలా చూసుకునే యజమానులు ఎంత దుఃఖిస్తున్నారో, దూడలు ఎంత అల్లలాడుతున్నాయో. నిస్వార్థమూర్తులైన అవి దేహత్యాగం చేయతందుకు కూడా ఎనుకాడవు, మాటకు కట్టుబడుంటాయి. ఇక ముందు గిసుంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించిండు వీరకేసరి అనే సింహం.
0: సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుండి హెచ్చరిక కథ విన్నారు. రచన గరిపెల్లి అశోక్, కథ చెప్పింది జీ జ్యోతి. ఇప్పుడు విందాం కన్నెగంటి అనసూయ రచించిన స్నేహితులు కథల సంపుటి నుండి మంచి దొంగ కథ. ఈ కథ చెప్తున్నది ది సంధ్యాలీల.
5: గంగాపురంలా గంగయ్య అనే దొంగుండేటోడు. అర్ధరాత్రి దాటినాక తను ఒకనాడు దొంగతనం చేయతందుకు ఒక ఇంటికి పోతాడు. ఆ ఇంటి గోడకు కన్నం జయంగా లోపట్నుంచి పిలగాని ఏడుపు, ఏవో మాటలు వినిపించి షౌలు రిక్కించుకుంటాడు. ఆ ఇంటామె పిలగానికి పాలు దిమ్మని భర్తను అడుగుతుంది. తన తాట పైసలు లేవని బాధగా చెప్తాడు భర్త. అలా పరిస్థితికి దొంగ మనసు జాలితోటి నిండిపోతుంది. దబ్బదబ్బాలు పోయి పాలు తీసుకొనొచ్చి అలా కడప ముంగాటు ఉంచి తలుపు కొట్టి దాక్కుంటాడు. గా సప్పుడిని గీయాళ్ళలా ఓళ్ళచ్చిండ్రు అనుకుంటా తలుపు తెరుస్తుంది ఆ ఇంటి ఆమె. దర్వాజ ముంగటున్న పాలగిన్నెను చూసి తెల్లబోతుంది. దేవుడే వంపి ఉంటాడు

0: నీ భర్తతోటని పాలు గరం చేసి పిలగానికి తాగిపిచ్చి పడుకోబెడుతుంది. ఇక కొన్ని రోజులకు దొంగ మర్రా ఇంటి ముంగాటికెళ్ళి దొంగతనానికి ఓంగా ఆ ఇంట్లో దీపం ఎలుతురుండు చూసి కిటికీ కాడికి వచ్చి లోపటికి తొంగి చూస్తాడు. లోపట ఆ ఇంటైనా పిలగాన్ని పడుకోబెట్టి నుదురుమీద తడిబట్టేసుకుంటుంటాడు. గట్ల ఎంతసేపు తడిబట్టేస్తావానికి, మందేయాలా, అప్పుడే జ్వరం దిగుతుంది, దుకాన్లకు పోయి మందు దేపో అని అంటది. అయితే ఇప్పుడు సుఖ ఆ ఇంటైన దగ్గర పైసలు లేవు అనే సమాధానమే వస్తుంది. మన తాట పైసలున్నప్పుడు రోగాలు రావు, పిలగాని పానంకేమన్నా అయితే అని ఎక్కెక్కి ఏడ్చుకుంటా, యాడన్నా దొంగతనం చేసైనా మందులు తీసుకురాపో, లేకుంటే మనోడు మనకు దక్కడు అని అంటది. గా మాటలిన్న దొంగ ఉలిక్కి పడతాడు. ఇల్లింటి పరిస్థితులు ఎంత దీనంగుంటే తప్పితే ఏ భార్య అన్నా స్వయంగా భర్తనే దొంగగమ్మంటది. జాలనిపిస్తుంది దొంగకు. మర్ర వెనుక పోయి మందు తీసుకొనొచ్చి కడప ముంగట పెట్టి తలుపు కొట్టి మర్ర దాక్కుంటాడు. ఎప్పట్లెక్కనే భార్య బయటకచ్చి చారడంత ముఖం చేసుకొని మందులు తీసుకొని మర్ర దేవుడే పంపి ఉంటాడు అనుకుంటా పిలగానికి మందేసి పడుకోబెడుతుంది. ఇక తర్వాత మూడో నాడుసుక గదేయాళ్లకు దొంగ వాళ్ళింటి ముంగటికెళ్ళి పోతుంటే లోపట్నుంచి ఏవో మాటలు వినిపించి ఆగిపోతాడు. ఏదైనా దంద చేయాలంటే పైస కావడుతుంది, పైస లేకుంటే దంద చెయ్యలేం. ఊళ్ళ్యా ఎంత తిరిగిన సుఖ ఏ పని దొరుకుతలేదు. తల్లిదండ్రులకు కూడా పానం మంచే లేదు. ఎట్లయినా డబ్బు సంపాదించి తల్లిదండ్రులకు మంచి దవాఖానలో చూపియబడుతుంది. నేనెప్పుడు సంపాదించాలా, వాళ్ళనెప్పుడు దవాఖానలో చూపియాలా, గీలోపట వాళ్ళకేమన్నా అయితే దేవుడు నన్ను క్షమించడిగా అనుకుంటా గట్టిగా ఏడుస్తాడు ఆ ఇంటైనా. ఓదార్స్తూ ఉంటది అతని భార్య పాపమని మనసులు అనుకొని అప్పటికప్పుడే ఆలోచించి ఇంటికి పోయి అంతకుముందు తను దొంగతనం చేసుకొనొచ్చిన మేజాబల్లని తీసుకొనొచ్చి గడప ముంగాటు ఉంచి, రేపు పట్నంలా అంగడున్నది, దీన్ని అమ్మి ఆ సొమ్ముతోటి దంద చేసి నీ తల్లిదండ్రులని కాపాడుకో అని చిట్టి రాసి పెట్టి పోతాడు. ఆ చూసి మస్తు సంతోషిస్తారు భార్యాభర్తలిద్దరూ. సాక్షాత్తుగా దేవుడే దిగచ్చి స్వయంగా అలా సహాయం చేసిండని మస్తు సంతోషపడి దాన్ని అంగడి తీసుకపోయి అమ్ముకుందామనుకుంటారు. అయితే గా వస్తువు పోగొట్టుకున్నోళ్ళు ఆ వస్తువు అంగడిలో అమ్మతందుకస్తదేమో అని గత నెల రోజుల కాడికెళ్ళి ప్రతిదినం అంగడికస్తూనే ఉన్నారు. అనుకున్నట్టే అలా వస్తువు నాళ్ళు గుర్తుపట్టి, అమ్మయ్యా దొరికిండు దొంగ అనుకొని రాజుగారికి ఫిర్యాదు చేస్తారు. ఇక రాజాజ్ఞ మేరకు అప్పటికప్పుడు అంగడికి పోయిన రాజభటులు మేజాబల్లా అమ్ముతున్న ఇంటైనని రాజాస్థానంకు లాక్కపోయి రాజు ముంగటలు ఇలా పెడతారు. గప్పుడు గ ఇంటి యజమాని లబ్బో దిబ్బో అనుకుంటా జరిగిందంతా రాజుకి వరిస్తాడు. రాజుకు పరిస్థితి అంతా అర్థమైపోతుంది. అంత ఇన్న రాజు ఆ దొంగని ఎట్లా పట్టుకోవాలా అని ఆలోచించి అప్పటికప్పుడు మనసులొచ్చిన ఆలోచనని వాళ్ళందరికి అర్థమయ్యేటట్టు చెప్పి తనను వదిలేస్తాడు. ఇక దాని ప్రకారమే ఆ ఇంటి ఆయన మరుసటి వారం ఎప్పట్లెక్కనే మేజాబల్ల అమ్ముకుందామని అంగడిలా కూర్చుంటాడు. గూడ్సేపటికే ఓళ్ళో వచ్చి ఒక్కపారి ఆ ఇంటి ఆయనని బంధించి, దొంగ దొంగ రండ్రి రండ్రి అని గట్టి కొరుతాడు. పెద్ద లొలియేస్తాడు. దాంతో చుట్టూ మస్తు మంది గుమిగూడతారు. గంతేకాదు, నేను దొంగను గాను అని అతను ఎంత చెప్పినా వినకుండా అతన్ని మస్తు కొడతారు. అయితే ఆ ఇంటి ఆయనకు మంచి బేరం దొరికి ఆ మేజాబల్ల అమ్ముడు పోతే మంచిగుండు, అలా జీవితానికి ఒక దారి దొరుకుతుంది అని అనుకుంటా మారు వేషంలోనే ఆడదాన్నే తిరుక్కుంటా ఇదంతా గమనిస్తున్న దొంగకు అతన్ని వాళ్ళంతా గట్లా కలిసి కొట్టుడు అన్యాయం అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఆ వస్తువు మాది అంటున్నోళ్ళది కాదని అతనికొక్కడికే తెలుసు. గిల్లెవరో కొత్తొల్లవు, మేజాబల్ల ఆళ్లదని బుకాయిస్తున్నారు అని గ్రహిస్తాడు దొంగ. పైగా అతనికేదో ఉపకారం చేద్దామని, గట్లన్నా అతని తల్లిదండ్రులను కాపాడచ్చని అనుకుంటున్నాడు. తీరా చూస్తే శయ్యన్నేరంకు దెబ్బలు తింటున్నాడు. ఈ పాపం తనదవు, తంజేసిన పాపంకు అతనెందుకు తన్నులు తినాలా అని ఆలోచించి దబ్బ దబ్బ అడిగి పోయి, ఆ వస్తువు మీదెట్లవుతుంది, అది మీది కాదు అంటాడు వాళ్ళందర్నీ దూరంగా నెట్టుకుంటా. ఎందుకు కాదు, మాది కాదని నీకెట్లా గుర్తు అంటారాళ్ళు. అతనికై అనుమానంగా చూసుకుంటా, నాకు తెలుసు ఏంటికంటే అది దొంగతనం చేసింది నేనే కాబట్టి అని అంటాడు దొంగ. ఇచ్చత్రంతోటి సంతోషంతోటి సూషి చెయ్యెత్తి ఆ దొంగకు దండం పెడతాడు ఆ ఇంటాయన. మారువేషంలున్న భటులు గిదంతిని దొంగను బంధించి రాజాస్థానంకు లాక్కుపోతారు. తన ఆలోచన వారినందుకు రాజు మనసులా మస్తు సంతోషం అనిపించి జరిగిందంతా దొంగ నోటితోటే చెప్పిస్తాడు రాజు. నువ్వు మంచోడవని నాకప్పుడే అర్థమైంది, నీ మనస్తత్వం ప్రకారం తప్పక ఆ మేజాబల్ల అమ్ముడైందా లేదా అని చూడతందుకస్తావని నేను ఊహించిన, నా ఊహ నిజమైంది అని దొంగను మెచ్చుకుంటాడు. గంతేగాదు ఆ ఇంటి యజమానికి తన కొలువులా ఒక ఉద్యోగమిస్తాడు. ఇక తర్వాత రాజు ఆ దొంగనుద్దేశించి గిట్లంటాడు, నువ్వు మంచి దొంగవు, ఇతరులకు సహాయం చేయాలనే మనస్తత్వం నీది, దొంగల్లల్లా గిది తక్కమందికుంటది, గందుకని ఇప్పటిదాకా నువ్వు చేసిన దొంగతనాలకు 3 నెలల కారాగార శిక్ష విధిస్తా. శిక్షాకాలం ముగిసిన వెంటనే నువ్వు సుఖ మా కొలువుల ఉద్యోగంలో చేరచ్చు. రాజు గిట్ల ప్రకటించంగానే సభలో ఉన్నోళ్లంతా సప్పట్లతోటి తమ ఆమోదాన్ని తెలియపరుస్తారు. ఇన్నరా పిలగన్లు, దొంగల్లల్ల సుఖ మంచి దొంగలుంటారు, అసలు దొంగతనం చెయ్యాలి అనే ఆలోచన రాకుంటే ఇంకా మంచిగుంటది కదా.
1: కన్నెగంటి అనసూయ రచించిన స్నేహితులు కథల సంపుటి నుండి మంచి దొంగ కథ విన్నారు. ఈ కథ చెప్పింది బి సంధ్యలీల. ఇక రేపు జమట్టు 5:30 ప్రసారమయ్యే కథిందాం కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుండి, ఆత్మార్పణ కథ, ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి సీత గీత ఈ కథల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. లలిత సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం MS రామారావు పాడిన లలిత గీతాలు.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

రేపు పొద్దున్నటి 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో పని పాట. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెరా గ్రామానికి చెందిన జానపద గాయని కడదారపు సునీతతో జి గంగమణి పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6 గంటలు కావస్తున్నది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగా ఇయాల రాత్రి 11 గంటలదాకా ప్రసారమయ్యే కార్యక్రమాలలో పల్లె పదాలు కార్యక్రమంలో 6:20 తాంసీ మండలం బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన గుడికందుల గంగాధర్ బృందం పాడిన జక్కుల కాషాయ తత్వాలు 4వ భాగం, ఇంకా గుడిహత్నూర్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సిరికొండ దేవుబాయి బృందం పాడిన గురుబోధ పాటలు. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇయాల రాత్రి 7:00 భూసార పరీక్షల ఆధారిత ఔషధ యాజమాన్యం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎం సురేష్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో సమీకృత వ్యవసాయం గురించి బజార్హత్నూర్ మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన రైతు కాళ గణపతితో యు దినేష్ పెట్టిన ముచ్చట వినొచ్చు. ఈ కార్యక్రమ సమర్పణ యు దినేష్. బాసరుచులు కార్యక్రమంలో ఇలా రాత్రి 9:30 ప్రముఖ రచయిత నందగిరి వెంకటరామారావు చారిత్రాత్మక కథానిక నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి ఎలనాగా కవితా పంక్తులు, చదివినది ఎస్ రాజవర్ధన్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో రాత్రి 10:00 దేవేంద్ర మురుదేశ్వర్ వేణుగానం వినొచ్చు. రాత్రి 9:40 ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వినొచ్చు. ఇక రాత్రి 8:00 హుషారు కార్యక్రమంలో జోరైనా సినిమా పాటలుంటాయి. మధురిమ కార్యక్రమంలో రాత్రి 10:30 హాయైన పాటలు వినొచ్చు. రేపొదిగల్లా 5:50 నుంచి రాత్రి 11:00 వరకు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలలో అంబటాల సంగతులు కార్యక్రమంలో రేపొదిగల్లా 7:00 తిండితో మనం నిమ్మకాయ షర్బత్ ఆమ్ పన్నా తయారీ గురించి ఆహార నిపుణుడు ఏ రాంబాబు ప్రసంగం, ఇంకా ధ్యానం దాని ప్రయోజనాలు ఆదిలాబాద్లోని రిమ్స్ ఛాతీ విభాగం అధిపతి హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం శిక్షకులు ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ జాదవ్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట, అట్లనే కైతా శీర్షికన ముద్దసాని శ్వేత సివే కవితలు ప్రసారమవుతాయి. రేపొదిగల్లా 10:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం వినొచ్చు. కతిందాం కార్యక్రమంలో రేపొజమట్టు 5:30 సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుండి ఆత్మార్పణ కథ, ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి సీత గీత ఈ కథలు ప్రసారమవుతాయి. 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో పని పాట ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెరా గ్రామానికి చెందిన జానపద గాయని కడదారపు సునీతతో జి గంగమని పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. గిరిపదం ఆదివాసీ కథాగానాలను వినిపించే కార్యక్రమంలో రేపొజ్జమట్టు 6:20 తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి అనితా బృందం కొలాం భాషలో పాడిన భీమదేవుని పాటలు, ఇంకా భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యూబాయి బృందం పాడిన జువారింగ్ పాటలు ప్రసారమవుతాయి. ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో రేపు రాత్రి 7:00 ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రేపు పత్తిలో వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా చేపట్టవలసిన చర్యలు, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు. రేపు రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్షిటిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజమల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ 3వ భాగం ప్రసారమవుతుంది. ఇవి ఇయాల రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలు వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:10 మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎడ్రపాటి మాధవీలత. ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూన్8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గవర్నర్ వీడియో సందేశాన్ని లోక్ భవన్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో డాలర్, పెట్రో డాలర్ల వినియోగాన్ని తగ్గిస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ అన్నారు. దేశ కరెన్సీ విలువను కాపాడడంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. తాను తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండే వాహనాల వినియోగాన్ని తగ్గించానని పేర్కొన్న శివప్రతాప్ శుక్లా ప్రధాని పిలుపు మేరకు వాహనాల వినియోగాన్ని మరో 50% వరకు తగ్గించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో వాహనాల వినియోగాన్ని తగ్గించేలా ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు అధికారులకు సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్టు గవర్నర్ తెలిపారు. రాష్టవ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇప్పటివరకు 4,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గడిచిన 2.5 సంవత్సరాల్లో దేశంలో అత్యధికంగా వరి పండించిన, కొనుగోలు చేసిన రాష్టం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నల్గొండ జిల్లా చెట్ల చిన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన రబీ ధాన్యం కొనుగోలుకు రాష్టంలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రానున్న 2-3 రోజుల్లో మరో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తామని చెప్పారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జూన్8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. చేప ప్రసాదం పంపిణీపై ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్తో సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మృగశిర కార్తె సందర్బంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందన్నారు. 100 సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేస్తోందన్నారు. ఈసారి 125,000 చేప పిల్లలు అందుబాటులో ఉంచినట్టు మంత్రి చెప్పారు. 35 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. సింగరేణిలో మహిళా శక్తికి ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించడంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ల ఆపరేటర్లుగా కొందరు మహిళలకు కంపెనీ అవకాశం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. త్వరలో జారీ అయ్యే డంపర్ ఆపరేటర్ల నియామకాల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించేందుకు రంగం సిద్దం చేసింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు, ఓవర్ బర్డెన్ను గని క్వారీ నుండి ఉపరితలానికి రవాణా చేయడానికి 60 నుంచి 100 టన్నుల భారీ డంపర్లను వినియోగిస్తుంది. సింగరేణిలో గత 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇప్పటివరకు కేవలం పురుషులు మాత్రమే ఈ భారీ డంపర్లను నడుపుతూ వస్తున్నారు. అయితే మహిళా శక్తిని సద్వినియోగం చేసుకోవాలని, వారి నైపుణ్యాలను, శక్తి సామర్థ్యాలను కూడా వినియోగించుకోవాలని రాష్ట ప్రభుత్వం సింగరేణిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల్లో డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకున్న మహిళలకు శిక్షణనిచ్చింది.

వారిలో శిక్షణ పూర్తి చేసుకున్న 13 మంది మహిళా ఉద్యోగులు తాము డంపర్ ఆపరేటర్లుగా పనిచేయడానికి సంసిద్దంగా ఉన్నామని కంపెనీకి తెలియజేశారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈరోజు భారత్ ఆస్టేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ ప్రారంభమైంది. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ, బెంగళూరు సైన్స్ అండ్ టెక్నాలజీ, జయశంకర్ యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయ సాంకేతికతలు, ప్రెసిషన్ ఫార్మింగ్, నవ కల్పనలు, స్థిరమైన వ్యవసాయ విధానాల్లో భారత్ ఆస్టేలియా దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్బంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ, విద్యా సంస్థలు, పరిశ్రమలు, సాంకేతిక నిపుణులు, రైతుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. 2047 నాటికి మానవరహిత వ్యవసాయం దిశగా దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 21-22 తేదీల్లో జరగనున్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్లను రేపటి నుంచి మీసేవ వాట్సాప్ ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు. మీసేవ అధికారిక వాట్సాప్ నెంబర్ 8096958096 హాయ్ అని మెసేజ్ పంపించడం ద్వారా ఆప్షన్లు నమోదు చేసి హాల్ టికెట్ రిసీవ్ చేసుకోవచ్చన్నారు. రాష్టంలోని బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమరం భీం భవన్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 508 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించారు. 10వ తరగతిలో 214 మంది, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో 165 మంది, మొదటి సంవత్సరంలో 129 మంది విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామీణ పేద వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు సాధించిన ఈ విజయం సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట పార్టీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు 10 సూచనలతో కూడిన కరపత్రాన్ని ఈ సందర్బంగా విడుదల చేశారు. స్వదేశీ వినియోగం, ఇంధన పొదుపు, దేశీయ పెట్టుబడులు ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని పేర్కొన్నారు. ఆర్థిక నిపుణుడు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి సప్త సూత్రాలపై విశ్లేషణ చేస్తూ, సామాన్య పౌరులు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వివరించారు. రాష్టంలో పలు జిల్లాల్లో అక్కడక్కడా వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉరుములు, మెరుపులతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా ఎల్లుండి నుండి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూన్8న చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సప్త సూత్రాలు అంశంపై ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട పల్లె పదాలు కార్యక్రమంలో ఇయ్యల తామ్సీ మండలం బండల్ నాగ్పూర్ గ్రామానికి చెందిన గుడికందుల గంగాధర్ బృందం పాడిన జక్కుల కాషాయ తత్వాలు 4వ భాగం, ఇంకా గుడిహద్నూర్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సిరికొండ దేవుబాయి బృందం పాడిన గురుబోధ పాటలు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇది మన యాస, మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మానవ జీవితానికి పరిపూర్ణ తత్వాన్ని ఇచ్చేది ఒక్క గురుబోధ మాత్రమే. సన్మార్గంలో నడిచేలా ఆత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకునేలా గురుబోధ తోడ్పడుతుంది. ఇలా గురుబోధన ఇంకా ఆధ్యాత్మిక తత్వాలను వివరించి ఎన్నో భజన పాటలు ఆ భగవంతునితో పాటు గురువు యొక్క మహిమను కూడా తెలియజేస్తాయి. ఇవాళ పల్లె పదాలు కార్యక్రమంలో విందాం అలాంటి గురుబోధ పాటలు. ముందుగా తామసీ మండలం బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన గుడికందుల గంగాధర్ బృందం పాడిన జక్కుల కాషాయ తత్వాలు 4వ భాగంలో.
3: మానవ జన్మ వచ్చిన దానికి మనం ఒక మంచి గురువుని చూసుకొని గురుపదేశం తీసుకుంటే బాగని మన గురువార్యులు చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి గురువు ఉండాలా, ఎట్లా ఉంటే ఆ గురువుని మనం గురుమూర్తిని చేసుకోవాలని ఈ యొక్క తత్వం ద్వారా చెప్తున్నారు.

పాట గురువే నా దొరవాణి మొరదూసి వేడితి కాశే తత్మం బండల్లా అప్పుడు పాడుతున్నాం.

ఈ యొక్క మనసుకు ఏ విధంగా చెప్పినా కానీ బుద్ధి రాకలేదు. గురుని అప్పుడే దోషిస్తున్నారు, అప్పుడే వేడుకుంటున్నారు, వేరే వాళ్ళ సంగతిలోన చిక్కిపోతున్నారు, ఎన్నో కానిపోని పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మనసుకు ఎలా చెప్తే బుద్ధి మరి మంచిగా ఉంటుందో చూద్దాం ఈ తత్వం ద్వారా.

ఇప్పటి వరకు తాంసీ మండలం బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన గుడికందుల గంగాధర్ బృందం పాడిన జిక్కుల కాషాయ తత్వాలు నాలుగవ భాగం విన్నారు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: पुलिस
4: మిస్ సీమా
3: చెప్పండి,
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
4: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
5: హలో మమ్మా.
3: హాయ్.
6: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఇది మన యాస, మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో. ఇప్పుడు గుడిహత్నూర్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సిరికొండ దేవుబాయి బృందం పాడిన గురుబోధ పాటలు.
8: తల్లి బిడ్డల పాటను ఇది. బిడ్డ అత్తగారింటికి వెళ్తే తల్లి చెప్పుతున్నది.

గుడిహత్నూర్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన శ్రీకొండ దేవుబాయి బృందం పాడిన గురుబోధ పాటలవి. ఇది ఇయాల్టి పల్లె పదాలు కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి ఆది మంగళ గురువారాల్లో ఉపజమటు 6:20 ప్రసారం అవుతుంది. రేపు ఉపజమటు 6:20 గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి అనితా బృందం కొలాం భాషలో పాడిన భీమదేవుని పాటలు, ఇంకా భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యూబాయి బృందం పాడిన జువారి పాటలు వినొచ్చు. ఆకాశవాణి

ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో నేరుగా ప్రవేశించేందుకు నిర్వహించే TGESET పరీక్ష శుక్రవారం అంటే రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. ఈ పరీక్ష ఆన్లైన్ మోడ్ ద్వారా నిర్వహించనున్నారు. అయితే 1 నిమిషం ఆలస్యం ఈ నిబంధన అమలులో ఉన్నందున పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 7:30 పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఈ నెల 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా https://tgms.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. స్కూళ్ల వారీగా వచ్చిన దరఖాస్తుల నుంచి మెరిట్ రిజర్వేషన్ల ఆధారంగా 27 సెలక్షన్ లిస్టు విడుదల చేస్తారు. ఆ తర్వాత ఎంపికైన విద్యార్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ 28 నుంచి 30 వరకు జరుగుతుంది.

బీసీ గురుకులాల్లో ఇంటర్ డిగ్రీ అడ్మిషన్లకు అప్లై చేసుకునేందుకు చివరి తేదీ ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు ఎంజేపీ సెక్రటరీ సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్సైట్ https://mjptbcwreis.telangana.gov.in ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ ఈ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష సెప్టెంబర్ 6వ తేదీన జరగనుంది.

మరొక సమాచారం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ తమ బీఎస్ డిగ్రీ ప్రోగ్రాంల కోసం 2026 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల కోసం ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం మరో జాబ్ మేళను నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీన మావలలోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్స్లో ఈ జాబ్ మేళను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్య ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:05 కావస్తున్నది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా

0: మరి కాసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమాపేశమవుతారు. ఈ సమాపేశంలో భారత్ యుఏఈలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధాని నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది రెండవసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నాడు నార్వే చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్దిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలియజేశారు. పర్యటనలో చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమాపేశం సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జీ, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియేరా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అంతకుముందు ప్రారంభ ఉపన్యాసం చేసిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి భద్రతలు అత్యంత ప్రధానమైనవని, ఇటీవల తలెత్తిన ఘర్షణలపై చర్చలు దౌత్యం ప్రాముఖ్యతను చెబుతున్నాయని అన్నారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై బ్రిక్ దేశాల మధ్య ఉమ్మడి ఆసక్తి ఉందని ఆయన అన్నారు. తమిళనాడులో ఈరోజు ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట గవర్నర్ విశ్వనాథ్ హర్లేకర్ను కలిసి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేల వర్గానికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై స్పీకర్ జేసీడీ ప్రభాకర్ తో చర్చించాలని గవర్నర్ను కోరారు. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ విప్ ఓఎస్ మణియన్ ఆదేశించినప్పటికీ ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని 25 మంది ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీనిపై స్పందించిన ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు వేలుమణి నేతృత్వంలోని వర్గాన్ని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గృహ అవసరాల ఎల్పీజీ సరఫరా సాఫీగా సాగుతోందని, ఎక్కడా కూడా పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు నిలిచిపోయిన దాఖలాలు లేవని తెలియజేశారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటివరకు 7 లక్షలకు పైగా కొత్త ఎల్పీజీ కనెక్షన్లివ్వగా సుమారు 7,50,000 మంది కొత్త వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారని ఆమె చెప్పారు. గత 3 రోజుల్లో సుమారు 1,40,00,000 ఎల్పీజీ బుకింగ్లు రాగా వాటిలో దాదాపు 1,39,00,000 బుకింగ్లను పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులను అనుసరించి ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్దితో సహా ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపు మేరకు మంత్రిత్వ శాఖ స్థాయిలో వచ్చే ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతోపాటు ప్రజా ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనవి తప్ప విదేశీ పర్యటనలు చేపట్టరాదని పేర్కొన్నారు. మనం దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలను పొదుపుగా వాడవలసిన అవసరం ఉందని చెప్పారు. అలాగే సాధ్యమైన చోటల్లా ప్రజా రవాణాను ఉపయోగించుకోవడానికి ప్రోత్సహించాలని కోరారు. ఎరువుల సమతుల్య వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గ్రామ స్థాయిల్లో ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా తెలియజేశారు. 2026-27 మార్కెటింగ్ సీజన్ కు గాను 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన వరి క్వింటాలుకు 2,369 రూపాయల నుండి 2,441 రూపాయలకు, జొన్న క్వింటాలుకు 3,699 రూపాయల నుండి 4,023 రూపాయలకు, సజ్జలు క్వింటాలుకు 2,775 రూపాయల నుండి 2,900 రూపాయలకు, మొక్కజొన్న క్వింటాలుకు 10 రూపాయలు పెరిగి 2,410 రూపాయలకు చేరిందని అన్నారు. ఈ పెరిగిన మద్దతు ధరల వల్ల దేశంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చౌహాన్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో రోజంతా వేడితో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని చెప్పింది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, జార్ఖండ్, ఉత్తర కర్ణాటకలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్టాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్దికే ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

ಕಿಸಾನ್ ವಾಣಿ ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ರೈತು ಸಂಕ್ಷೇಮ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖಾ ವಾರಿ ಪ್ರಾಯೋಜಿತ ಕಾರ್ಯಕ್ರಮ. ಇಪ್ಪಟಿ కిసాన్ వాణి కార్యక్రమంలో భూసార పరీక్షల ఆధారిత ఎరువుల యాజమాన్యం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎం సురేష్ తో లెనిన్ పెట్టిన ముచ్చట, ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన సమీకృత వ్యవసాయం గురించి బజార్ హత్నూర్ మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన కాళే గణపతితో దినేష్ పెట్టిన ముచ్చట ఉంటుంది.

0: వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. భూసార పరీక్షల ఆధారిత ఎరువుల యాజమాన్యం అనేది భూమిలోని పోషకాలను, పంట అవసరాలను బట్టి సరైన మోతాదులో ఎరువులను వేసే శాస్త్రీయ పద్ధతి. దీనివల్ల సాగు ఖర్చులు తగ్గి భూసారం కాపాడబడుతుంది. భూమిలో ఉన్న పోషకాలను బట్టి ఎరువులు వేయడం వల్ల అవసరం లేని ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. పంటకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి స్థూల సూక్ష్మ పోషకాలను అవసరమైన మోతాదులో అందించవచ్చు. రసాయన ఎరువుల మితిమీరిన వాడకం వల్ల నేల కాలుష్యం కాకుండా నివారించవచ్చు. పంట పూర్తయిన తర్వాత లేదా కొత్త పంట వేసే ముందు పొలంలో 10 నుంచి 15 చోట్ల నమూనాలు సేకరించి పరీక్ష చేయించాల. పరీక్ష నివేదిక ఆధారంగా నేలలో ఏ పోషకం లోపించిందో, ఏది సమర్థంగా ఉందో గమనించాల. అధికంగా ఉన్న పోషకాలకు సంబంధించిన ఎరువులు వేయకూడదు. భూసారాన్ని పెంపొందించడానికి పశువుల ఎరువు, కంపోస్టు, వర్మి కంపోస్టు వంటి వాటిని పరీక్ష నివేదిక ఆధారంగా వాడుతూ ఉంటుండాల. భూసార పరీక్షల ఆధారిత ఎరువుల యాజమాన్యం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎం సురేష్తో లెనిని పెట్టిన ముచ్చట విందాం.
1: మనిషి ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు ఏ రకంగా అయితే పరీక్షలుంటాయో, అట్లాగే నేల సారాన్ని లేదా నేల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు కూడా పరీక్షలుంటాయి, అదే భూసార పరీక్ష. మరి ఈ పరీక్ష చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి, ఈ పరీక్ష ఆధారంగా ఎలాంటి విషయాలు తెలుస్తాయి, మరి ఈ పరీక్ష ద్వారా ఏ రకమైన ఎరువులు, వాటి యాజమాన్యం ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలియజేసేందుకు ఇప్పుడు మన స్టూడియోలో డాక్టర్ ఎం సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సురేష్ గారు.
2: నమస్తే అండి.
1: అయితే ఇప్పుడు ఈ భూసార పరీక్షల వల్ల రైతులకు ఏం లాభం, అంటే ఎట్లాంటి లాభాలు ఉన్నాయి చెప్తారా, రైతులు ఏ రకంగా లాభపడతారు?
2: ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో నేల ఉత్పాదకత తగ్గిపోవడం, నేల సారం తగ్గిపోవడం, నేల యొక్క భౌతిక లక్షణాలు దెబ్బతినడం, అంటే మనం వాడే మిషనరీస్ వల్ల కానీ వాటి వల్ల నేల భౌతిక లక్షణాలు దెబ్బతినడం అనేటివి ప్రధాన సమస్యలు. వీటి వల్ల ఏమవుతుందంటే మనకు దిగుబడి అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ నేలలో ఈ సమస్యలను తెలుసుకోవడానికి భూసార పరీక్షలు అనేటివి కంపల్సరీ అవసరము. దానికి తగినట్లుగా అంటే భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ భూసార పరీక్షలు ఏ సమయంలో చేసుకోవాలి, అట్లనే సంవత్సరంలో ఎన్నిసార్లు చేయాలి, అంటే ఒకసారి చేసుకోవాలన్నా ఎన్నిసార్లు చేసుకోవాల్సి ఉంటుంది?
2: మనకు భూసార పరీక్షలు అనేవి పొలంలో పంట లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, పొలంలో ఎటువంటి పంట లేనప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సాధారణంగా అయితే ఒక పంట పండించే ప్రాంతాల్లో మనకు ఫిబ్రవరి మార్చి నెలలో మట్టి నమూనా సేకరించవచ్చు. అదే 2 పంటలు పండిస్తే మనకు ఏప్రిల్ మాసం చివరి వారంలో లేదా మే నెలలో మనకు మట్టి నమూనా సేకరించడానికి అనుకూలమైన సమయం. ఇట్లా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మట్టి నమూనా సేకరించి దాన్ని మనము మట్టి పరీక్షలు చేయించుకున్నట్లయితే మన నేల యొక్క సారాన్ని, దాంట్లో గనక ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు అంటే భూసార పరీక్షలు చేయాలంటే పొలం నుంచి మట్టి నమూనాలు తీయాలి కదా, అది మట్టి నమూనాల్ని ఎంత లోతులో నుంచి తీయాల్సి ఉంటుంది భూసార పరీక్ష చేయించేందుకు?
2: మట్టి నమూనా అనేది మనం వేసే పంటను బట్టి ఉంటుంది. పంటను బట్టి మనం మట్టి నమూనా సేకరించే లోతు అనేది ఆధారపడి ఉంటుంది. సాధారణ పంటలకు లేదా మనకు ఈ స్వల్పకాలిక రకాలకు జొన్న, మొక్కజొన్న లేదా పెసర, మినుము ఇటువంటి పంటలకైతే మనం సుమారు 15 సెంటీమీటర్ లోతు నుంచి మట్టి నమూనా సేకరిస్తాం. అదే కొంచెం వేరు వ్యవస్థ లోపలికి ఉండే పంటలకు, పత్తి, కంది వంటి పంటలకైతే ఇంకా 20 నుంచి 30 సెంటీమీటర్ లోతు వరకు వెళ్తాం. ఇంకా కొన్నిసార్లు పండ్ల తోటలకు కూడా మట్టి నమూనా సేకరించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి వాటికైతే మనము ప్రతి అడుగుకు ఒక మట్టి నమూనా సేకరిస్తాం. అట్లా మనము 3 నుంచి 4 అడుగుల లోతులో నుంచి ప్రతి అడుగుకు మట్టి నమూనా సేకరించి దాన్ని ప్రయోగశాలలో విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ భూసార పరీక్ష కోసం ఎన్ని ఎకరాలకు ఒక నమూనా తీసుకోవాలి?
2: సాధారణంగా నేల ఒకే రకంగా ఉండి నేలంతా సమానంగా ఉంటే ప్రతి 5 ఎకరాలకు ఒక మట్టి నమూనా సేకరించవచ్చు. అట్లా కాకుండా మనకు నేల వాలుగా ఉండి ఎగుడు దిగుడుగా ఉండడము, రంగు వేరేగా ఉండడము, నేల రకంలో మార్పు, నేలలో గనక సమస్యలు అంటే చౌడు అట్లాంటి ఏమన్నా ఉంటే దానికి కూడా మట్టి నమూనా వేరేగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సుమారుగా అయితే సాధారణంగా 5 ఎకరాలకు ఒక మట్టి నమూనా సరిపోతుంది.
1: అయితే ఇప్పుడు ఈ మట్టి నమూనా సేకరించాలంటే దానికి ఏమన్నా పద్ధతి ఉంటుందా, ఎట్లా దాని సేకరించే విధానం గురించి చెప్తారా?
2: మట్టి నమూనా మనము పొలంలో 6-8 ప్రదేశాల్లో ర్యాండమ్గా అక్కడక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకునే ముందు అక్కడ ఉండే పైన ఉండే పైన పొరలో ఉండే చెత్త చెదరన్నంతా తీసేసి ఒక 15 సెంటీమీటర్ లోతు వరకు వి ఆకారంలో గుంతను తవ్వి పైనుంచి కింది వరకు ఒక 2-3 అంగుళాల మందంతో మట్టిని తీసుకోవాలి. అట్లా తీసిన మట్టిని అంతటిని కూడా మనం ఒక దగ్గర పోగు చేసి దాన్ని ఒక టార్పాలిన్ పైన కానీ లేదా ఒక సిమెంట్ గచ్చి పైన కానీ సమతలంగా దాన్ని పరుచుకొని దాన్ని 4 సమభాగాలుగా చేసుకొని ఎదురెదురు భాగాలు ఉంచి మిగతా 2 భాగాలను తీసేయాలి. అట్లా మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఎదురెదురు భాగాలని ఉంచుకొని మిగతా 2 భాగాలను తీసేయడం. అట్లా మనకు చివరిగా ఒక 1/2 కేజీ మట్టి నమూనా వచ్చే వరకు చేసుకోవాలి.
1: అయితే ఇప్పుడు ఈ మట్టి నమూనాలని తీసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: మట్టి నమూనా తీసేటప్పుడు మనకు రైతుకు సంబంధించిన పేరు, గ్రామము, ఆయన పొలం సర్వే నంబరు, గత కాలంలో వేసిన పంట వివరాలు, పొలంలో చౌడు ఏదైనా ఉందా, అంతకుముందు వేసిన ఎరువుల మోతాదు, ప్రస్తుతం వేయాలనుకుంటున్న పంట వివరాలు గనక దాంట్లో రాస్తే దానికి అనుగుణంగా ప్రయోగశాల నుంచి మనకు దానికి సలహాలు సూచనలు అందిస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ భూసార పరీక్ష చేసిన తర్వాత ఫలితాలని ఒక పత్రంలో రాసిస్తారు కదా, ఇప్పుడు మనం సాయిల్ హెల్త్ కార్డ్ అని అంటాం, అయితే అందులో ఏమేం సమాచారం పొందుపరచబడి ఉంటది?
2: మనకు ఈ నేల ఆరోగ్యాన్ని తెలిపే క్రమంలో ముఖ్యంగా ఉదజని సూచి pH, లవణాల గాఢత మనకు ఈసీ అంటాము, దాంతో పాటు అందుబాటులో ఉండే నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు నేలలో ఉండే సేంద్రియ కర్బనంని ముఖ్యంగా తెలుసుకుంటారు. ఇంకా అవసరం ఉంటే కొన్ని సూక్ష్మ పోషకాలు కూడా ఈ మట్టి నమూనాలో మనం విశ్లేషించే అవకాశం ఉంటుంది. సాధారణంగా అయితే ఈ 6 పారామీటర్స్ ఎక్కువగా విశ్లేషణ జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు మనం ఈ భూసార పరీక్షలు వాటి ప్రాముఖ్యత, వాటి ఫలితాలు ఎట్లా ఇస్తారు అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి నేలల స్వభావాన్ని బట్టి కొన్ని రకాల నేలల గురించి మనం మాట్లాడుకుందాం, వాటి యాజమాన్యం గురించి. ముందుగా ఈ తెల్ల చౌడు నేలల గురించి చెప్పండి, వీటిని మనం ఎట్లా గుర్తించాలా, దీనికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఈ నేలల్లో?
2: తెల్ల చౌడు నేలలు అంటే మనము సాధారణంగా మనం వాడే రసాయన ఎరువుల్లో ఉండే క్లోరైడ్స్, సల్ఫేట్స్ ఇవి మనం ఎక్కువ మొత్తంలో రసాయన ఎరువులు వాడడం వల్ల దాంట్లో ఉండే ఈ క్లోరైడ్స్, సల్ఫేట్స్ వంటి లవణాలు అనేటివి కరిగిపోయి అవి అట్లనే ఉండిపోయి నేల ఉపరితలం పైన ఒక తెల్లని పొరలాగా ఏర్పడుతుంది. ఇవే మనకు తెల్ల చౌడు ఏర్పడడానికి ముఖ్యంగా కారణమవుతాయి. దీనివల్ల మొక్కల ఎదుగుదల, మొక్కల పెరగడానికి, మొక్క ఎదుగుదలను దాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ తెల్ల చౌడు మనం తీసేయాలంటే పొలంలో అక్కడక్కడ దాన్ని గట్లుగా కట్టుకొని ఆ నీళ్లు నిలవబెట్టుకున్నట్లయితే ఆ లవణాలు నీటిలో కరిగి లోపలి పొరల్లోకి ఇంకిపోవడం ఒకటే మార్గం. లేకపోతే పైన పొరని మనము నెమ్మదిగా పారతో గానీ లేదా ఏదైనా ఇంప్లిమెంట్స్ తో గానీ తీసేయడం, 2 పద్ధతుల్లో మనము తీసేసుకోవచ్చు. దీనివల్ల మనం తెల్ల చౌడును కొంతవరకు నివారించుకోవచ్చు. అట్లా కాకుండా కొన్ని రకాలైన పచ్చి రొట్ట పంటలు గానీ, జనుము, జీలుగ వంటి పంటలు వేసుకోవడం వల్ల కూడా కొంతవరకు ఈ చౌడు లక్షణాలని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ నేలల్లో నల్ల చౌడు నేలల గురించి మాట్లాడుకుందాం. ఈ నల్ల చౌడు నేలల్లో ఏ రకమైన యాజమాన్యం పాటించాలి?
2: నల్ల చౌడు నేలలో మనకు సున్నం పాలు అధికంగా ఉంటాయి, కాబట్టి నేలలో pH అనేది ఎక్కువ ఉంటుంది, 8.5 కంటే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకు మొక్కలకు కావాల్సిన మిగతా పోషకాల లభ్యత అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ నల్ల చౌడుని మనము తగ్గించుకోవాలంటే మనము తెల్ల చౌడు లాగా కాకుండా దీనికి పైపాటుగా జిప్సం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జిప్సము ఎకరానికి 1.5 నుంచి 3 టన్నుల వరకు జిప్సం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు కూడా వేసుకున్నట్లయితే ఈ నల్ల చౌడుని మనం తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు చౌడును తట్టుకునే రకాలను కూడా మనము ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు నేలల్లో సూక్ష్మ పోషకాల పరీక్షలు ఎప్పుడు అవసరం పడతాయి, ఎప్పుడు చేయాల్సి ఉంటుంది?
2: ప్రస్తుత కాలంలో రైతులు ఎక్కువగా ముఖ్యంగా 3 రకాల పోషకాల పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారు, నత్రజని, భాస్వరం, పొటాషియం. మిగతా సూక్ష్మ పోషకాలు అంటే సేంద్రియ ఎరువులు వేయకపోవడం వల్ల గానో లేకపోతే సూక్ష్మ పోషక ఎరువులు వేయకపోవడం అంటే రసాయన ఎరువులు వేయకపోవడం వల్ల ఈ లోపాలు ఎక్కువగా మనకు వివిధ పంటల్లో కనిపిస్తున్నాయి. పంటల్లో గనక సూక్ష్మ పోషక లోపాలు గనక కనిపించినట్లయితే మనకు అది దిగుబడి పైన కూడా ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి ఈ సూక్ష్మ పోషక లోపాలు కనిపించినట్లయితే నేలలో మనము పోషకాల లభ్యత లేదా అందుబాటులో ఉన్నాయో లేదా అనేది కూడా మనము మట్టి పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. దాని ఆధారంగా మనము ఎరువుల మోతాదు అనేది నిర్ధారించుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల మోతాదుని మనం ఎట్లా లెక్క కట్టాలి?
2: భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల మోతాదు అంటే మనం విశ్లేషించిన తర్వాత మన మట్టి నమూనాలో గనక ఎరువుల మోతాదు మధ్యస్థంగా ఉంటే మనము వ్యవసాయ విశ్వవిద్యాలయము మరియు వ్యవసాయ శాఖ వాళ్ళు నిర్ధారించిన సిఫారసు మేరకు ఎరువుల మోతాదు వేసుకుంటాం. అంతకంటే తక్కువ మోతాదులో గనక పోషకాలు నేలలో ఉన్నాయనుకోండి మనము ఒక 30% అడిషనల్గా వేయాలి. సాధారణంగా నత్రజని అనేది మనకు అన్ని రకాల నేలల్లో నత్రజని అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి నత్రజని ఎరువును 30% సిఫారసు చేసిన మోతాదు కంటే 30% అడిషనల్గా వేయాల్సి ఉంటుంది. అదే నేలలో గనక ఎక్కువగా ఉందనుకోండి, ఇప్పుడు భాస్వరం వంటి పోషకాలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి, అటువంటి అప్పుడు మనం 30% ఎరువుల్ని తగ్గించి వేసుకున్నట్లయితే మనకు ఖర్చు తగ్గుతుంది, నేల సారం కూడా మనకు మెరుగుపడే అవకాశం ఉంటుంది.
1: చాలా సంతోషం సురేష్ గారు, ముఖ్యంగా ఈ భూసార పరీక్షల ఆవశ్యకతను గురించి, అట్లాగే భూసార పరీక్షలు ఎందుకు అవసరమైతే అవి చేపించేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే ఈ భూసార పరీక్షల ఆధారిత ఎరువుల యాజమాన్యం గురించి కూడా సవివరంగా తెలియజేసిండ్రు. కొద్ది రోజులైతే వానాకాలం పంటల సాగు శురవుతుంది, ఇంకా సమయం ఉన్నది కాబట్టి భూసార పరీక్షలు చేసుకుని ఈ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యం పాటించి రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: నమస్కారం.
0: మీరు ఇప్పటిదాకా భూసార పరీక్షల ఆధారిత ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎం సురేష్తో లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ఈ ముచ్చట్లు ప్రతి సోమవారం, గురువారం, శనివారాలలో ఇల్లు వ్యవసాయం కిసాన్ వాణి కార్యక్రమాలలో వినిపించడం జరుగుతుంది. రైతులు అన్ని రకాల పంటలను పండించుకోవాలా, ఒక పంటలో దిగుబడి తగ్గితే మరొక పంటలో దిగుబడులు పెరుగుతుంటుంటాయి, ఒక పంట పండకపోయినా మరొక పంట పండుతూ ఉంటుంది, వాటితో పాటుగా పశువులు కూడా పెంచుకుంటుండాల, గొర్రెలు, మేకలు, అలాగే ఆవులు, గేదెలు కూడా పెంచుకుంటూ ఉండాల. రైతులు రసాయనిక ఎరువులు తక్కువ మోతాదులో వాడుకుంటుండాల, వీలైతే సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకుంటుంటే మరీ బాగుంటుంది. సమీకృత వ్యవసాయం గురించి బజార్ హత్నూరు మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన కాళే గణపతితో దినేష్ పెట్టిన ముచ్చట విందాం.
3: కాళే గణపతి గారు, మీకు నమస్కారం అండి.
4: నమస్కారం సార్.
3: మీకు ఎంత భూమి ఉంటదండి?
4: 4 ఎకరాలు 3 గుంటలు అనుకోండి.
3: ఏమేం పంటలు ఉంటాయి అందులో?
4: అందులో ముందు మేము జూన్ లో సోయాబీన్, తర్వాత పత్తి, మళ్ళా కొన్ని తోగర్లు వేస్తాం సార్. పేసర్లు కొన్ని వేస్తాం.
3: నీళ్లు ఉన్నాయి ఇంకా?
4: వాటర్ ఉంది సార్, బోర్లు ఉన్నాయి.
3: ఇప్పుడు ఏమేం పంటలు ఉన్నాయి?
4: ఇప్పుడు జొన్న ఉంది సార్, గోధుమ, చెనగ ఉండే వెళ్ళిపోయినాయి.
3: గోధుమలు ఎన్ని?
4: గోధుమలు ఇప్పుడు 20 బ్యాగులు వెళ్ళినాయి సార్.
3: అమ్మేసిరా మరి గోధుమ?
4: అమ్మేయలేము, ఉన్నాయి ఇంటికాడ. ఎక్కువ అమ్మం సార్, మేము అన్నకి సగం అమ్ముతాం, సగం ఇంటి గురించి ఉంచుకుంటాం.
3: సగం అమ్మేసుకోవాలి, ఇంకా లేట్ అయితే మరి.
4: ఈ జొన్న కొద్దిగా బిజీ ఉన్నాం సార్, జొన్నాల వాతావరణం మంచికి లేదు.
3: రెండు కలిపి
4: అమ్మేస్తాం, ఎందుకంటే జొన్న పడిపోతుంది, మళ్ళా వేస్ట్ అయిపోతుంది. ఈ పందులు, అదే పందులు ఒకటి బాగా సతాయిస్తున్నాయి, అందుకోసం మేము జొన్న బిజీ అని గోధుమకు ఇట్లా నిలబడి ఉంచినాం అన్నట్టు.
3: ఈ గోధుమ పంట 3 నెలల పంటనా?
4: 3-3.5 నెలల పంట సార్.
3: ఎక్క మందులు కూడా వేయాలి దానికి?
4: అవును, ఎక్క మందులు కూడా వేయం. ఫస్ట్ ఒకసారి పోషిస్తాం, డిఏపి గాని యూరియా గాని కలిపి, తర్వాత ఒకసారి యూరియా చల్లేస్తాం, 2 సార్లు మందు కొట్టేస్తాం, స్ప్రే ఒకసారి చేసిస్తాం నార్మల్ గా, అది పచ్చగా కావాలని. తర్వాత ఏమీ లేదు దానికి,
3: కలుపు ఉండదు. ఏముండదు?
4: కలుపు ఉండదు, ఏముండదు.
3: ఈ జొన్న పంట ఎప్పుడు వేసినావు?
4: జొన్న పంట మేము సంక్రాంతి అయిన తర్వాత జనవరి ఎండింగ్ లో వేసినాం సార్.
3: పత్తి కట్టి తీసినాం.
4: అవును.
3: జొన్న పంట అంటే ఏ జొన్న?
4: ఇది హైబ్రిడ్ సార్, హైబ్రిడ్.
3: తాళ్కి గాని మోటి జవారి గాని
4: తాళ్కి వేసినాము పెద్ద జొన్న వేసినాం, అది ఇంటి గురించి వేసినాం, ఒక బ్యాగ్ వేసినాం, అది ఇంటి గురించి మనం ఉంచుకుంటాం అన్నట్టు.
3: పొడు జొన్న లేదా పెద్ద జొన్న?
4: పొడు జొన్న ఉంది, అదే ఉంది. ఇప్పుడు
3: రంగు ఎరుపు రంగులో ఉంటుందా తెలుపు రంగులో?
4: తెలుపు రంగు, మన తినేటిది ఎరుపు రంగు కాదు. అది మనకు తినడానికి ఉపయోగపడతాయి కాబట్టి మనం
3: కోసేసిన జొన్న పంటను
4: కోసేస్తున్నాం. ఇప్పుడు అయిపోయింది, ఇక అది మనం మేత కావాలి కదా సార్. మనకి ఎడ్లు ఉన్నాయి ఒక జత, కొన్ని రెండు మూడు ఆవులు ఉన్నాయి, దానికి ఒక పిల్లలు ఉన్నాయి. ఆవుల కోసం దానికోసం ఒక కొట్టుకం నిండా మాకు కావాల్సిందే అది. ఎందుకంటే జూన్ జూలైలో దొరకాయి మేత.
3: జొన్న ఎప్పుడు కోసేస్తావు మరి? వాతావరణం చేంజ్ అయితే పరిస్థితి
4: అయిపోయింది. ఇప్పుడు 2 డేస్ లో అయిపోతుంది.
3: కోసేస్తారా?
4: అవును.
3: ఆనలు పడితే నష్టం జరుగుతుందా?
4: ఇప్పుడు ఏం నష్టం లేదు సార్, అయిపోయినట్టే. మొత్తం ఎండిపోయింది, మొత్తం కంకి ఒక జాగా వేసేసినాం. మిషన్ తీసుకొచ్చి ఇప్పుడు పట్టుడు మీదనే ఉంది. సొప్ప ఉంది ఫస్ట్, కంకి నిల్వనే. ఎందుకంటే వాతావరణం మంచిగా లేదా నష్టపోతామని సోఫా కోయడానికి స్టార్ట్ చేసినాం. ఇక
3: దానికి నష్టం లేదు ఆనవడ్డ?
4: దానికి నష్టం లేదు.
3: ఇప్పుడు అల్లరి పట్టిందా మరి జొన్నల్ని?
4: పడుతుంది ఇప్పుడు, చాలా సగం అయిపోయింది, సగం ఉంది. ఇలా చాలా ఉంది, ఇక పడుతున్నాం. అయిపోతుంది సార్. ఇవాళ
3: ఎన్ని వెళ్తాయి జొన్నలు?
4: జొన్నలు వెళ్తాయి సార్ ఇప్పుడు 100 నుంచి 100 పైన వెళ్తాయి. 120
3: తెచ్చి ఎండబోయాలి ఇంకా?
4: ఒక రోజు ఎండబోయాలి, మళ్ళీ మార్కెట్ లో వేయాలి. ఇక
3: మెదడుతురు వాళ్ళ ఇక్కడికి వస్తారా?
4: మనం తీసుకపోయి మార్కెట్ లో వేయాలి.
3: ఇక్కడికి రారా?
4: రారు. మనం మార్కెట్ వేసిన తర్వాత అక్కడ లోడింగ్ అయితే ఆన్లైన్ అయితే అయిన తర్వాత లోడింగ్ అయిన తర్వాత మనకు ఇక శాంతి.
3: ఇట్లా సంచులు నింపుకుంటారా లేకపోతే ఇట్లా ఎట్లా ఉండబోతారు?
4: సంచులు నింపుతాం. ఇక్కడ
3: ఇక్కడికి వెళ్ళి ఇస్తారా సంచులు?
4: సంచులు ఇక మార్కెట్ కి వెళ్ళి తీసుకొస్తాము.
3: ఇట్లా ట్రాక్టర్ లో తీసుకుపోతారా అమ్మదలికి?
4: మ్యాక్స్ ట్రాక్టర్
3: వాళ్ళకు కూడా కిరాయి అని?
4: వాళ్ళకి కిరాయి ఇవ్వాలి.
3: మరి మీరు ఇంత సొప్ప అన్నావు, ఈ సొప్ప అంతా మీకు మిగులుతుందా లేక తక్కువ పడుతుందా సరిపోతుందా?
4: మిగులుతుంది, వర్షాలు ఎక్కువ ఉంటాయి కదా సార్. ఇప్పుడు మనం వెళ్ళలేం బయటకి, వానాకాలం వారం వారం రోజులు వెళ్ళలేం. కట్టేసి జాగాల వేసిస్తాం. ఎంత మేత వేసినామో అంత ఎరువు మనకు లాభం, మన పాలు లాభం, మన ఎడ్లతో కష్టం తీసుకుంటాం.
3: ఎడ్లున్నాయి అంటున్నావు, 4 ఎకరాలకు ఎడ్లు అవసరమా?
4: 4 రమా అన్నదమ్ములు సార్, మొత్తం 20 ఎకర్స్ ఉంటుంది. అందరికి తిరిపిస్తాం.
3: ఏం చదువుకున్నారు మీరు?
4: నేను 9th లాస్ట్ ఫైనల్.
3: మరాఠీ మీడియమా తెలుగు మీడియం?
4: తెలుగు మీడియం. జాతరలో
3: మరి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయలేదు అప్పట్లో?
4: అప్పట్లో ఉద్యోగం కోసం చేసినాం సార్. ఇక చదువుకోవాలని ఇష్టం ఉండే కానీ నానా పరిస్థితి మంచిగా లేకుండే అప్పుడు. ఎందుకంటే మేము 7 చెల్లెళ్ళు 4 అన్నదమ్ములు, నానామ్మ ఇద్దరే మిగిలింది. అప్పుడు ఏమో కరువు కాలం, తినడానికి ఏం లేకుండే. ఇక నానా డైలీ బజారు పోయి మానేడు తీసుకురావాలా, అది ఒక పూటకి సరిపోకపోతుండే.
3: పెద్ద కుటుంబం,
4: పెద్ద కుటుంబం.
3: అప్పుడు ఇంత పంటలు పండకపోతుండే?
4: పంటలు పండకపోతుండే, వర్షాకాలం ఎక్కువ.
3: మరి మీరు కొంచెం ఎక్కువ బటాయి గాని కౌలు గాని తీసుకోరలేకపోయినరా
4: సార్? అది తీసుకుంటాం మేము, కానీ ఇక్కడ చాలా మందికి ఎక్కువ భూములు లేవు.
3: దొరకదు
4: 4 ఎకర్స్ 3 ఎకర్స్, 4 ఎకరాలు 5 ఎకరాలు ఎవరికే ఉంటది వాళ్ళకి చేసుకుంటారు.
3: నీళ్లున్నాయా మీకు?
4: మా వాటర్ ఉంది, బాగు నుంచి కూడా కొన్ని తీసుకుంటాం. ఒక బావి ఉంది అప్పట్లో వచ్చింది.
3: రబీలో ఈ గోధుమ జొన్న కాకుండా ఇంకేం పంటలు పండిస్తారు?
4: రబీలో జొన్న గోధుమ శనగ కూరగాయలు వేసినాం, టమాటాలు వేసినాం, అవి వెళ్ళిపోయినాయి, అయిపోయినాయి. దాని టార్గెట్
3: కోసమా బయట కోసమా? అమ్మదలి టమాటాలు
4: ఇంటికోసమే. కొన్ని మిరపకాయలు పెట్టాం, కొన్ని వంకాయలు పెట్టినాం, మామిడి చెట్లు ఉన్నాయి ఒక 3, కొన్ని చెట్లు పెట్టినాం. ఇప్పుడు ఇంత అయినాయి, కాయలు కూడా కాసినాయి. 5,000కు ఒక చెట్టు కొన్నాం, మా నాన్న కొన్నాడు.
3: ఈ జొన్న గోధుమ శనగ కాకుండా ఇంకేమన్నా వేరే వేరే రకాల పంటలు పండియరా?
4: నువ్వు వేయచ్చు, మక్క కూడా వేయచ్చు. ఇప్పుడు జొన్న వేసిన కాబట్టి మక్క బదులు జొన్న. ఆ నువ్వులు ఎందుకు వేసిన వేయలేమంటే వేస్తే అది కూడా వాతావరణం పడిపోతుంది సార్. అది
3: ఏది ఎక్కడ లాభం ఇన్ని 4-5 రకాల పంటల రబీలో?
4: దీనిలో అంటే సార్ ఈ సంవత్సరం అయితే సోయలు కూడా ఏం రాలేవు, పత్తిలో కూడా ఏం రాలేవు. ఇప్పుడు మొక్కలు కొన్ని వచ్చినాయి, మొక్క లాభం, జొన్న లాభం.
3: ఇప్పుడు ఆనకాలంలో మీరు పత్తి సోయాన పెడతారు?
4: అవును.
3: మొక్క ఒకటి పెడతారు?
4: అవును.
3: ఇప్పుడు ఈ రబీ కాలంలో వచ్చిందంటే మస్తు 4 రకాల పంటలు పెడతారు?
4: అవును.
3: ఈ రబీ పంట లాభమా మనిషికి ఆనకాలం పంట లాభమా?
4: రబీ పంట లాభం సార్.
3: వాతావరణం మంచిగా
4: మంచిగా ఉంటది కాబట్టి, అంటే మనం చేతితోటి నీళ్లు పారిస్తాం కాబట్టి మన చేతి మీద తీసుకోవచ్చు అన్నట్టు. దానికి ఏం కావాలో మనకు అర్థం అయిపోతుంది.
3: పని ఎక్కువ ఉంటది, కానీ
4: పని ఎక్కువ ఉంటుంది,
3: నీళ్లు వారియాలి, ఆనకాలం నీళ్లు వారించడం ఉండదు, పని
4: తక్కువ వారించడం, మందు కూడా సరిగా టైంకి వాడదు, ఏది అది కరెక్ట్ కాదు, సెట్ కాదు, అది
3: ఎవరో కొట్టరాదు, మందు కొట్టరాదు, మందు అది పడ్డ పరేషాని, పడకున్న
4: పరేషాని.
3: అంటే ఒకప్పుడు రబీలో పంట తక్కువ ఉంటుంది, ఇప్పుడు పంటలు పెరిగినాయి,
4: పెరిగినాయి.
3: ఎండాకాలం మేము ఏరిగా మళ్ళీ తీసేసినాక
4: ఇక తీసేసినాక ఏమున్నది సార్? ఇప్పుడు మీ ఎండింగ్ అయిపోతుంది,
3: భూమి ఆరాలి,
4: ఒక నెల ఆరాల, ఆరిన తర్వాత ఇప్పుడు మెరుగుది మక్కలు సోయాలు స్టార్ట్ చేస్తాం.
3: భూమి
4: దున్నేసినాం,
3: సొప్ప కోసేస్తే అయిపోతుంది, కట్ట కట్టుకొని
4: ఇప్పుడు 2 ఎకరాలు ఏమో ఉంది, అది కోసేస్తే కట్టేసి నింపిస్తే ఇక దున్నేస్తాం, దున్నేస్తే రూటర్ కొట్టేస్తే కథం ఇక క్లోజ్ అయిపోతుంది.
3: ఏరబడుతుంది, బెండ్ ఏరబడుతుంది, పత్తి కట్ట ఏరబడుతుంది,
4: ఎరువు ఏమో అసలు లేదు, రూటర్ కొడితే తుక్కు తుక్కు అయిపోతుంది ఇట్లా. అవును, ఎరువు ఎరువు తయారైతే
3: మరి ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలని ఆలోచన రాలే మీకు
4: సార్? ట్రాక్టర్ కొనాలనే ఆలోచన ఉంది, కానీ ఇక పరిస్థితి బట్టి మంచిగా లేదు కాబట్టి దానికి మళ్ళా మనం ఫస్ట్ సబ్సిడీ నింపాలా, అది చేయాలా ఇది చేయాలంటే అయితలేదు. ఇప్పుడు
3: నీ కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్
4: 63000 63000 26 26.
0: సమీకృత వ్యవసాయం గురించి బజార్ హత్నూరు మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన కాళే గణపతితో దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ 2 ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్

రేపు సాయంత్రం ఏడు బావుకు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పత్తిలో వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా చేపట్టవలసిన చర్యలు, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 0873 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2950081 ఇంకొక నంబర్ 2300081.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7:45 కావస్తున్నది. మరి కాసేపట్లో వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: ఇవాళ మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు. అయితే ఇంకా స్త్రీలు వెనుకబడే ఉన్నారని చెప్పక తప్పదు. స్వావలంబన దిశగా మహిళలు సాధికారత సాధించి మరింత శక్తివంతంగా ఎదగాలంటే వారికి ప్రభుత్వం అండదండలు ఎంతైనా అవసరమని భావించి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అనేక స్త్రీశక్తి పథకాలకు శ్రీకారం చుట్టారు. సమాజంలో మహిళల పట్ల లింగ వివక్షత, వారి పట్ల చిన్న చూపు లేకుండా ఉండాలంటే ఆడబిడ్డ అంకురదశ నుంచి ఎదుర్కొంటున్న అన్ని ఇక్కట్లు తొలగించి వారికి అండదండలు ఉండాలన్న సంకల్పంతో మహిళల కోసం ఒక వినూత్నమైన పథకం తీసుకొచ్చారు. అదే మిషన్ శక్తి. ఈ పథకం ద్వారా మహిళలకు భద్రత, సాధికారత, సురక్ష కల్పించి అన్ని విధాలా వారికి అండదండగా ఉండాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గ్రామస్థాయి నుంచి అన్ని

0: శాఖల సమన్వయంతో ఆడబిడ్డల చదువు రక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతా ఉంది. 15వ ఆర్థిక సంఘం ప్రకారం 2021-22 ప్రారంభమైన ఈ పథకం 2025-26 వరకు కొనసాగడం జరుగుతా ఉంది. ఈ పథకం విధి విధానాలు, పథకం అమలు తీరుతెన్నులు మరియు మిషన్ శక్తి ప్రధాన లక్ష్యం గురించి తెలియజేయడానికి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారు మన ముందున్నారు. వారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: ముందుగా అందరికీ కూడా మా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం.
0: మేడం, మరి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ శక్తి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది కదా, అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పథకం ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణమేంటి, అంతిమంగా ఈ పథకం ద్వారా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేదానికి అవకాశం ఉందంటారు?
1: మిషన్ శక్తి అనేది ఒక మంచి చాలా గొప్ప పథకం అండి. ఇది ఒక బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఒక ప్రాజెక్ట్ ని నిర్ణీత లక్ష్యాలు, స్పష్టమైన సమయ పాలన మరియు మైలురాళ్లు కొలవగలిగిన ఫలితాలతో ఏర్పాటు చేసిన దాన్నే మిషన్ అంటారు. ఈ మిషన్ శక్తి అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత కోసంగా మన భారత ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకాన్ని. ఇది ఒక సమగ్ర పథకం, మహిళలకు కావాల్సిన అన్ని విషయాలలో వాళ్లకి చేయూతనివ్వడానికి ప్రారంభించిన పథకం ఇది.
0: స్త్రీల రక్షణ, భద్రత మరియు సాధికారత కోసం తీసుకొచ్చిన ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు, ఈ పథకం ద్వారా ఏ కార్యక్రమాలు చేపడతారు?
1: మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈ పథకం ఏర్పాటు చేయబడిందండి. మొట్టమొదటి 15వ ఫైనాన్స్ కమిషన్ కాలంలో, అంటే 2021-2022 సంవత్సరం నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఈ పథకాన్ని ముఖ్యంగా మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ వారు అమలు చేస్తారు. ఈ పథకం అనేది మహిళల జీవిత చక్ర నిరంతర రక్షణ కోసం, అంటే పుట్టినప్పటి నుంచి వారి వృద్ధాప్యం దాకా కూడా వారి వివిధ స్థాయిలలో వారికి వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించాలి, వారికి ఎటువంటి చేయూతనివ్వాలి, వారికి ఎటువంటి సహాయం మనం చేస్తే వారు అభివృద్ధిలో సమాన భాగస్వాములు అవుతారు అనే లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ మిషన్ శక్తి పథకం కింద మళ్లీ రెండు ఉప ప్రధాన పథకాలున్నాయి. అవి ఒకటి సంభాల్, సంభాల్ అంటే హిందీ పదం, ఇది సంరక్షించడం అంటారు. రెండవది సామర్థ్య, సామర్థ్య అంటే మన మహిళల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేసిన ఇవి రెండు ఉప పథకాలండి. ఈ సంబాల్ ఉప పథకం ఏంటంటే హింసకు గురైన మహిళలకు మద్దతునిస్తుంది. ఎలా ఇస్తుందంటే ఈ పథకం కింద మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ వారి తరఫున వన్ స్టాప్ సెంటర్ అనే ఒక ఆఫీస్ నడుపుతారు. మహిళా హెల్ప్ లైన్ అనేది 24 గంటలు పనిచేస్తుంది. మరియు బేటీ బచావో బేటీ పడావో పథకాలు, ఈ మూడు పథకాలు ఈ సంబాల్ అనే ఉప పథకం కిందికి వస్తాయి. వీటిల్లో వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటంటే ఈ వన్ స్టాప్ సెంటర్లు ప్రతి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఒకటి ఉంటుందన్నమాట. ఇది జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు ఈ వన్ స్టాప్ సెంటర్ ని నడుపుతారు. ఇందులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు, కౌన్సిలరు, వైద్య నిపుణులు, న్యాయ నిపుణులు మొదలైన సిబ్బంది అందరూ ఉంటారన్నమాట. వీళ్లు హింసకు గురైన మహిళల్ని ఒక చోటకి చేర్చి వారికి చట్టపరమైన, వైద్యపరమైన, మానసిక పరమైన సలహాలను, సహాయాన్ని అందజేస్తారు. ఇక్కడ బాధిత మహిళలు 5 రోజుల పాటు వసతి కల్పించి తిరిగి వారి కుటుంబంలో చేరేలాగా చర్యలు తీసుకుంటారు. లేదా ఏదైనా వసతి గృహానికి పంపి కనీసం 2 సంవత్సరాల పాటు వాళ్లకు రక్షణ కూడా అందిస్తారు. ఈ వసతి గృహాల్లో వాళ్లకి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి వాళ్లు వాటి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రయత్నం చేస్తారన్నమాట. ఈ వన్ స్టాప్ సెంటర్లు ఖచ్చితంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా ఉంటాయండి. అలాగే మన మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి ఇక్కడ కూడా వన్ స్టాప్ సెంటర్ ని మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి సిబ్బందిని కూడా నియామకం జరుపుతోంది ఇప్పుడు. అలాగే మహిళా హెల్ప్ లైన్ 181-181, ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు 7 రోజుల పాటు ప్రతి అక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు డైల్ చేసినట్లయితే వారికి అత్యవసర సహాయం మహిళలకి తప్పకుండా అందజేస్తారు. ఈ 181 గురించి కూడా అందరికీ మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది.
0: మహిళలకు అనేక పథకాలు ఉన్నాయి, అయితే ఈ బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
1: ఈ మిషన్ శక్తిలోని ఉప పథకం అయిన సంబాల్ కి సంబంధించిందే ఈ బేటీ బచావో బేటీ పడావో అని. ఇది హిందీ పదానికి తెలుగు అర్థం ఏంటంటే ఆడపిల్లల్ని మనం రక్షిద్దాము, వాళ్ళని చదువుకోనిద్దామని. ఇది ముఖ్యంగా మన దేశంలో ఆడపిల్లల పుట్టుక చాలా తగ్గిపోతున్న కారణంగా లింగ నిష్పత్తిలో చాలా తేడాలు వస్తున్నాయి పిల్లలు బాలికలు బాలురలో. కాబట్టి లింగ నిష్పత్తిని తగ్గించి ఆడపిల్లలందరూ వాళ్లు పుట్టుకని కూడా నివారించే పరిస్థితుల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆడపిల్లల పుట్టుకని వాళ్లకు రక్షణ కల్పించి వారి విద్యను ప్రోత్సహిస్తారు. ఈ పథకం ద్వారా లింగ నిష్పత్తిలో తేడాలు నివారింపబడతాయి. బాలికలు విద్యలో ముందుంటారు. బడికి వెళ్లడం, నిలిచిపోవడం, బాల్య వివాహాలు ఇలాంటివన్నీ అరికట్టబడతాయండి. బేటీ బచావో బేటీ పడావో పథకం కూడా మహిళాభివృద్ది శిశు సంక్షేమ వారి ద్వారా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖని, వైద్య శాఖని వీరందరినీ కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత రెండవ ముఖ్య ఉపాధి పథకం సామర్థ్య. ఈ పథకం పూర్తిగా మహిళల సాధికారత కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించి మహిళల ఆర్థిక స్వావలంబన మరియు ఆర్థిక అభివృద్దికి తోడ్పాటునిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే స్వధార్ గృహ. ఈ స్వధార్ గృహాలు అనేవి ఎన్జిఓస్ ద్వారా గాని లేదా గవర్నమెంట్ ద్వారా గాని నడపబడతాయి. వన్ స్టాప్ సెంటర్ కి ఎవరైనా ప్రమాదానికి గురి అయినా లేదంటే నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళ వచ్చినప్పుడు వారికి అక్కడ 5 రోజుల లక్షణ కల్పించిన తర్వాత కుటుంబంలో వారు చేరలేని పరిస్థితి ఉంటే తప్పనిసరిగా వారిని స్వధార్ గృహాల్లో చేర్పిస్తారు. ప్రమాదకర పరిస్థితులు లేదా నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ మహిళలు వన్ స్టాప్ సెంటర్ నుండి సహాయం పొందిన వారు వీరందరూ కూడా ఈ స్వధార్ గృహాల్లో ఆశ్రయం పొందుతారు. వీరు తమ మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటే వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం పొందవచ్చు. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఇక్కడ ఆశ్రయం ఇస్తారు. ఇక్కడ వాళ్లకి ఉచితంగా భోజన వసతి, వాళ్లకి కుటుంబంలో ఎలాంటి వసతులుంటాయో అన్ని వసతులు కల్పించడంతో పాటుగా వృత్తి విద్యలో నైపుణ్యం కల్పిస్తారు. తద్వారా వాళ్లు తర్వాత బయటకు వెళ్లిన తర్వాత ఆర్థిక స్వావలంబన పెంపొందించుకుని వారంతటి వారుగా వారి జీవితాన్ని వాడు గడుపుకోకనేటట్లుగా మనం తర్ఫీదిస్తామన్నమాట. ఈ స్వధార్ గృహ ప్రభుత్వం ద్వారా గాని లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా గాని మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ వారి పర్యవేక్షణలో నడపబడతాయి. తర్వాత చిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలు, ఏదైనా ఉద్యోగినులు, వారు సొంతగా ఇల్లు తీసుకుని ఉండలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్లకి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా మన ప్రభుత్వము ఈ మిషన్ శక్తి ద్వారా మరియు మిషన్ శక్తిలోని ఉప పథకం మిషన్ సామర్థ్య ద్వారా నడపబడుతుంది. ఇందులో వసతి గృహాలు అనేవి మహిళల కోసం నడపబడతాయి. ఇవి కూడా మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ వారి ద్వారా పర్యవేక్షణ చేయబడతాయి. తర్వాత ఉద్యోగస్తులైన ఆడవారు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగంలో వాళ్లు రెండు అంటే పిల్లల్ని, కుటుంబాన్ని, తర్వాత ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవడంలో కొంత కష్టపడతారు. వాళ్లకి ఇబ్బందులు తొలగించాలని ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ కృషి పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందండి. ఈ పథకం ద్వారా ఉద్యోగినుల పిల్లలు, 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నవాళ్లు, వాళ్ల పిల్లల సంరక్షణ కోసం ఈ కృషి సెంటర్లు ఎక్కడైతే ఎక్కువ మంది ఉద్యోగినులున్నారో ఆ సంస్థ దగ్గర నడపడం జరుగుతుంది. ఈ కృషి సెంటర్లలో పిల్లల ఆలన పాలన చూసి వారికి ప్రీ స్కూల్ విద్యను కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ కృషి సెంటర్స్ ఇవన్నీ కూడా ఈ మిషన్ శక్తిలో భాగమే. వీటన్నింటి ప్రధాన ప్రయోజనం ఏంటంటే మొదట మహిళలు తమ హక్కులు తమ ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం నుంచి మన చేయూతనివ్వడం, ఎటువంటి అభద్రతా భావం లేకుండా జీవించడానికి అవసరమైన మద్దతునివ్వడం, గృహహింస నుండి మరియు ఇతర వేధింపుల నుండి చట్టపరమైన సహాయం అందించడం, రక్షణ కల్పించడం, మహిళలకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం, బాలబాలికల నిష్పత్తిని తగ్గించి బాలికల విద్యను ప్రోత్సహించడం, రక్షణనివ్వడం, ఇవన్నీ చేయడం వల్ల మన దేశం అభివృద్ది చెందుతుందనే ఉద్దేశంతో మన గౌరవ ప్రధాని గారు ఈ పథకాలన్నింటినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి అందించి మహిళల సమగ్ర అభివృద్దికి తోడ్పడడానికి మిషన్ శక్తిని లక్ష్యంగా చేసి ఈ మిషన్ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మిషన్ శక్తి పథకాన్ని మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా అందుబాటులో అందరికీ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎందుకు ఉంచారు అంటే మహిళలకు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్లు లేదంటే ఏదైనా అత్యాచారానికి గురైన వాళ్లు, హింసకు గురైన మహిళలకి వెంటనే మనం వైద్యపరమైన సహాయం అందించాలి కాబట్టి మనం ఈ వన్ స్టాప్ సెంటర్లన్నింటినీ కూడా తప్పనిసరిగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే నడుపుతారు. దానితో పాటుగా ఇక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్ లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాడర్ లో ఉన్నవారు ఒకరు నియమించబడతారు డెప్యుటేషన్ మీద. వీరు వీరికి కావలసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో గాని ఇతర విషయాల్లో గాని చట్టపరమైన సలహాలు అందించడానికి సహాయం చేస్తారు. అలాగే ఒక న్యాయ నిపుణులు కూడా ఉంటారు. వీరు చట్టపరమైన అవసరమైన సహాయాన్ని అందించడానికి ఈ మహిళలకి తోడ్పాటు చేస్తారు. ఇమీడియట్ గా వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది, మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుంది. కట్టుబట్టలతో వచ్చిన వారికి కూడా 5 రోజుల పాటు వారికి పూర్తి పద్దతితో కూడిన సహాయ సహకారాలు అందించడం ఈ వన్ స్టాప్ సెంటర్ ద్వారా జరుగుతుంది. ఈ వన్ స్టాప్ సెంటర్ లో ఒక 15 మంది సిబ్బంది కూడా మనకి ప్రభుత్వం తరఫున పనిచేస్తూ ఉంటారు. వీరు నిరంతరం పనిచేస్తారు, 24 గంటలు అందుబాటులో ఉండే సేవలండి. వన్ స్టాప్ సెంటర్ అంటే 10-5 వర్క్ చేసే సంస్థ కాదు, 24 గంటల పాటు మనకి సహాయాన్ని అందించే సంస్థ. ఈ బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే భ్రూణ హత్యలు నివారణ జరుగుతుందో అప్పుడే బాలికల నిష్పత్తి లింగ నిష్పత్తిలో తేడాలు లేకుండా బాలికలు బాలురు కూడా సమాన నిష్పత్తిలో ఉంటారు. అలా ఉంటేనే ప్రకృతి సమతుల్యం ఉంటుంది, మన దేశం కూడా అన్ని రంగాలలోనూ కూడా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి

శిక్షలుంటాయి. అలాగే తదుపరి బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కస్తూరిబా విద్యాలయాలలో బాలికలందరికీ కూడా విద్యను కల్పించడం జరుగుతోంది. ఎలాగైతే బడి నిలిచిపోయిన పిల్లలందరికీ కూడా మనం డ్రాప్అవుట్ అందరినీ కూడా సేకరించి వారిని అందరినీ మళ్లీ బడిలో చేర్పించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే పిల్లలు, ఏదైనా ఆడపిల్లలు మంచి వారి యొక్క ప్రత్యేక రంగాల్లో కనుక నిష్ణాతులైన వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ తదుపరి బాలికల విద్యను ప్రోత్సహించడానికి వాళ్ళకి రకరకాల స్కాలర్షిప్లు అలాంటివి కూడా అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా మన దేశంలో బాలికల లింగ నిష్పత్తి బాగా తగ్గడం జరిగింది. అలాగే బాలికల విద్య కూడా ముందుకు వస్తోంది. కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో కూడా బాలికలు చాలా మంది మంచి ఉత్తీర్ణతా శాతాలతోటి మంచి విద్యను అందుకుంటున్నారు. వాళ్ళు బడికి నిలిచిపోవడం అనేది కూడా తగ్గిపోతోంది. వాళ్ళకి బాలికా విద్యాలయాల ద్వారా వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళకి వసతి కల్పించి విద్యను అందిస్తున్నారు. కాబట్టి ఇందులో కూడా వాళ్ళు చాలా మంచి ప్రోత్సాహాన్ని పొందుతున్నారు. అలాగే బాల్య వివాహాలు కూడా నివారించబడుతున్నాయి. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అనే విషయాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి గ్రామ గ్రామాన కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించి ఎక్కడైతే బాల్య వివాహానికి జరగడం కాదు

0: యొక్క ముఖ్య ఉద్దేశము, ఆ పథకం యొక్క లాభాలు, స్త్రీలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
1: నమస్కారం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ആകാശവാണി.
1: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിന്ത

ఉషారు. సరదా ముచ్చట్లు, కోరుకునే జోరైన సినిమా పాటలతో సాగే కార్యక్రమం. రోజట్లెక్కనే 45 నిమిషాల పాటు మీరు నాతో చెప్పే ముచ్చట్లు, అట్లనే కోరుకునే జోరైన సినిమా పాటలతో ఇయాల్టి ఉషారు కార్యక్రమం కూడా సాగాలంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 08732 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 23001 లేదా 29501. సరదాగా ఫోన్ చేసి పాట కూడడమే కాకుండా మీకు తెలిసిన వింతలు, విశేషాలు, మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లి వస్తే ఆ ప్రదేశం గురించి ముచ్చట్లు గాని, చూసిన కొత్త సినిమా గురించి గాని, ఇట్లా ఏవైనా ఆరోగ్య చిట్కాలు గాని మాతో పంచుకోవచ్చు. ఇయాల్టి ఉషారు కార్యక్రమాన్ని షురు చేసేద్దాం ముందుగల్లా సుప్రీం సినిమా నుండి రేవంత్ చిత్ర పాడిన ఈ పాటతో.

ఇది మన యాస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమం 8:45 వరకు ఉంటుంది. మరి ఫోన్ చేసి సరదాగా ముచ్చట చెప్పి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087732. అయితే శ్రోతలు, పిల్లగాళ్లకు సెలవులై మస్తు రోజులైంది. ఇంకా 20 నుంచి 25 రోజుల పాటు ఎక్కువ రోజులే చాలా సమయం ఉంది. మరి రోజు ఎంతసేపు ఫోన్ చూసినా, వీడియో గేమ్లు ఆడుకున్నా, దోస్తులతో కొద్దిసేపు ఆడుకున్నా, ఇంట్లో టీవీ చూస్తూనో సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. అట్లనే ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా చిన్న చిన్న ఏవైనా వెరైటీ వస్తువులు తయారు చేయడం కూడా పిల్లలకు నేర్పిస్తే వాళ్ళలో మరింత ఆసక్తి పెరుగుతుంది. ఉదాహరణకు, వాడి పడేసిన వాటర్ బాటిల్స్ చాలా ఉంటాయి అందరి ఇళ్లల్లో. చిన్న చిన్న మూతలుంటాయి కాబట్టి వాటితో కూడా పిల్లలకు ఎలాంటి చిన్నగా కీ చైన్స్ తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్ మూతలను తీసుకుని వాటిని కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బాటిల్ మూతలకు ఎల్లో పెయింట్ వేయాలి. ఒకవేళ పెయింటింగ్ రాకపోతే పసుపు రంగు పేపర్ చాట్ లాంటిది కూడా చేసి దానికి అతికించవచ్చు. ఇప్పుడు అది ఒక చిన్న సూర్యులాగా ఎల్లో కలర్లో కనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత, అంటే పెయింటింగ్ ఆరిన తర్వాత, ఒక బ్లాక్ మార్కర్ తీసుకుని రెండు చిన్న చిన్న కలలాగా గీయాలి. లేదంటే స్టార్ సింబల్లాగా కానీ, అద్దాలు పెట్టుకున్నట్టు కానీ ఇలా బ్లాక్ మార్కర్తో గీస్తే దానిపైన చిన్న చిన్న స్మైలీ సింబల్స్ యాడ్ చేస్తే అవి చూడడానికి చాలా బాగుంటాయి. ఇలా అమ్మా నాన్నల సాయంతో మూతపై చిన్న రంధ్రం చేసుకుని దానికి ఏదైనా గొలుసు కానీ లేదంటే గట్టి దారంలాగా కట్టుకుంటే అది మన స్కూల్ బ్యాగులకు తగిలించుకునే చిన్న చిన్న కీచెన్స్ లాగా కూడా ఎంతో బాగుంటాయి. పిల్లలు, ఈసారి మీరు ట్రై చేయండి. మరి

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం,
0: నమస్తే. శుభ సాయంత్రం.
1: శుభ సాయంత్రం. బాగున్నారమ్మా?
0: మేము బాగున్నాం. మీరు ఎట్లున్నారు? మంచున్నారా?
1: బాగున్నామమ్మా, మేము బాగున్నాము.
0: చెప్పండి.
1: హైదరాబాద్ నాంపల్లిలో జరుగుతున్న 90వ రేడియో దినోత్సవ శుభాకాంక్షలమ్మా.
0: ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు అన్ని ఆకాశవాణి కేంద్రాలలో 90వ వార్షికోత్సవాన్ని.
1: అది కూడా మన తెలంగాణ యాస భాషల కార్యక్రమం మేడం.
0: అవును, ఇక్కడ కూడా జరిగింది, ఆదిలాబాద్ లో కూడా జరిగింది మొన్న శుక్రవారం రోజు.
1: మన స్టేషన్ నుంచి చేసిన వాగ్దాన కార్యక్రమం కూడా నేను యూట్యూబ్ లో చూసి వార్తా పత్రికల్లో చదివి చాలా ఆనందపడ్డానమ్మా.
0: ధన్యవాదాలు. మీరు కూడా చూసి మీ అనుభవాన్ని పంచుకుంటున్నందుకు.
1: అవునమ్మా, మీరు కొద్ది మంది తోటి వృత్తి విద్యా వాళ్ళతోటి పరిచయం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు.
0: అవును,
1: మొన్న ఒక టైలర్ తోటి పరిచయం ప్రసారం చేశారు, చాలా బాగా అనిపించిందమ్మా.
0: చాలా బాగుంది, విన్నారు కదా?
1: అవునమ్మా, అవునమ్మా.
0: అన్ని రకాలుగా అంటే ఇది ఒక్క విషయమనే కాకుండా వైవిధ్య భరితంగా అన్ని రంగాల్లో అన్ని విషయాలు కూడా వినే వాళ్ళకు కూడా అర్థమయ్యేలా వాళ్ళకి నచ్చేలా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
1: అవునమ్మా, బుట్టలల్లటము, కుట్లు వేయటము.
0: అవును, అటువంటి వాళ్ళతో కూడా పరిచయం
1: చాలా బాగా అనిపిస్తుంది. అటువంటిని ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు.
0: తప్పకుండా, ధన్యవాదాలు. మీరు చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు కూడా.
1: అవునమ్మా, ఈ సందర్భంగా తాండ్ర పాపారాయుడు సినిమా నుంచి అభినందన మందార మాల.
0: తప్పకుండా, మీరు అడిగిన పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం. నా పేరు రాజ్ కుమార్, నిజామాబాద్ నుంచి అమ్మా.
0: తప్పకుండా.
1: థ్యాంక్ యూ అమ్మా.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు. కార్యక్రమానికి ఫోన్ చేసి మంచి ముచ్చట చెప్పి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 087-732 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 2300081 లేదా 295-081 ఈ నెంబర్లకి.

ఇది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు. శ్రోతలు, 40 నుంచి 45 డిగ్రీల మధ్యన రోజు ఎండలు మండిపోతున్నాయి. అయితే ఈ మండే వేసవిలో ప్రతి ఒక్కరికి, అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా, చల్లటి పదార్థాలు తినాలని అందరికీ అనిపిస్తుంది. ఇంతసేపు తరబుజ తినడమో, లేదంటే చల్లని జ్యూసులు తాగడమో, లేదంటే ఇంకా వేరే వేరే జ్యూసులు తయారు చేసుకుని తాగుతూ ఉంటుంటాము. అయితే ఎన్నిసార్లు తాగినా కూడా ఆ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ దాహం వేయడానికి ఇంకా ఆరాట పడిపోతూ ఉంటాము. అయితే ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల కూడా చిన్నపిల్లలైతే ఇంకా ఇప్పటికీ నీళ్ళు తాగుతూనే ఉన్నామని ఆకలి లేదనడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి అట్లా జీర్ణశక్తిని పెంచేలా, దాహాన్ని తీర్చడం కోసం చిన్న జ్యూస్ లాగా జెల్ జీరాను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవైతే పుదీనా ఆకులు, కొంచెం జీలకర్ర పొడి, చింతపండు గుజ్జు, నల్ల ఉప్పు, నిమ్మరసం, బెల్లం పొడి. ఒక గ్రైండర్లో పుదీనా ఆకులు, కొంచెం జీలకర్ర పొడి, చింతపండు గుజ్జు, నల్ల ఉప్పు, నిమ్మరసం, బెల్లం పొడి వేసుకుని నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వడకట్టి అందులో నీటిని బాగా పోసి కలుపుకొని కొన్ని గంటల పాటు ఫ్రిడ్జ్లో చల్లబడే వరకు ఉంచాలి. ఆ తర్వాత కొన్ని ఐస్ ముక్కలు, నిమ్మకాయ ముక్కలతో పిల్లలకి అందిస్తే రుచికి తగినట్లుగా దీనిని తాగవచ్చు. ఈ జెల్ జీరా అనేది వేసవిలో చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. దాహాన్ని తీర్చి జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జరైన సినిమా పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో, అస్మిత ఫోన్ చేసింది బెల్గాం బెల్లూరు నుంచి, మరి తన ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. శ్రోతలు మీరు ఫోన్ చేసినప్పుడు మరి సిగ్నల్ సరిగ్గా ఉందో లేదో కూడా చూసుకోవాలా. అట్లనే మీరు చెప్పాలనుకుంటున్న ముచ్చడేపి, మళ్ళీ 100.2 FM ద్వారా మీరు వినాలనుకుంటున్న పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు మరొకసారి 0872 ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081, ఇంకొక నంబర్ 2950081. రేపు రాత్రి 7:00 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రేపు పత్తిలో వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా చేపట్టవలసిన చర్యలు, ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఫోన్ చేయడం మరవకుండా రేపు రాత్రి 7:00 నుంచి 7:45 వరకు.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా హుషారు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో.
1: హలో, హాయ్ చెప్పండి. ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కొత్తగచ్చకండి. మీ పేరు పవిత్ర. ఏం చేస్తుంటావు పవిత్ర?
2: ఇంటర్ కంప్లీట్ అయింది.
1: ఇంటర్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి
2: డిగ్రీ.
1: ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం మరి నీకు?
2: హలో.
1: ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం అంటున్నా?
2: బైపీసీ.
1: బైపీసీ అంటే బీజెడ్సీ చేస్తా అంటున్నావు మరి డిగ్రీలో? చెప్పు మరి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాలు వింటుంటావా?
2: అవును వింటుంటాం అప్పుడప్పుడు.
1: అప్పుడప్పుడు
2: అవును వింటుంటాం. ఒక ఒక సాంగ్ అడుగుదామని.
1: చెప్పండి మరి. ఇయ్యాలా హుషారులా, మీదే చివరి ఫోను. ఏ పాట కావాలా? తప్పకుండా ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు అడిగిన పాట వస్తుంది మరి విందాం.
2: ఓకే.

ఇవి ఇయాల్టి హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు. రేపు రాత్రి 8 గంటల నుండే హుషారు కార్యక్రమంలో మరిన్ని జోరైన సినిమా పాటలు వినిపిస్తారు మా రేడియోని ఇస్తాం. ఇంకా ఇలా రాత్రి 10:30కి మధురిమలో హాయ్ అయిన పాటలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8:45 వస్తున్నది. మరి కాసేపట్లో సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8:09, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా బాసరుచులు చక్కని సాహిత్య వచన రచనల నుండి ఎంచుకున్న ఖండికలను వినిపించే కార్యక్రమం. ఇప్పుడు ప్రముఖ రచయిత నందగిరి వెంకటరామారావు చారిత్రాత్మక కథానిక నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి ఎలనాగా కవితా పంక్తులు చదివి వినిపిస్తున్నారు ఎస్ రాజవర్ధన్.
1: ప్రముఖ తెలంగాణ రచయిత నందగిరి వెంకట రామారావు చారిత్రాత్మక కథానిక నుండి ఒక ఖండిక. గౌనులు మూసారు. అరబ్బు సైన్యాన్నంతా సమభాగాలు చేసి గౌనుల దగ్గర ఉంచారు. వంతుల చొప్పున రాత్రింబవళ్ళు కన్నుమూయక కాచుక కూచోటానికి ఏర్పాటైంది. బురుజుల మీద నమ్మకమైన మన్నె దొరలు నియమింపబడ్డారు. ఆయా దొరల సిబ్బంది అంతా ఆయుధాలతో కూడా బురుజుల మీద, కోటగోడల మీద పొడుగూతా నిండారు. ప్రతి బురుజు మీద, గవిని మీద ఫిరంగులెక్కించి అవసరమైన గుండు మందును సంచుల్లో నింపి సిద్ధం చేసి ఉంచారు. రాజసౌధం చుట్టూ, రాణివాసం చుట్టూ అక్కన్న మాదన్నలకు మిక్కిలి నమ్మకమైన స్నేహితుల్ని బంధువుల్ని కాపలా ఉంచారు. రాజసౌధం వెళ్లే తోవలో ఉన్న మసీదు పక్కనే పాదుషాకు మిక్కిలి నమ్మకస్తుడైన అబ్దుల్ రజాక్ అక్కన్న పెద్ద సైన్యంతో ఉన్నారు. తక్కిన తురక సేనానాయకులు తమ తమ సైన్యాలతో ఠాణాల మీద ఏర్పాటైనారు. పడమర మూలకి యుద్ధమాసన్నమైనప్పుడు పనికొచ్చేందుకు ఏనుగుల్ని, గుర్రాల్ని, ఒంటెల్ని, సిపాయిల్ని ఒక్క నిమిషంలో సిద్ధమయ్యేట్టు ఏర్పాటు చేశారు. రాత్రంతా నిద్ర రాలేదు విశ్వనాథ పండితునికి. తెల్లవారాక ఆ రాత్రి అట్లాగే ఉండిపోవాలని కోరుకున్నాడు. మళ్ళీ ఆలోచించాడు తను ఆ మరునాడు చేయబోయే ఘోర కార్యాన్ని గురించి. ఏమైనా కాని అట్లాంటి విశ్వాసఘాతక కార్యం చేయొద్దనుకున్నాడు. కానీ తను చేయకపోతే ఏమవుతుంది?

ఆ పని ఇంకెవరి చేతనైనా ఎట్లాగో జరుగుతుంది, తప్పదు. పైగా తన వంశానికి వంశం ధ్వంసం. మరి అట్లాంటి తప్పందాన్ని తనే నెరవేరుస్తే తనకు తన వంశ పారంపర్యానికి ఉన్నత అధికారం, ఎప్పుడూ తగ్గని ఐశ్వర్యం. ఎన్నో సందేహాలు గందరగోళ పెట్టాయి. పొద్దున్నే రోజుకు మల్లే స్నాన సంధ్యాది అనుష్ఠానాల్ని తీర్చుకొని తన సావిడీకి వచ్చారు అక్కన్న మాదన్న. గొప్ప విద్వాంసులు, పండితులు, సన్యాసులు, ఆగత అనాగత వేదులనిపించుకునే జ్యోతిష్కులు అంతా వాళ్లని ఆశీర్వదించారు నూరేళ్లు బతకమని, ఇంకా చాలాకాలం ప్రజాపాలన చెయ్యమని, సర్వ సౌఖ్యాలను అనుభవించమని, వాళ్లందరినీ దక్షిణ తాంబూలాదులతో తగినట్లు సన్మానించి పాదుషావారి దర్శనం కోసం బయలుదేరారు. ఆ బ్రాహ్మల వచనాలు విన్న కొద్దీ విశ్వనాథ పండితునికి ఒళ్ళు చెమటలు కమ్మాయి. తన శక్తులన్నింట్లో నమ్మకం నశించినట్లనిపించింది. నడవలేనేమో అని కూడా అనుకున్నాడు. పైకి వెళ్లే తోవకి రెండు పక్కలా విచ్చుకత్తుల్లో సైన్యం నుంచుని వాళ్లని గౌరవించింది. అక్కడక్కడా సేనానాయకులు ఆచారం ప్రకారం వంగి సలాం చేస్తుంటే వాళ్ల వాళ్లకి ఒప్పగించిన పనులని గురించి విచారిస్తూ వెళ్లారు అక్కన్న మాదన్న. పైన మసీదు దగ్గర సర్వ సైన్యాధికారి అబ్దుల్ రజాక్ ముందుకు వచ్చి వంగి సలాం చేశాడు. పైకి వెళ్లి పాదుషావారి దర్శనం చేసుకుని తొందరగా తిరిగి వస్తానని అబ్దుల్ రజాక్తో చెప్పాడు అక్కన్న. రాజసౌధానికి పక్కనే ఉన్న దేవాలయంలో దేవుడి దర్శనం చేసుకుని లోపలికెళ్లారు. మామూలు ప్రకారం పట్టుచొక్కా తొడుక్కొని నాజుగ్గా మెత్తకొరిగి కూర్చున్నాడు తానేశ మన్మధుడిలాగా. పాదుషా వెంబడి పట్టణం నుంచి పరిగెత్తి వచ్చిన కవులు, పాటకాళ్ళు, పారసీదేశపు నృత్యకన్యలు కొలువు తీర్చారు. అయినా పాదుషా ముఖం మీద తాండవమాడే ఆ చిరునవ్వు మాయమైంది. మాదన్న వాళ్లు సలాం చేయటంతోటే కూచోమని సంజ్ఞ చేశాడు. పాదుషా ఈ కొలువుని చూసి మాదన్నకు ఆశ్చర్యమైంది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్న ఈ సమయంలో పాటలు వినడానికి, నృత్యం చూడటానికి పాదుషాకి గుండెలెట్లా వచ్చాయని, పాదుషాకి దగ్గరగా జరిగి ఇట్లాంటి క్లిష్ట స్థితిలో వీటిలో మీరు సమయం వ్యయపరిస్తే తక్కిన ముఖ్యమైన కార్యాలు, చావుబతుకుల సమస్యలు అట్లాగే ఉండిపోతాయి అన్నాడు. దీనంగా చూసి ఇవే రోజులు మనకి మిగిలినవి, తెల్లారగట్ల గోచరమైంది మన పతనం తప్పదు, లాభం లేదు. మరి ఈ ప్రయాసమంతా ఎందుకు? మాదన్న ముఖంలోని బాధని, కోపాన్ని చూశాడు తానిష. చచ్చిపోతోన్నవాడు ఈ మాయా ప్రపంచం మీద నవ్వినట్లు నవ్వి, అయినా చేయవలసిందంతా చేయగలిగిందంతా చేస్తూనే ఉన్నారు మీరు, నేను చేసేదేమిటి వేరే? మాదన్న మాట్లాడకుండా వేరువైపు చూశాడు. ఎవరూ మాట్లాడలా. రెండు నిమిషాలు అక్కన్న లేచి సలాన్ చేసి వెళ్ళిపోయినాడు. తక్కిన వాళ్లంతా తమ తమ పనులు చేసుకోవడానికి వెళ్లారు. పాదుషా నృత్యకన్యలందరినీ పొమ్మని సేవకురాలిని పిలిచి, కాశ్మీర దేశం నుంచి తెప్పించిన కన్యలిద్దరినీ నా సేనాగారంలోకి పంపించు అంటూ మాదన్న వైపు చూస్తూ లేచాడు. ఆ మాటల్ని మాదన్న విని ఆశ్చర్యంతో పాదుషా వైపు చూశాడు. మళ్లీ అదే నవ్వు నవ్వాడాయన. లోపలికి వెళ్తున్న పాదుషా వెనక్కి తిరిగి మాదన్న దగ్గరికి వచ్చి రెండు భుజాల మీద చేతులేసి ముఖంలోకి స్నేహంగా చూస్తూ, అబద్ధం కాదు, నాకు దృఢంగా తెలిసింది, మన పతనం నిశ్చయం తప్పదు. ఏదో మహత్తర శక్తి చెప్పింది నాతో రాత్రి నిజం. మాదన్నకేమీ అర్థం కాలేదు. ఊరికే పాదుషా ముఖంలోకి చూశాడు. అవును, నీకర్థం కాదు, బహుశా ఇదే మనం ఆఖరిసారి కలుసుకోవటం. కళ్ళల్లో నీళ్లు కమ్మాయి. ప్రముఖ కవి యలనాగ. ఇతని అసలు పేరు సురేంద్ర, కలం పేరు యలనాగ. అక్షర సేద్యం. గుప్పెడు అక్షరాల్ని వెదజల్లాను ఈ పొలంలో, మొలకలు పలుకుల్ని మోసుకొచ్చాయి. వాగంకురాల మొదళ్లలో భావనోదకాలు నిలిచి రాసిక్యపుటుద్ధృతికి సారస్వతానిలపు తాకిడికి ఈ వంగడాలు శోభాయమానంగా విలసిల్లాలని ఒక ప్రగాఢ ఆశావహ కామన. అర్ధగాంభీర్యాన్ని గర్భధారణ చేసి బాధామయ జీవనగాథా తరంగాలను ప్రతిఫలిస్తే ఆకలిని తీర్చే అనుభూతి సస్యాలు అవతరించినట్లే. ఉదయదీప్తి. నిన్ను కాటేసి చిమ్మ చీకట్లను నీ రక్తనాళాల్లోకి వ్యాపింపజేసిన కాళరాత్రి సూర్యకిరణాల సూదులను గుచ్చుకొని పారిపోతోంది. నిశా పిశాచ పరిష్వంగం నుండి నీకిక విముక్తి. రాత్రి ఆవులించిన ఆశల్ని పునరుజ్జీవితం చేస్తోంది వేకువ. పునరాగమన వాంఛా విద్యుద్గర్భిత స్వప్నాల సమీకరణతో అలసిపోయిన మేను కార్చే స్వేదంలో ఖేదం ప్రతిఫలించదు. సద్భావన సలిల స్పర్శతో పునీతమైన మనస్సు తళుక్కుమంటుంది.

0: ఉంది. పాత గాయాలను నిమరేసి చెమర్చే కళ్ళలో ద్వేషపంకిల కలంకాన్ని ప్రక్షాళనం చేసిన ఉదయకాంతిలోంచి 1000 ఇంద్రధనుస్సులు మొలచుకొస్తాయి. రోచిర్గీతం. గుత్తులు గుత్తులుగా విరగబూసిన చీకట్లు, గుబురుగుబురుగా ఇరులు పెరిగిన వాకిళ్ళు, అవనిలో నిండి ఆకాశాన్ని ముట్టిన అంధకారం, అఖిల జగాన్ని చుట్టిన అనంత తమ పారావారం, స్వాంతంలో ప్రతి ప్రాంతంలో ద్వాంతం కురిసి నిశిలో అమవసలో నిట్టూర్చే మనిషి, అన్ని దిక్కుల నుండి ఊటలు ఊటలుగా చీకటి, కన్ను పొడుచుకున్నా కానరాని ఆవలిత్తటి. ఇదంతా నిన్నటిదాకా. కానీ ఇవాళ కురిసే కాంతిపాతంలో తడిసి తడిసి వెలుగు ముద్దలా జగత్తు, వెండి చాపలా వియత్తు, ప్రతి మనిషి పాల నురగ, ప్రతి ఎదలో వెలుగు తరగ. నేనైతే వడబోసిన వెన్నెలను ఉడలంతా పులుముకొని కడవల కొద్దీ వెలుగును గటగటా తాగేశాను. ఇప్పుడు నా గుండె ఒక వెలుగు కుండ, నా మెడలో కిరణాల దండ, జాలువారే వెన్నెలలు ఎదమీదికి ఎగబ్రాకి ఒంటి నిండా పారి కళ్ళ నిండా పేరి నా తనువులో అనువనువులో ఇప్పుడు రోచిస్సుల తేజస్సుల జలపాతాల చప్పుడు. నన్ను గిల్లితే వెన్నెల బొట్లు బొట్లుగా కారుతుంది, సన్నగిల్లని ఏకధారగా ఎల్లప్పుడూ పారుతుంది. అనుభవైక వేద్యం. గాజు పలకమీద గాత్రపు పాదరసం దొర్లినట్టు స్వరాలు తరళమై అవిరళమై ఏ తావున నిలకడలేక ఏ సుధా సుమనోజ్ఞ లోకాలనో స్పృశించిన అనుభూతి అంకురమై తలెత్తినట్టు ఒక శ్రోతస్వినిలో గలగలతో మలుపు తిరిగినట్లు వడివడిగా కడు రమణీయంగా అడుగిడగా నీ కంఠజ్వాల తాలూకు నృత్య హేలకు మనసు పులకరించి పురివిప్పినట్లయింది.
1: బాసరుజులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత నందగిరి వెంకటరామారావు చారిత్రాత్మక కథానిక నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి ఎలనాగ కవితా పంక్తులు విన్నారు. చదివినది ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమం తిరిగి రేపు ఉదయం 8:30 పునఃప్రసారం అవుతుంది.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 15వ భాగం ప్రసారమవుతుంది. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఫిల్మీ గానే హిందీ సినిమా పాటను వినిపించే కార్యక్రమం. ఇయాల్టి ఫిల్మీ గానేలో ముందుగల విందాం సౌథర్న్ సినిమా నుంచి లతా మంగేష్కర్ పాడిన ఈ పాట. ఈ సినిమా 1983 సావన్ కుమార్ తక్ దర్శకత్వంలో విడుదలైంది. ఇందులో రాజేష్ ఖన్నా, టీనా మునిమ్, పద్మిని, ప్రేమ్ చోప్రా, ప్రాణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగులో తేనె మనసులుగా చిత్రీకరించారు. కన్నడలో కృష్ణాని బేగానే బారోగా నిర్మించారు.

ఇది మనయాస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు. ఇప్పుడు సిల్సిలే సినిమా నుండి సోను నిగమ్ జయేష్ గాంధీ పాడిన ఈ పాట విందాం. ఈ సినిమా 2005 విడుదలైంది. ఖాలిద్ మహమ్మద్ రచన మరియు దర్శకత్వం వహించిండ్రు. ఈ సినిమాలో తబు, భూమిక చావ్లా, రియా సేన్, సెలీనా జైట్లీ, దివ్యాదత్త, అష్మిత్ పటేల్, కేకే మీనన్ నటించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో షారుఖ్ ఖాన్ నటించారు.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు. ఇప్పుడు విందాం 2000 సంవత్సరంలో విడుదలైన సినిమా బీచు. ఈ సినిమాకి గుడ్డు ధనోవా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాబీ డియోల్, రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలు నటించారు. ఇప్పుడు ఈ సినిమా నుండి ఆల్కా యాగ్నిక్, వినోద్ రాథోడ్ పాడిన ఈ పాట విందాం. సంగీతాన్ని అందించింది ఆనంద్ రాజ్ ఆనంద్.

ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలవి. రేపు రాత్రి 9:45 గీతం కి బహార్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలలోని మాతృగీతాలతో రూపొందించిన కార్యక్రమం ప్రసారమవుతుంది. మొదటి భాగం సమర్పణ అశోక్ కుమార్ గుప్తా.

తెలుగు వారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేవేంద్ర మురుదేశ్వర్ వేణుగానం. విఖ్యాత వేణువాదన విద్వాంసుడు దేవేంద్ర మురుదేశ్వర్ కర్ణాటకలోని మసూర్లో జన్మించాడు. తండ్రి వేణువు, వాయిలిన్, తబలా వాదనలో నిపుణుడు. అయితే దేవేంద్ర మురుదేశ్వర్ తండ్రి వద్దనే వేణువాదనకు నేర్చుకుని ఆకర్షితుడై వేణువు మొత్తానికి నేర్చుకున్నాడు. ఆ తర్వాత వేణువాదన మాత్రమే తన జీవితాశయమని పట్టుదలతో ముంబై చేరుకుని విఖ్యాత వేణువాద్య విద్వాంసుడు పండిత్ పన్నలాల్ ఘోష్ వద్ద శిష్యునిగా చేరాడు. దేవేంద్ర మురుదేశ్వర్ భారతీయ వేణువాద్య నిపుణులలో పేరెన్నికగన్న విద్వాంసునిగా గుర్తించబడతారు. దేవేంద్ర మురుదేశ్వర్ ఢిల్లీ ఆకాశవాణిలో నిలయ విద్వాంసునిగా సేవలు కూడా అందించాడు. ఇప్పుడు విందాం దేవేంద్ర మురుదేశ్వర్ వేణుగానం.

హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఇప్పటి వరకు దేవేంద్ర మురుదేశ్వర్ వేణుగానం విన్నారు. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్షిటిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజమల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ 3వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మధురిమ మనసుకు నచ్చే హాయ్ అయిన పాటలను వినిపించే కార్యక్రమం. ముందుగా విందాం వరం సినిమా నుండి ఉదిత్ నారాయణ్ పాడిన ఈ పాట. సంగీతాన్ని అందించింది MM కిరవాణి.

ఇది మనయాస మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మధురమైన భావాలు, అద్భుతమైన అనుభూతిని కలిగించే, మనసుకు నచ్చే పాటలు ఎన్నెన్నో. అలనాటి సాహిత్యం, అభినయం, ఆలాపన, ఆ పాటల్లోని మాధుర్యం, ఎన్ని రోజులైనా ఎన్ని తరాలైనా ఆ సంగీతాన్ని మించి మరేదీ లేదేమో అనిపిస్తుంది. ఘంటసాల సుశీలమ్మ గారి గానం, ఎన్టీఆర్ మహానటి సావిత్రి గారి జీవం పోసిన నటన ఈ పాటకు ఎంతో వన్నె తెచ్చాయి. కలిసి ఉంటే కలదు సుఖం సినిమా నుండి ఈ పాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పాటలు వినడం అంటే ఇష్టం ఉంటుంది. అందులో కొన్ని ప్రేమతో నిండినవి, స్నేహబంధం గురించి, అమ్మా నాన్న ప్రేమలకు సంబంధించినవి, ఇలా ఒక్కో రకం. అయితే వినే ప్రతి పాటను అర్థం చేసుకుంటే పాతవైనా కొత్తవైనా అన్నీ సుమధుర గీతాలే, అన్నీ మనసుకు నచ్చే పాటలే, హాయైన అనుభూతిని కలిగించేవే.

ఇది మన యాస మన బసలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు మనసుకు నచ్చే మధుర గీతాలను వినిపించే కార్యక్రమం మధురిమ. రాజశ్రీ గారు అద్భుతమైన సాహిత్యం అందించగా ఇళయరాజగారి మధురమైన సంగీతాన్ని స్వరపరచగా ఘర్షణ సినిమా నుండి వాణి జయరామ్ గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాం.

ఇది 100.2 FM మనస్సు నిండా. గోదావరి నదికి ఇంకో పేరు గౌతమి. రాముడు సీతల ప్రేమకు సాక్షిగా ఉన్న గోదావరి నది పౌర్ణమి నాటి రాత్రి వెన్నెల ఎంత ప్రశాంతంగా ఉంటాయో అంతే అద్భుతంగా సాగిన ఈ సినిమాలో ప్రేమకథ కూడా. మంచి సంగీతం, మనసుకు దగ్గరైన ఈ పాట గోదావరి సినిమా నుండి. కెఎస్ చిత్ర, పి ఉన్నికృష్ణన్ పాడిన పాట ఇప్పుడు విందాం.

రేపు రాత్రి 10:30 మరిన్ని మధుర గీతాలను వినిపిస్తారు మా రేడియో నేస్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వాతావరణం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎల్ల ఎక్క ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అయితే రాగల 2 రోజుల్లో అక్కడక్కడ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో పెద్ద మార్పులేమీ ఉండకపోవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రేపు 5:50 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. రేపు 6:10 ప్రార్థనలో శ్రీ లక్ష్మీ స్తోత్రం అష్టోత్తరం వినొచ్చు. అంబటాల సంగతులు కార్యక్రమంలో రేపు 7:00 తిండితో మనం నిమ్మకాయ షర్బత్, ఆంపన్నా తయారీ గురించి ఆహార నిపుణుడు ఏ రాంబాబు ప్రసంగం, ఇంకా ధ్యానం, దాని ప్రయోజనాలు, ఆదిలాబాద్లోని రిమ్స్ ఛాతి విభాగం అధిపతి, హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం శిక్షకులు ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ జాదవ్తో కే లెనిన్ పెట్టిన ముచ్చట, అట్లనే కైతా శీర్షికన ముద్దసాని శ్వేత స్వీయ కవితలు ప్రసారమవుతాయి. రేపు 10:00 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. కతిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో రేపు 5:30 సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుండి ఆత్మార్పణ కథ, రచన గరిపెల్లి అశోక్. స్నేహితులు కథల సంపుటి నుండి సీతా గీత కథ వింటారు, రచన కన్నెగంటి అనసూయ. ఈ కథల్ని చెప్తున్నది పి సంధ్యాలీల, జి జ్యోతి. శక్తి స్త్రీల కార్యక్రమంలో రేపు 5:45 పని పాట, ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెరా గ్రామానికి చెందిన జానపద గాయని కడదారపు సునీతతో జి గంగమని పెట్టిన ముచ్చట వినొచ్చు. గిరిపదం ఆదివాసీ కథాగానాలను వినిపించే కార్యక్రమంలో రేపు 6:20 తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి అనితా బృందం కొలాం భాషలో పాడిన భీమదేవుని పాటలు, ఇంకా భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యూబాయి బృందం పాడిన జువారింగ్ పాటలు వినొచ్చు. రేపు రాత్రి 7:00 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రేపు పత్తిలో వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా చేపట్టవలసిన చర్యలు, రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు. రైతు సోదరులు 2300081 లేదా 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పుస్తకంతో కార్యక్రమంలో రేపు రాత్రి 9:30 కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 15వ భాగం ప్రసారమవుతుంది. రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 11:02 దాటి 40 సెకండ్లు. ఇంతటితో ఇయాల్టి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు 5:50 ఎఫ్ఎం 100.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.